101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు 18వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రీ భద్రాచల రామదాస్ కీర్తనలు విన్నారు ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఈర్ష్యా ప్రభావం వ్యాఖ్యానం శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు.
1: ఈర్ష్యా ప్రభావం. ఈర్ష్య అంటే అసూయ అని అర్థం. దీనికి తెలుగులో వివరణ ఇవ్వాలంటే ఓర్వలేనితనం అనొచ్చు. ఇంకా అచ్చదినుగులో బాగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే కుళ్ళుబోత్తనం అనొచ్చు. ఈ రోజుల్లో ఈర్ష్య బాగా పెరిగిపోయింది. ప్రతి వ్యక్తి ఇతరుల ఔన్నత్యాన్ని సహించలేకపోతున్నాడు. ప్రతివాడు తానే బాగుండాలని, తన పిల్లలే అందరి పిల్లల కన్నా ఉన్నత స్థితిలో ఉండాలని, ఇతరులెవ్వరూ తమకంటే బాగా ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. ఇదే ఈర్ష్య అంటే. తాను తన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలనుకోవడం సహజమే, కానీ ఇతరుల పిల్లలు తమకంటే బాగుండకూడదనుకోవడమే తప్పు. తమతో పాటు తమ ఇరుగు పొరుగు వాళ్ళు, ఊళ్ళో అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవడంలో మనిషి యొక్క విశాల హృదయం వ్యక్తమవుతుంది. తమ ఊళ్ళో నివసించే అందరూ సుఖంగా ఉంటే ఎవ్వరూ ఎవరి మీద అసూయాద్వేషాలు చూపే అవకాశం ఉండదు కదా. అలా కాకుండా తనొక్కడే ఉన్నత స్థితిలో ఉండి చుట్టుపక్కల వాళ్ళు భేదస్థితిలో ఉంటే వాళ్ళు ధనవంతుల పట్ల అసూయ ప్రదర్శించే ప్రమాదం ఉంది. కాబట్టి అసూయ అన్ని విధాల అనర్థదాయకమే. కొందరికి ఒంటి నిండా కుళ్ళుబోత్తనమే ఉంటుంది. ఇతరుల ఔన్నత్యాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్నం తినరు, నిద్రపోరు. వాళ్ళకి అసలు ఆకలే ఉండదు. ఎందుకంటే వాళ్ళ కడుపుల నిండా కుళ్ళుబోత్తనం పేరుకొని ఉంటుంది. ఇంకా వాళ్లకు ఆకలి ఎలా అవుతుంది? చివరకు కుళ్ళి కుళ్ళి కుళ్ళుబోత్తనంతోనే నశిస్తాడు. లోకంలో ఉన్న రోగాలన్నీ వాళ్ళకే ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధదే. అంటే పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగం రూపంలో బాధ పెడుతుందని భావం. కానీ ఈ సూక్తి పూర్వకాలానికి సంబంధించింది. ఇప్పుడు ఈ సూక్తి రూపం వేరు. ప్రకృతజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధదే అనే సూక్తిని మార్చాల్సి వచ్చింది. అంటే ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే రోగ రూపంతో బాధ పెడుతుందని భావం. నిజానికి ఇలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎంతోమంది దుర్మార్గులను చూస్తున్నాం. వాళ్ళు ఎన్నో పాపాలు చేసి చివరకు దుర్మరణం చెందడమో, ఘోర వ్యాధుల పాలు కావడమో జరుగుతూ ఉంది. కాబట్టి మానవుడు ఈర్ష్యను విడనాడాలి. తాను బాగుండాలని, తనతో పాటు అందరూ బాగుండాలని ఆశించాలి. దాయాదుల్లో అంటే చుట్టాల్లో కొంతవరకైనా ఈ ఓర్వలేనితనం ఉండడంలో సహజత్వం ఉంది. కానీ ఎటువంటి దాయాదిత్వం లేని పూర్తిగా పరాయివాణి మీద కూడా కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. ఇది చాలా అర్ధరహితమైన చర్య. అనవసరంగా ఇతరుల మీద అసూయ పడుతున్నాడంటే అది వాడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అన్నమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు వాళ్లకు మరణం వరకు ఇలాంటి బుద్ధులుంటాయన్నమాట. కాబట్టి ఈర్ష్యా ద్వేషాలను త్యజించిన నాడే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడనడంలో సందేహం లేదు.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో పంట బీమా ప్రాముఖ్యత గురించిన వివరాలు వింటారు.

0: ఇవాళ్టి కార్యక్రమంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026 గురించి మరి రైతు సోదరులకు తెలియజేయడానికి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా మరి రైతులు ఈ ఖరీఫ్ అయినా రబీ అయినా పంటల బీమా మీద చాలా వరకు ఆధారపడి ఉంటారు. పంటల బీమా గురించిన వివరాలు ముందుగా తెలియజేయండి సార్.
1: తప్పకుండా అండి. మనకు పంటల బీమా అనేది గత 2016 సంవత్సరం నుంచి కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం PMFBY అంటామండి. ఈ పథకం ద్వారా రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ని మన ప్రాంతంలో అలాగే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ పంటల బీమా పథకం అనేది రెండు రకాలుగా తీసుకుంటారండి. ఒకటి ఏంటంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము, అలాగే దిగుబడి ఆధారంగా అంటే మనకు ఒక ఎకరాలో పంట వేసిన తర్వాత వచ్చే దిగుబడిని ఆధారంగా దిగుబడి లెక్కించి దాని ద్వారా మనకు నిర్ణయించేటువంటి ఈ బీమా పథకం అండి. సో రెండు పద్ధతుల ద్వారా, ఒకటి ఏంటంటే వాతావరణ ఆధార బీమా పథకం అంటాం. ఈ సంవత్సరం మనకు ఖరీఫ్ సీజన్లో మన ప్రాంతంలో ప్రతి పంటని అంటే కాటన్ని మనకు ఈ వాతావరణ ఆధారిత బీమా పథకం కింద మనము తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణ ఆధారిత బీమా పథకంలో మనకు ఎంతవరకు వర్షం పడుతుంది అంటే మనకు నార్మల్గా సాధారణ వర్షపాతం ఎంత పడాలి, ఎంత పడింది, అట్లాగే ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ అంటాం. అంటే మనకు 21 రోజులు వర్షం కింద పడకుండా ఉన్నట్లయితే దాన్ని ఒక డ్రై స్పెల్ అంటాం. సో ఆ విధంగా మనకు ఈ పంట కాలంలో అంటే మనకు పత్తిని తీసుకున్నట్లయితే మన ప్రాంతంలో దగ్గర 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది. సో ఈ 5 నెలల్లో మనకు ఇట్లా 21 రోజులు ఎంత వర్షపాతం పడలేదు అది లెక్కలు కడతారండి. అట్లాగే గాలిలో తేమ ఎంత శాతం ఉంది, తర్వాత గాలి వేగం అంటే దాన్ని వీచే దిశను బట్టి కూడా మనకు గాలిలో వేగం ఎంత ఉంది. సో ఈ పారామీటర్స్ తీసుకొని మనకు ఎంత ఉండాలి, ఎంత ఉంది లెక్కలేసిన తర్వాత మనకి ఆ సంవత్సరం మనకు పడాల్సిన వర్షం కంటే తక్కువ పడినా లేదు పడవలసిన వర్షం కంటే ఎక్కువగా మనం గత సంవత్సరం చూసాం మొంతా సైక్లోన్ అని చెప్పేసి మనకు 2-3 రోజుల్లోనే దగ్గర 200 mm దాకా పడింది మన ప్రాంతంలో. సో అట్లా ఎక్కువ వర్షపాతం పడినా తక్కువ వర్షపాతం పడినా అంటే అనావృష్టి అంట. సో అనావృష్టి ఉన్నా కూడా మనకి ఈ పంటల బీమా పథకం అనేది వర్తిస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం మనకు కొత్తగా రైతుల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే పంట వేయకపోయినా కూడా సపోజ్ వర్షాలు పడలేదు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గత డిసెంబర్ జనవరి నుంచే మనకు భారత వాతావరణ సంస్థ వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మనకు సూపర్ ఎల్నినో వస్తుంది. సో ఈ ఎల్నినో వచ్చినప్పుడు గత 150 సంవత్సరాల్లో వచ్చినంత తీవ్రంగా ఈ సంవత్సరం రాబోతూ ఉంది, అతి తక్కువ వర్షపాతం పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ ప్రతి పంటను వేస్తాము అంటేనే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. సో దానికి కానీ ఏంటంటే మీరు మన ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు, అంటే రైతు ధృవీకరించుకొని సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం. సో పలానా ఖాతా నెంబరు, పలానా గ్రామము, పలానా సర్వే నెంబర్లో ఈ సంవత్సరం నేను ఇన్ని ఎకరాల్లో పత్తి పంట వేయబోతున్నాను, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను పంట నమోదు చేయించుకుంటాను అని చెప్పేసి వాళ్ళే సొంత ధృవీకరణ ఇచ్చి ఆ ధృవీకరణ పత్రాన్ని మీ సేవా సెంటర్స్లో అప్పగించినట్లయితే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు. సో ఇప్పుడు బీమా మొత్తం కట్టి ప్రీమియం కట్టి రేపు పంట వేసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఈ పంట నమోదులో ట్యాలీ అవ్వాలి. సో మేము బీమా కట్టాము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే కాదండి. సో ఏ పంట

0: ఎక్కడికైనా సరే మనం రైతు సోదరులు వేయబోయే ఏ పంటకైనా కూడా ముందుగా నమోదు చేయించుకొని డబ్బులు కట్టి తర్వాత ఈ పంటలో నమోదు చేయించుకోవాలి. తర్వాత పంట కాలం పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఈ పంట నమోదు కంప్లీట్ అవుతుంది. సో నమోదు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒకవేళ మనకు మన గైడ్లైన్స్ ప్రకారం ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతి ఉన్నట్లయితే ఈ పంటలో నమోదైన వివరాలని బీమా కట్టిన వివరాలని రెండు సరిపోల్చుకొని వాళ్ళకు వచ్చే బీమాని వాళ్ళ అకౌంట్ జమ చేస్తారు. కాబట్టి రైతు సోదరులకు మరీ మరీ చెప్పేది ఏంటంటే వాళ్ళు పంట నమోదు చేయించుకోవాలి. ఏ పంటకైతే మనము ఇన్సూరెన్స్ కడుతున్నామో ఆ పంటను మాత్రమే నమోదు చేయించుకోవాలి, అంటే ఫీల్డ్లో కూడా అదే ఉండాలి. సో ఇది వాతావరణ ఆధారిత బీమా అండి. తర్వాత ఇందాక ఇంకో పద్ధతి కూడా చెప్పుకున్నాం, అదేంటంటే దిగుబడి ఆధారంగా పంట బీమా లెక్కించే విధానం. సో ఇందులో ఏంటంటే మనకి మన ప్రాంతంలో వరి, తర్వాత కందులు, తర్వాత మినుములు, నూగులు, సజ్జలు ఈ పంటలు మనకు ఈ స్కీమ్ కింద వస్తాయి. సో ఈ విధంగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క ఎకరాకి బీమా ప్రీమియం అనేది మనకు చెల్లించడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 2% మాత్రమే, అంటే రైతు కట్టేది 2% మాత్రమే కట్టాల్సి ఉంటుంది, మిగతా 8% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. సో ఈ 2% కూడా మనము ఇందాక పత్తికి ఎలా చెప్పామో అట్లాగే సొంత ధృవీకరణ పత్రం తీసుకొని మనం రైతులకు మీసేవ సెంటర్లో అప్లోడ్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి తర్వాత సీజన్లో ఈ పంట నష్టం జరిగినట్లయితే, అంటే అననుకూల వాతావరణం మనకు ఏర్పడుతుందని చెప్తున్నాం కాబట్టి ఈ పంట దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా అందరూ కూడా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో బీమా చేయించుకోవాలి. సో దీనిలో దిగుబడి ఆధారంగా ఎట్లా చేస్తారని చాలామందికి డౌట్ ఉంది. పై అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గత 7 సీజన్లలో, అంటే ఇప్పుడు మనం 2026 సంవత్సరం ఖరీఫ్లో ఉన్నాం. సో గత 7 సీజన్లు అంటే మనకు దగ్గర 2019 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు మనకి 7 సంవత్సరాలు అవుతాయి. సో ఈ 7 సంవత్సరాల్లో మన డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనకు ఈ పంట కోత ప్రయోగాలను చేస్తాం. సో ఈ పంట కోత ప్రయోగాల్లో ఎంత దిగుబడి వచ్చింది, ఆ దిగుబడిలో అతి తక్కువ దిగుబడి వచ్చిన సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసేస్తారు. సో మనకు ఇంకా 5 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు వచ్చిన దిగుబడి దాన్ని యావరేజ్ తీస్తాం, అంటే సరాసరి లెక్క కడతారు. ఆ సరాసరి ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి ఎంత, అంటే 2026 ఖరీఫ్ సీజన్లో మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఇది కూడా మన పంట కోత ప్రయోగాల ద్వారా లెక్కిస్తారు. సో మనకు మండలాలను తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని మండలం యూనిట్ ఉంటాయి, కొన్ని జిల్లా యూనిట్ ఉంటాయి, కొన్ని గ్రామం యూనిట్ ఉంటాయి. సో ఎవరైతే గ్రామం యూనిట్గా తీసుకుంటారు, కంది జిల్లా యూనిట్ తీసుకుంటారు, కొన్ని మినిమం ఇటువంటిది మండలం యూనిట్గా ఉంటాయి. సో మనకు గ్రామం యూనిట్ అయితే 100 హెక్టార్లు ఉండాలి, అంటే 100 అంటే 250 ఎకరాలు ఉండాలి. మండలం యూనిట్ అయితే 1000 హెక్టార్లు ఉండాలి. అదే జిల్లా యూనిట్కి అయితే మనకు దగ్గర 10,000 హెక్టార్ల విస్తీర్ణం ఉండాలి. సో మండలంలో కనుక మనకు 1000 హెక్టార్లు కింద లేకపోయినట్లయితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలను కలుపుతారు. ఇప్పుడు మనకు పెద్దారుడి మండలం ఉంది, పక్కన దొనకొండ, లేదంటే పక్కన మనకు దోర్నాల, ఇటు పక్కన వచ్చేసి మార్కాపురం, ఈ మండలాలు పక్కన తర్లుబాడు, కంభం, ఈ మండలాల్లో కలిపి 1000 హెక్టార్ల కింద ఉన్నట్లయితే దాన్ని మండలం యూనిట్గా తీసుకుంటారు. సో ఇట్లా ఈ మండలం యూనిట్లలో మనకు ఈ పంట కోత ప్రయోగాలు చేస్తారు. సో ఈ పంట కోత ప్రయోగాలు చేసి దాన్ని మనకు ఎంత వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది అని లెక్క కడతారు. ఈ మొత్తం ఒక్కొక్క యూనిట్కి దగ్గర 8 నుంచి 10 పంట కోత ప్రయోగాలు చేస్తారు. ఈ 10 పంట కోత ప్రయోగాల్లో మనకు వాస్తవంగా ఎంత దిగుబడి వచ్చింది, అట్లాగే గత 5 సంవత్సరాల్లో మనకు ఎంత సరాసరి దిగుబడి వచ్చింది దాన్ని లెక్కేసుకొని ఇప్పుడు వచ్చిన దిగుబడికి గతంలో వచ్చిన దిగుబడికి తేడా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. చాలామంది రైతులు అంటూ ఉంటారు, సార్ మేము అమౌంట్ కట్టాము, డబ్బులు కట్టాము, బీమా కట్టాము, మాకు రాలేదని చెప్పేసి. సో మనకు ఈ సంవత్సరం వచ్చిన దిగుబడి గతంలో వచ్చిన దిగుబడి కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మనకు ఇన్సూరెన్స్ రాదు.
1: వాళ్ళు తీసుకున్నటువంటి ఆ లెక్కల ప్రకారం చూస్తారు.
0: చూస్తారు.
1: అదే సార్, కొంతమంది రైతులు అంటారు అన్నమాట, మేము ఇన్సూరెన్స్ కట్టాము, మాకు డబ్బులు రాలేదు, కారణాలు ఏంటి అని వచ్చి వ్యవసాయ అధికారులను అడగడం జరుగుతూ ఉంది.
0: అవునండి,
1: ఇది పూర్తి వివరం అదన్నమాట.
0: అదండి.
1: ఓకే సార్, మరి పంటల బీమా పథకము ఖరీఫ్ 2026కు సంబంధించిన విషయాలలో గ్రామము వైజ్ గా, తర్వాత మండలం వైజ్ గా, జిల్లా వైడ్ గా తీసుకునేటువంటి వివరాలు కూడా చెప్పారు. ఓకే సార్, బాగుంది సార్. మరి పంటల బీమా పథకము ఖరీఫ్ 2026 గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా రైతు సోదరులకు అందించడం జరిగింది. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.

0: పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నినోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

0: వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్యా వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ,
1: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనీ ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానో కే కల్యాణ్ ఉన్కి కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు

0: వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పీటీఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతి

లోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు శీర్షికలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఉబ్బకాయం కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ రవీంద్రారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి భూసారపు శైలజ, అనంతరం సినిమా పాటలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టీడ్ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి శ్రీలత మూడో భాగం వింటారు. అనంతరం మన పర్యావరణం మన బాధ్యత ఈ అంశం గురించి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం, చివరిగా సినీ గీతాలు వింటారు ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో. 10:12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితులలో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు, కృష్ణా జిల్లా ఘంటసాల కేవీకే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ కె రేవతి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అంశం కొరియన్ కనకరాజు మూవీ గురించిన విశేషాలు అందిస్తారు జితేంద్ర సత్యసాయి. 8:15 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా

0: వర పాటలు కోరుకునే కార్యక్రమం 10 గంటలకు తులసి జలంధర హరికథ వింటారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగం సహకారం శ్రీ ఎస్ ఒన్నూరు స్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: పాత పాటలైనా

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా,
1: చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే, ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే,
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316, అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక,
2: ఆకాశవాణి, మార్కాపురం కేంద్రం. కార్యక్రమం ఇప్పుడు విందాం, దేశభక్తి గీతం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం 2024 నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్ట్ నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3rd సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్దిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రానేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు, నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని

0: సంతకాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలో పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్లారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఉదయం 10:45 ఈ సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4వ రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. జురండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా నాలుగోసారి జూరాండ్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత్ జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఉదయ కిరణాలు

ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమంలో ఆరోగ్య శీర్షికన ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి భూసార్పు శైలజ. అనంతరం సినిమా పాటలు మొదలైన కార్యక్రమాలుంటాయి ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో వినబోయే ముందుగా

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద సమస్య ఊబకాయం. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం ప్రపంచ దేశాల పిల్లల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతుందని వెల్లడైంది. ప్రతి 5 పిల్లల్లో ఒకరు ఈ ఊబకాయం

0: భయంతో బాధపడుతున్నారు. మరి పిల్లల్లో అధిక బరువు, ఊబకాయంకి గల కారణాలు, చికిత్స విధానం గురించి మనకు విపులంగా తెలియజేసేందుకు డాక్టర్ రవీంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే.
0: సరే, మరి ఇప్పుడు ఉన్న పిల్లల్లో మరీ విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయానికి కారణాలు ఏమంటారు?
1: ముందుగా తీసుకుంటండి, ఈ ఊబకాయం అనేది ప్రపంచం మొత్తం అత్యధికంగా ఊబకాయం పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో పెరుగుతూ ఉంది. ఇది అనేది ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరికి ఒక బర్డెన్ లాగా ఉంది. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రూరల్ సిటీస్లో పోల్చుకుంటే ఇది 2.7 నుంచి 3.4% వరకు పిల్లల్లో ఉంది. ఈ 2.7 నుంచి 2.7 అంటే అదే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు 2.7% వరకు పిల్లల్లో ఉంది. సిటీలో ఉన్న వాళ్ళకు 3.4% వరకు ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఈరోజు సెల్ ఫోన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని మనం కొంచెం విపులంగా చెప్పేదానికి మనం మన ఆకాశవాణి ద్వారా ప్రయత్నం చేద్దాం. మొదటగా ఊబకాయం అనేదంటే ఒక బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అని ఏం చెప్తుందంటే ఒక బేబీ ఆర్ బాయ్ ఒక వ్యక్తి బరువు మరియు హైట్ మీటర్ స్క్వేర్ను భాగిస్తే వచ్చేదాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 నుంచి 25 అంటే 18.5 నుంచి 25 వరకు మధ్యలో ఉంటే ఇది నార్మల్ వెయిట్ అంటారు. సో ఈ వెయిట్ కన్నా తక్కువ ఉన్నది అనుకోండి థిన్ ఇండివిజువల్ అంటారు. థిన్ అంటే కొంచెం పలచని వ్యక్తి అంటారు. ఒకవేళ ఇది 25 నుంచి 30 ఉందనుకోండి దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ 30 నుంచి 35 అబోవ్ 30 ఉన్న వాళ్ళకి ఒబేసిటీ కింద మనం క్లాసిఫై చేస్తాం. సో లావుగా ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఒబేసిటీ అని మనం చెప్పలేము. అధిక బరువు, మీరు ఇలాగ చెప్పారు కదా, అధిక బరువు వేరు, ఒబేసిటీ వేరు. ఓకే, అధిక బరువు ఉంది, ఒబేసిటీ కూడా ఉంది. సో 25-30% ఉన్న వాళ్ళకి మనం ఒబేసిటీ కింద క్లాసిఫై చేయలేము. అయితే ఎందుకు దీని మీద ఇంతగా ఫోకస్ పెరిగింది అంటే దీనివల్ల అనేక రకమైన కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒబేసిటీ వల్ల ఎందుకు వస్తున్నాయి? మెయిన్ ఆహారపు అలవాట్లు. ఈ ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ తక్కువగా ఉండడం, వారసత్వంగా కొంతమందికి ఉండడం, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, కొంతమందికి థెరపెటిక్గా ఉంటుంది ఆహారపు అలవాటు. సో మనం అన్నిటి మీద ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ అని మాట్లాడతారు. అసలు జంక్ ఫుడ్లో ఏముంది, ఎందుకు మనం ఈ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలి అనే విషయానికి వస్తే మెయిన్లీ నౌడేస్ ప్యాకింగ్ దట్ మీన్స్ పాలిస్టర్స్, ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్స్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు, థాలేట్స్ అని, బిస్ఫినాల్స్ అని, ఇలాంటి రకాల ఈ రసాయనాలు మనం డ్రింకింగ్ వాటర్లో తీసుకోండి, ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ఒక మిల్క్ ప్యాకెట్లో తీసుకోండి, అది ఏదైనా సరే ప్యాక్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటైనింగ్ హాట్గా ఉండి ఏదైనా ఒక ప్యాకింగ్ చేసిన దాంట్లో లేదా నార్మల్ ప్యాకింగ్ వాటర్లో కానీ ఈ థాలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బిస్ఫినాల్స్, థాలేట్స్ అనేవి ఏం చేస్తాయి, ఇవి మనం తీసుకున్న వెంటనే ఒక బాటిల్ తీసుకుంటే, వాటర్ తీసుకుంటే కొన్ని లక్షల ఉంటాయి మాలిక్యూల్స్, ఈ థాలేట్స్, బిస్ఫా అనేవి. ఇవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా వెళ్ళి మనకు మన బాడీలో ఉన్న కొన్ని రిసెప్టార్స్ పట్టుకొని నీకు ఆకలి ఎక్కువగా ఉండేటట్టు చేస్తాయి. సో దట్ ఈస్ ప్యాకెడ్ వాటర్, ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ప్యాక్డ్ సంథింగ్ ఆర్ పార్సిల్ ఫుడ్.
0: మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా దాని ద్వారా వెళ్ళిపోతాయి లోపలికి.
1: అందుకే అన్నిట్లో కూడా ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు, కానీ దానికి కూలంకుషంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న రసాయనాలు మన బాడీలో ప్రవేశించి సెల్కి లేదా బాడీకి మీరు ఇంతనే మితంగా తినండి అని బ్రెయిన్కు సిగ్నల్స్ వెళ్ళాలి. ఆ సిగ్నల్స్ వెళ్ళనివ్వు, ఇది ప్రధాన కారణం. రెండవది ఫుడ్లో, ఇంకా ఫుడ్లో వచ్చేసరికి ఆహార పలవట్ల జంక్ ఫుడ్. ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్ అంటున్నారు, కానీ జంక్ ఫుడ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పట్లేదు. జంక్ ఫుడ్ రియల్లీ సేస్ ఏ పర్సన్, అంటే ఒక వ్యక్తి బయటకు వెళ్ళి ఫ్రెష్గా ఒక అంటే వాటిల్లో ఉన్న అవలక్షణాలు కూడా ఉన్నాయి, ఒక మిర్చి బజ్జీ తెచ్చుకోను లేకపోతే ఒక బోండాలు తెచ్చుకోను లేకపోతే తెచ్చుకుంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ జంక్ ఫుడ్. మేబీ జంక్ ఫుడ్ పిలవచ్చు, కానీ దాంట్లో క్లినికల్గా ఆర్ బయోకెమికల్గా ఆర్ కెమికల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ జంక్ ఫుడ్.
0: ఓకే,
1: ఏమవుతుందంటే జంక్ ఫుడ్ మెయిన్ జంక్ ఫుడ్ ఎమల్స్ ఫైర్స్ అని కలుపు. మీరు తెచ్చుకునే చికెన్ అంటే సపోజ్ ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, సోకాల్డ్ చికెన్ ఆర్ సోకాల్డ్ అంటే పేర్లు మనం బ్రాండ్లు చెప్పకూడదు కదా.

0: మిలిటరీ ఉండేవి అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో ఏముంటాయంటే ఎమల్స్ ఫైర్స్ అంటారు. ఎమల్స్ ఫైర్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక వ్యక్తి లేదా ఒక మనిషి ఆహారం తీసుకున్న, సరళమైన ఆహారం తీసుకున్న తర్వాత మన జీర్ణాశయము 2 గంటల నుంచి 2.5-3 గంటల వరకు ఖాళీ అయిపోయింది. సో ఆ సమయంలో మనకి ఆకలి అవుతుంది. అదే గనక ఒక మాంసం, మాంసకృత్తులు ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే దాంట్లో ఏ విధమైన కెమికల్స్ లేనప్పుడు అది 6 గంటల నుంచి 7 గంటలు లేదా 5 గంటల నుంచి 7 గంటల వరకు టైం పడుతుంది అది ఎంప్టీ కావడానికి. మనం ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే 5 నుంచి 7 గంటలు మనం ఏం తినలేము, తినలేము, ఎందుకు, దట్ ఈస్ న్యాచురల్. కానీ ఇక్కడ ఎమల్స్ఫైయర్స్ అనేవి ముందే వాళ్ళు ఫుడ్లో కలిపేసి ఉంటారు. మీరు దాంట్లో ఒక బార్ కోడ్ ఉంటుందండి ప్యాకింగ్లో, సపోజ్ సమ్ పిజ్జా, సమ్ సంథింగ్ ఆర్ సమ్ క్రిస్పీ చికెన్, ఇవన్నీ తెచ్చుకుంటారు కదా బయట ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి, అవుట్లెట్స్ నుంచి. వాటిల్లో ఉండే ఈ ఎమల్స్ఫైయర్స్ కలుపుతారు. ఈ ఎమల్స్ఫైయర్స్ ఏమవుతుందంటే మీకు స్టమక్లో అంటే జీర్ణాశయంలో ఉండే టయాన్ని తగ్గించేస్తాయి. సో మనం చికెన్ తింటే 5 గంటలు 6 గంటలు ఉండాల్సింది, 3 అవర్స్లోనే ఎంప్టీ అయిపోతుంది స్టమక్,
1: అంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది,
0: తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఎందుకు? బికాస్ మీరు ఆల్రెడీ యాడ్ చేసాం కదా ఎమల్స్ఫైయర్స్, ప్యాంక్రియాస్ చేయాల్సిన పని వీళ్ళు సగం డైజెస్ట్ చేసి పెట్టేస్తున్నారు. సో ఇది ఎక్కువ అబ్జార్ప్షన్ అయ్యడానికి అవకాశం ఇస్తుంది. సో ఈ 2 మెయిన్ కాన్సెప్ట్లు ఇబ్బంది మేడం ఇప్పటికీ ప్రతి ఒక్క పిల్లలకి ఇదే ఇబ్బంది. సో తీసుకున్నది ఎక్కువ అబ్జార్ప్షన్ కోసం ముందే కెమికల్స్ యాడ్ చేస్తున్నారు, తీసుకునే ప్యాకెడ్ ఫుడ్లో ఈ ఫినాల్స్ బిస్ఫినాల్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అవి 2 మెయిన్ కాన్సెప్ట్ మేడం. ఇప్పుడు తర్వాత మిగతా చెప్పండి మేడం, మిగతా నేను చెప్తాను, నేను చెప్తూ పోదు ఉంటే మీకు అవకాశం ఉండదు.
1: ఓకే సార్, మరి ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ అధిక బరువు, ఊబకాయం పెరిగిపోవటానికి ప్రధాన కారణాలు ఏమంటారు?
0: ప్రధానమైన కారణం ఆహారపు అలవాట్లు మేడం. నేను చెప్పినట్టుగా జంక్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్లో ప్రోటీన్ వాల్యూస్, కార్బోహైడ్రేట్ వాల్యూస్, ఫ్యాట్ వాల్యూస్ తెలుసుకోకుండా విపరీతంగా పిల్లలకు ఆహార పదార్థాలు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం కొన్ని శారీరక సమస్యలు లేకపోవడం మేడం. ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదివేటప్పుడు మాకు పెద్ద గ్రౌండ్ ఉండేది. సో ఇక్కడ నుంచి కనీసం ఒక 300-400 మీటర్ నడిచేవాళ్ళం, గ్రౌండ్లలో ఆడుకుండేవాళ్ళం. సో మినిమం ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు లేదండి. ప్రతి బేబీ కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం, ఈవెన్ 3.5-4 ఇయర్స్ బేబీ కూడా నువ్వు ప్లేయింగ్ స్కూల్కి వెళ్ళాలి లే, సో బై బెడ్లోంచి లేయడమే స్కూల్ అని లేస్తున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు లేదా వ్యాన్లు ఎక్కుతున్నారు, స్కూల్లో గేట్ ముందు దిగుతున్నారు. సో దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మేజర్ మినిమం ఎక్సర్సైజ్ కూడా లేదండి.
1: శారీరక శ్రమ అస్సలు లేకపోవడం కూడా ఒక కారణం.
0: నేను చాలా మంది పిల్లల్ని అడిగి చూశాను, ఈవెన్ వారు లూ వెళ్ళడానికి కూడా టైం ఉండదు లేచిన తర్వాత, అదే నువ్వు స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒకటి మేడం. రెండోది వారసత్వ కారణాలు మేడం. అంటే కుటుంబంలోనే కొంతమంది కొంచెం వీళ్ళు ఇంట్లో అందరూ కొద్దిగా ఎక్కువ లావు ఉంటారు అని చెప్తారు కదా, అవి వారసత్వ లక్షణాలు. అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి మేడం. థైరాయిడ్ ఉంది సపోజ్ మీకు, థైరాయిడ్లో హైపోథైరాయిడ్ అంటారు, హైపర్ థైరాయిడ్, హైపో అంటే థైరాయిడ్ హార్మోన్ లో ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు లావు కారు, వాటిలో మెటబాలిజం క్షీణించి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఒక కేజీ అతను తీసుకుంటే ఆ తీసుకున్నది ఖర్చు కాకుండా ఎక్కువ మిగిలిపోద్ది
1: లోపల
0: స్టమక్ ఇంట్రెస్ట్
1: బాడీలో.
0: అదే కనుక హైపర్ థైరాయిడిజం ఉంటుంది, అందులో కూడా మళ్ళీ లావు అవుతారు. అది ఎట్లా అంటే యూజువల్గా అయితే హైపర్ థైరాయిడిజంలో పిల్లలు ఇంకా సన్నబడతారు, కానీ కొంతమందిలో ఏంటంటే ఈ హైపర్ థైరాయిడిజం ఉండాలి ఎక్కువగా ఆకలి వేసి ఎక్కువ తినడం వల్ల మళ్ళీ లావు అవుతారు, హైపర్ థైరాయిడిజం లావు అవుతుంటారు. తర్వాత కుషింగ్స్ సిండ్రోమ్ అని ఉంటుంది, అంటే ఎడ్రినో కార్టికల్ ట్రోఫిక్ హార్మోన్స్ అని ఉంటాయి, వీటి వల్ల కూడా మనం కుషింగ్ సిండ్రోమ్ వల్ల కూడా లావు అవుతారు. ఇంకా కొంతమంది మందులు తీసుకుంటుంటారు, సపోజ్ ఫిట్స్ సంబంధించిన మందులు, తర్వాత కిడ్నీ సంబంధించిన నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉంటుంది వాటికి సంబంధించిన మందులు, ఇవి కొంచెం తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది మేడం.
1: ఓకే సార్, మరి ఈ థైరాయిడ్, పీసీఓడి లాంటి సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అంటారు, మరి ఇది ఎంతవరకు నిజం సార్?
0: ఇది వాస్తవం మేడం. పీసీఓడి అంటే చిన్నపిల్లలకంటే పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్కి మనం దాన్ని అన్వయించాం, కానీ థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా వెయిట్ పెరుగుతుంది. మీకు అందుకు చెప్పినా కదా బేసల్ మెటబాలిక్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.

0: నార్మల్గా వాళ్ళు ఒక కేజీ తీసుకున్నప్పుడు ఒక సపోజ్ ఒక 100 గ్రాములు కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు దీనికి రావాల్సిన మనకు 40 కెలరీస్ 400 కెలరీస్ వచ్చినప్పుడు బాడీకి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ బాబుకు ఖర్చు కావు, లేజీ ఉండడం వల్ల లేదా హార్మోన్స్ అంటే బాడీ ఎఫెక్టివ్గా తిరగకపోవడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా లావు అవుతారు. హైపర్ థైరాయిడిజం కూడా అవుతారు, కానీ కొంతమంది అవుతారు లావు. పీసీఓడి అనేది ఓన్లీ ఫర్ గర్ల్స్ కాబట్టి ఇది అంతగా అంటే అబౌవ్ టీనేజ్ వస్తుంది కాబట్టి పెద్దగా
1: ఇబ్బంది ఉండదు,
0: మనకు ఇబ్బంది ఉండదు. జనరల్ పాపులేషన్లో ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది. జనరల్ పాపులేషన్లో ఒబేసిటీతో ఇది రాదు, పీసీఓడి ఉండి వస్తుంది.
1: ఓకే ఓకే, అది మేడం. సరే, ఊబకాయం కుటుంబంలో ఎవరికైనా ఉంటే పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా మేడం. ఇప్పుడు దాన్ని ఊబకాయం మీరే చెప్తున్నారు, ఓవర్ వెయిట్, ఊబకాయం, ఒబెసిటీ. ఈ ఓవర్ వెయిట్ అనేది ఫ్యామిలీస్లో చాలా మంది ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది, కానీ మనం దాన్ని ఒబెసిటీ అని క్లాసిఫై చేయలేము.
1: ఓకే ఓకే,
0: ఓవర్ వెయిట్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులకు ఇద్దరికి ఉంటే ఒబెసిటీ ఉంటే 80% వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కరికి ఉంటే దాదాపు 25-40% వచ్చే అవకాశం ఉంటుంది ఊబకాయం.
1: ఓకే ఓకే. సరే, ఈ మొబైల్ టీవీ కంప్యూటర్ ముందు కూడా ఎక్కువ సమయం గడపటం వల్ల కూడా ఈ ఊబకాయం బారిన పడుతున్నారు అని ఒక నివేదిక. ఇది ఎంతవరకు నిజం సార్?
0: ఎస్ మేడం, నేను మీకు దీన్ని జనరల్ అనుకునే మాట ఇది, కానీ మీకు నేను కొంచెం సైంటిఫిక్గా వివరిస్తాను. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి, కంప్యూటర్, ఫోన్ అండ్ సినిమాస్ వగేరా టీవీ వగేరా చూసేటప్పుడు మనిషి కాన్స్టెంట్గా కూర్చుంటున్నాడు, సో దెర్ ఈజ్ నో మొబిలిటీ. సో మీరు లేచి పని చేస్తుంటే మినిమం మెటబాలిజం జరుగుతుంటుంది, మినిమం కెలరీస్ ఖర్చు అవుతుంటే ఫ్యాట్ అనేది అక్యుములేషన్ అవ్వదు. సో కంటిన్యూస్ కూర్చో ఉంటుండే ఒకటి. తర్వాత రెండోది, మనిషి బ్రెయిన్లో ఆర్ పిల్లల బ్రెయిన్లో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్. మన బాడీ హార్మోన్ హార్మోనీని రెగ్యులేట్ చేయడానికి అంటే డే అండ్ నైట్ స్లీప్ అని, వన్ ఈజ్ డోపామీన్ అని ఒకటి ఉంటుంది, సెరటోనిన్ ఉంటుంది. దీస్ 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫీల్ గుడ్ హార్మోన్స్. వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు మేడం, ఈ డోపమైన్ తర్వాత సెరటోనిన్. ఇవి ఏం చేస్తుంటాయంటే మనం ఒక ఒక ఐటమ్ స్క్రోల్ చేసి చూస్తున్నప్పుడు ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేది ఉంటుంది ఒకటి. సో ఈ ఫీల్ గుడ్ హార్మోన్ వల్ల మనిషి ఎక్కువ చూడాలని దానికే దానికి అడిక్ట్ అవుతూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఈ దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో దీనివల్ల ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడు, ఇతను ఫీల్ గుడ్ హార్మోన్ ఇక్కడ ఉంది, బ్రెయిన్ ఇక్కడ ఉంది, బట్ ఈజ్ హంగ్రీ, హిజ్ మదర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. తినకుండా కూర్చోండి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు, ఇక్కడ తింటున్నాడు ఇక్కడ ఫోన్ చూస్తున్నాడు. సో మీరు ఎంత క్వాంటిటీ మీరు తినేది ఆ బాడీకి తెలియట్లేదు. సో దెర్ ఈజ్ ఓవర్ ఈటింగ్,
1: ఎక్కువగా తింటాడు,
0: ఎక్కువగా తింటున్నాడు,
1: టీవీ చూస్తున్నా,
0: టీవీ చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా, తింటున్నా. ఎందుకు ఇక్కడ ఫీల్ గుడ్ హార్మోన్ పనిచేస్తుంది, నువ్వు తినేసి నా సంబంధం లేదు, ఇక్కడ బాగుంది, ఈ ఫోన్ లో పలానా ప్రోగ్రామ్ వస్తుంది, సో నేను స్క్రోల్ చేస్తున్నాను, నవ్వుతున్నాను, పక్కన ఏం జరిగినా వాళ్ళకి అర్థం కాదు.
1: దాని వల్ల కూడా ఎక్కువగా
0: తినేస్తుంటారు. సో తర్వాత ఇంకా దీంట్లో కూడా స్ట్రెస్ ఈటింగ్ అని కొత్తగా కొత్త కాన్సెప్ట్, స్ట్రెస్ ఈటింగ్. స్ట్రెస్ బస్ట్ అంటే నీకు స్ట్రెస్ తగ్గాలంటే కొందరికి తింటేనే స్ట్రెస్ తగ్గుద్ది. వీళ్ళేంటి, సో ఈరోజు మమ్మీ డాడీ సరిగా లేరు, సో వీడికి విపరీతమైన కోపం ఉంటుంది బాబుకి, మమ్మీ డాడీ ఈరోజు నన్ను ఒక్కదాన్ని రిలాక్స్ బై ఈటింగ్ మోర్, స్ట్రెస్ ఈటింగ్. సో దీనివల్ల కూడా ఎక్కువగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. సో ఈ హార్మోన్లు టీవీ ఫోను కంప్యూటర్స్ చూస్తున్నప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వీళ్ళు ఎక్కువగా తెలియకుండా బ్రెయిన్ కు తెలియకుండా తినేస్తుంటారు. ఈ ఓవర్ ఫీడింగ్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి.
1: సార్, మరి మనం ఇందాక మాట్లాడుకున్నాం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అలాగే కూల్ డ్రింక్స్ వంటి ఆహార అలవాట్లు కూడా ఈ ఊబకాయానికి 99% కారణం అంటారు. దీనికి మీ సూచనలు ఏంటి?
0: ఇది వాస్తవం మేడం. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మదర్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ కిడ్స్ ఆహారపు అలవాట్లు మెయిన్గా మార్చుకోవాలి. ఈ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మీకు చెప్పినట్టు వివిధ రసాయనాలు కలిపి ఉండడం వల్ల మీరు తిన్న ఒకసారి తినడానికి మళ్ళీ దానికి అడిక్ట్ అయ్యి ఎక్కువసార్లు తినాల్సి వస్తుంది. మీరు కొన్ని రకాల సిటీస్లో, కొన్ని స్టాల్స్లో, కొన్ని యూట్యూబ్స్లో మీరు చూడండి, కొన్ని ఆహారపు ఇంగ్రీడియంట్స్ దే విల్ షో ఎవ్రీథింగ్. సో ఆన్ టీవీ, ఆన్ కెమెరా, ఆన్ యూట్యూబ్ దే విల్ షో ఎవ్రీథింగ్, అన్ని మేము మాకు తెలిసిన ఇంగ్రీడియంట్సే, మీకు అందరికి తెలిసిన ఇంగ్రీడియంట్సే వాడతామని చెప్తారు. మరి లాస్ట్లో ఒక స్పెషల్ పదార్థం

0: చెప్తారు. సో ఇదేంటంటే ఇది మా సీక్రెట్ ఫార్ములా అని చెప్తారు. మీరు చూసారా ఎప్పుడైనా? ఇది మా సీక్రెట్ ఫార్ములా.
1: సీక్రెట్ ఫార్ములా,
0: మరి ఆ సీక్రెట్ మసాలా, సీక్రెట్ మసాలా, ఆ సీక్రెట్ ఫార్ములా ఎందుకు గవర్నమెంట్ కు ప్రజలకు చెప్పకూడదు? నేను దీంట్లోనే మ్యాజిక్ ఉందని చెప్తానండి. ఈ సీక్రెట్ మసాలాలోనే సో కాల్డ్ కెమికల్స్ ఉంటాయని నా డౌట్. నేను ప్రతి ఒక్కరిని మనము మాట్లాడలేము, కానీ ఆ సీక్రెట్ మసాలా ఏంటి, ఆ సీక్రెట్ మసాలాలో ఏదో ఉందనేది ఇది మేడం.
1: సరే, మరి ఈ ఊబకాయానికి పూర్తి చికిత్స విధానం ఉందంటారా? ఉంటే మా శ్రోతలకు తెలియజేయండి.
0: ఊబకాయానికి మనం నివారణ మార్గాలు ఒకటే ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఊబకాయానికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఊబకాయం రాకుండా సొసైటీలో కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లను మార్చుకోవాలి. మార్చుకొని ఈ ఫుడ్డు తీసుకునే విధానం నేర్పించుకుంటే తప్ప ఈ దీనికి ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఉండదండి. ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే దానికి సర్జన్స్, మేజర్ సర్జన్స్ అవసరమవుతుంది. ప్రతిసారి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లోకి వెళ్లాల్సి వస్తుంది ఒక్కోసారికి. కాబట్టి మెడికేషన్ కూడా వెరీ లిమిటెడ్ ఉన్నాయండి. మెయిన్ రాకుండా చూసుకోవడము, వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్. రాకుండా చూడడం అంటే సపోజ్ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో ఫ్యామిలీలో ఉండేది ఒకటే అబ్బాయి లేదా ఒకటే అమ్మాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫీడింగ్, టీచింగ్ ఫీడింగ్ అంటే తినడము, ఫ్రూట్స్ తినడం నేర్పించడం బదులుగా వాళ్ళే ప్రాసెస్ చేసి ఇస్తున్నారు. సో మీరు ఒక ఒక సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక బత్తాయికాయ తీసుకోండి, ఒక పోమగ్రానేట్ తీసుకోండి. ఈ పోమగ్రానేట్ 5 సంవత్సరాల పిల్లోడికి మనం ఎలా తినాలి, ఒక సీతాఫలం ఎలా తిన నేర్పించాలి, ఇది నేర్పించకుండగా వీళ్ళు నేరుగా దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్ మొత్తం తీసేసి ఇంకాస్త షుగర్ ఇంకాస్త మిల్క్ వేసి అవి తాపించేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ ఏంటి ఎక్కువ చేస్తాయి. అలా కాకుండా ఫ్రూట్స్ లాగా తినిపిస్తూ, దట్ మీన్స్ ఫ్రూట్స్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ హ్యావ్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, ఫ్యాట్స్ తప్ప మిగతావన్నీ ఉంటాయి.
1: న్యాచురల్గా ఆ ఫ్రూట్లో ఎట్లా ఉందో ఆ ఫ్రూట్ని అలాగే డైరెక్ట్గా తీసేసుకోవాలి, మిగతా ఏం కలపకుండా.
0: దాన్ని ప్రాసెస్ చేయదు. ప్రాసెస్ అంటే మీరు ఫ్రూట్ జ్యూస్ తీసేసి ఫైబర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది.
1: అవునండి, ఇంకా అదంతా వెళ్ళిపోతుంది కదా.
0: మీరు బజార్లో చూడండి, ఇప్పుడు సంత్రాలు అంటారు కదా,
1: జ్యూస్ పాయింట్స్, అట్లాంటి
0: వాటిలో ఫైబర్ అంతా తీసేసి ఇంకాస్త షుగర్ వేసి ఇంకాస్త మిల్క్
1: యాడ్ చేసి
0: ఇస్తున్నారు. దీనివల్ల ఏంటి, ఇది సేమ్ థింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ హోమ్స్ ఆల్సో. ఇళ్లలో కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎందుకు, అది అయితే బాగుంది కదా అని. సో ఒక క్యారెట్ తీసుకోండి, క్యారెట్ తీసుకుంటే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఒక క్యారెట్ను మన వాళ్ళు పిప్పి తీసేసి జ్యూస్ చేసి మళ్ళీ దానికి ఇంకాస్త షుగర్ యాడ్ చేసి ఇంకాస్త ఇది చేస్తే సో లాట్ ఆఫ్ క్యాలరీస్.
1: ఓకే,
0: సో ఆ జంక్ ఫుడ్ విధానాన్ని, అది కూడా జంక్ ఫుడ్ కిందనే వస్తుంది. అంత హై కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ డేంజర్ అండి. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నదంతా బయటకు పోదు, ఫ్యాట్ రూపంలో స్టోరేజ్ అయింది బాడీలో.
1: ఓకే,
0: ప్రోటీన్స్ తీసుకుంటే బాడీ అవసరం కొద్దీ ఉంటాయి, మిగతా వెళ్ళిపోతాయి. ఫ్యాట్స్ కొద్ది వరకు, కొంతవరకు అంటే మన ప్యాంక్రియాజ్, క్లోమం అనేది వాడగలిగిన వరకే ఉంచి మిగతాది డిస్పోజ్ చేసేస్తుంది. కానీ కార్బోహైడ్రేట్స్ విల్ స్టే ఇన్ యువర్ బాడీ.
1: ఓకే ఓకే,
0: సో ఏవైనా ఫ్రూట్స్ ప్రాసెస్ చేసి వాడొద్దండి. ఫ్రూట్స్ న్యాచురల్గా ముక్కలు చేసి పిల్లలకు నేర్పించుకోవాలి మనం తినిపించేది. అలాగే ఎక్సర్సైజ్, ప్రతి పిల్లలకి మినిమం టైం ఇవ్వండి ఎక్సర్సైజ్. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, చక్కగా అన్నిటికీ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, వాళ్ళు బాగా కొంచెం తిన్నగా బాగా ఉంటారు. అందుకే రూరల్ పాపులేషన్లో 2.57% ఉంది ఒబెసిటీ.
1: అంత తేడా ఉందా సార్?
0: 7.7% డిఫరెన్స్ ఉంది.
1: అంటే వాళ్ళు ఎక్కువ శారీరక శ్రమ చేస్తుంటారు, ప్లే గ్రౌండ్ ఆడుకోవటం, చెమటలో తిరగటం.
0: సో ఎక్కువ ఎక్సర్సైజ్.
1: ఓకే, ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి
0: ఫోన్
1: ఉండదు వాళ్ళ దగ్గర.
0: టీవీ, డిఅడిక్షన్ ఎక్కువగా, ఫోన్ మినిమం 3 అవర్స్ 4 అవర్స్. ఈవెన్ మా క్లినిక్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలు ఫోన్ తీస్తే క్రాంకి కొట్టుకొని ఏడుస్తున్నారు, ఓపి చూడనివ్వరు. సో ఫోన్ డిఅడిక్షన్ చేసుకోవాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. పిల్లల్ని ఎక్కువ శారీరక శ్రమ అంటే రోజుకు 1 అవర్ అన్న సైక్లింగ్ చేయించడము, లేదా న్యాచురల్గా మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం. ఇవి రొటీన్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఫుడ్ మాత్రం ప్రాసెస్ జోడికి వెళ్ళొద్దు. ప్రాసెస్ అంటే మనమే చేస్తున్నాం, మనమే క్యారెట్, మనమే బియ్యం, దాన్ని స్మాష్ చేసి పిప్పి అంతా తీసేసి ఇస్తాం. సో ఇలా కాకుండా న్యాచురల్

0: పిల్లలకు తినేటట్టు ఎంకరేజ్ చేయండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు పిల్లల పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్సా విధానం గురించి చక్కగా వివరాలు తెలియజేశారు సార్. నమస్కారం సార్. మీరు ఇంతవరకు చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం విన్నారు.
2: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
5: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: సినీ గీతం విన్నారు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావల హరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో వినబోయే ముందుగా,
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు భావల హరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భారతీయుడి చిత్రం కోసం స్వర్ణలత పాడింది ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో భువనచంద్ర గీతం ఇది.

కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట కలిసిందమ్మరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరణలత పాడింది, ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యం ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. కార్యక్రమం ఇప్పుడు విందాం. అంతఃపురం చిత్రం కోసం ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో చిత్ర పాడింది సిరివెన్నెల గీతం ఇది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై మార్కాపురం ఎఫ్.

హలో, ఇప్పుడు వింటున్నాం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. కార్యక్రమం ఇప్పుడు విందాం. జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది, ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో రాజశ్రీ గీతం ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెర్ట్జ్ పై కార్యక్రమం. ఇప్పుడు విందాం ముత్తు చిత్రం కోసం మనోజ్ సుజాత పాడింది, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మరింతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై సినీకి తలవినారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: Good morning, I'm Anuja Kumar. The headlines. Jharkhand government cancels JSSC CGL examination after 24-day students protest. Also cancels all other recruitment exams conducted by the private agency TDPL. US President Donald Trump praises India's voter ID system, hails it as a model for stricter

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా 179 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. చేనేత కేవలం వృత్తి కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతు సమాజానికి విశ్వవిద్యాలయం విశేష సేవలు అందిస్తోందని ఆయన కొనియాడారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల ప్రభుత్వ పాఠశాల సముదాయంలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వి నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. విద్యతోనే సాధికారత, సాధికారతతోనే అభివృద్ది జరుగుతుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం జిల్లాలోని రేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రతి విద్యార్థి బాధ్యత తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ది సాధ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్దతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. బాపట్లలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో స్థానిక పల్లెకోన గ్రామానికి చెందిన 945 మంది అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ స్టూడియో కోడ్ 08596. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాలర్ చూద్దాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
5: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
7: నమస్తే అండి.
6: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
7: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అనవరం దగ్గర.
6: ఓకే, చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
7: నాకు అలీబాబా 40 దొంగలు సినిమా నుంచి ఒక మంచి పాట వేయండి, ఘంటసాల సుశీల పాడిన పాట ఇది.
6: ఓకేనండి, ఆ చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
7: ఓకే, ధన్యవాదాలు అండి.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కడప శ్రోత ఓవులుడిని మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ చిత్రం చివాటు విందాం?
1: ఇది పాండురంగ మహత్యం చిత్రంలో అమ్మా అని అరిసిన అనే పాట కావాలి మేడం. అమ్మా అని అరిసిన ఆలకించవే అమ్మా అనే పాట కావాలి మేడం.
0: మార్నింగ్ మార్నింగ్ ఆ పాట విందామా అండి?
1: మేడం,
0: ఇంకా వేరే చిత్రం నుంచి కోరుకోవచ్చు కదా.
1: అయితే ఇంకోటి ఏదంటే, గులేబా కవరి కథ చిత్రంలో సలాములేకుం సాయబు గారు భలే జోరుగా వచ్చారా అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: వినేద్దాం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: పేరు లారీ డ్రైవర్ బాబు మేడం. మేడం బాగున్నారా? మేడం
2: బాగున్నాం అండి. బాబు గారు మీరు ఎలా ఉన్నారు?
3: బాగానే ఉన్నాను మేడం. సిరివెన్నెల సినిమా పేరు ఈ గాలి ఈ వేళ.
2: సిరివెన్నెల చిత్ర నుంచి
3: మేడం. మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాను మేడం.
2: చెప్పండి.
3: కిరణ్, సుబ్బులు, సమీశ, స్లమ్ము, దేవరాజు గుడ్డ, సల్మాన్, చీరపిల్ల చిన్నప్ప, ఆర్లగడ్డ కోలయ్య గారి కోసం మేడం. ఉందా మేడం పాట?
2: ఓకేనండి, వీరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి?
1: తిరుపతి నుంచి మేడం.
0: తిరుపతి నుంచి. మీ పేరండి?

0: నా పేరు చంద్రశేఖర్.
1: చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నామండి. కార్యక్రమాలని వింటూ ఉంటారా?
0: వింటుంటాం మేడం.
1: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
0: అల్లుడా మా చెక్క.
1: ఆ చిత్రాన్ని చేపాట అండి.
0: ఆ చిత్రంలో అత్తో అత్తమ్మ కూతురాది.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: గారు,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపురం జిల్లా. మేడం గారు ఆరోగ్యంగా ఉన్నారా? మేడం గారు,
1: చాలా బాగున్నామండి, చెప్పండి, ఈరోజు ఏ చిత్రించి పాట విందాం?
0: అమర శిల్పి జక్కన్న మేడం గారు, చిత్రం పేరు అందాల బొమ్మకి ఆటాడవా అనే పాట మేడం గారు.
1: అమర శిల్పి జక్కన్న, ఆ చిత్రం నుంచి
0: అవును
1: పాట
0: మేడం గారు,
1: అండి.
0: అందాల బొమ్మకి ఆటాడవా అనే పాట మేడం గారు.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ
0: కృతజ్ఞత
1: అండి.
0: వందనాలు మేడం గారు.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కాల్ కట్టినట్టుందండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా మేడం. నా పేరు నరేష్ మేడం.
0: నరేష్ గారు ఎలా ఉన్నారు?
1: మేము చాలా బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: మేడం శుభాకాంక్ష మేడం సినిమా పేరు.
0: శుభాకాంక్షలు చిత్రం నుంచి.
1: మనసా పలకవి అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే

0: కాకతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి.
5: నాది రైల్వే స్టేషన్ మేడం, గురూజీ.
4: ఓకే చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
5: యమదొంగ మేడం.
4: యమదొంగ, ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
5: రబ్బర్ గాజు, రబ్బర్ గాజు అనుకుంటుంది మేడం.
4: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
5: థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాం అండి. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం. శ్రీ ఆంజనేయం మేడం సినిమా పేరు.
0: శ్రీ ఆంజనేయం ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: రామ రామ రఘురామ అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: మీకోసం, మా కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండి. పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: లీలావతి మేడం.
2: లీలావతి గారు బాగున్నారా?
3: బాగున్నా మేడం. మీరు బాగుందా?
2: చాలా బాగున్నామండి.
3: చాలా రోజులకు వచ్చారు మేడం.
2: చెప్పండి, ఈరోజు మీకు లైన్ కలిసింది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు తెలిసిపోతుంది మాకు.
3: అవును మేడం.
2: చెప్పండి, మరి ఏ పాట విందాం?
3: సుభాష్ చంద్రబోస్ మేడం. సుభాష్ చంద్రబోస్ వెంకటేష్ గారిది. జాజిలి జాజిలి జాజిలి జాజిలి మామా, ఎన్ని జన్మలపైనా నువ్వే నా జత మామా అనే సాంగ్ మేడం.
2: బాగా పాడుతున్నారండి. ఓకేనండి, మరి వచ్చేసింది పాట వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ మేడం.

0: మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష పూరణ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం. సమర్పించిన వారు శ్రీమతి శ్రీలత. అనంతరం మన పర్యావరణం మన బాధ్యత ఈ అంశం గురించి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం. చివరిగా సినీ గీతాలు ఉంటాయి ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీ

0: ఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: మహిళలు మహారాణులు ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం.

0: సంగీతానికి హద్దులు లేవు, పాటకు వయసుతో సంబంధం లేదు.
1: పాటంటేనే మనసుకు పండగ, సంగీతం అంటే జ్ఞాపకాల సందడి. ఆ పాటలోని చివరి అక్షరంతో మరో పాటను మొదలు పెడుతూ సరదాగా ఉత్సాహంగా సాగించే ఆటే
0: అంత్యాక్షరి. స్వరాల సవ్వడితో, మధుర గీతాల పరిమళంతో మీ అందరినీ అలరించేందుకే సిద్ధంగా ఉంది ఈ ప్రత్యేక అంత్యాక్షరి కార్యక్రమం. పాత పాటల నుంచి కొత్త పాటల వరకు ప్రతి అక్షరం ఒక కొత్త రాగాన్ని పలుకుతుంది, ప్రతి పాట ఒక కొత్త అనుభూతినిస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? సంగీత ప్రయాణానికి ఇప్పుడే ప్రారంభిద్దాం. ప్రతి పాట చివరి అక్షరాన్ని జాగ్రత్తగా వినండి.
1: ఆ పాటలోని చివరి అక్షరంతో
0: స్టార్ట్ చేయండి. ఓకే.

0: ముందుగా మీ పేరు చెప్పండి.
1: నా పేరు అనూష.
0: ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు?
1: నేను కోదండరాముడంట సినిమా పాట నుంచి స్టార్ట్ చేస్తాను.
0: ఓకే అండి.
1: కోదండరాముడంట కొమ్మలాలా, వాడు కౌసల్య కుమారుడంట కొమ్మలాలా, ఆజానుబాహుడంట అమ్మలాలా, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాలా, రమణీలలామకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా.
2: నా పేరు సిహెచ్ సత్యవతి, మాది మార్కాపురం.

0: శ్రీదేవి అండి.
1: శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పాడారండి పాటని. ఇప్పుడు అక్షరం లా మీద పాడండి సుభాషిణి గారు.
2: లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్ర.

0: నా పేరు సుభాషిణి, లాలి పాట పాడుతున్నాను.
1: లాలను చును చీరులల నలిరుగడలా, బాలగండవర గోపాల నిన్ను చాలా.

లాతోటి లాలు దర్వా జలస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకపోతివి, లతీకా పూల బోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి. అవు మల్ల లాలు దర్వా జలస్కర్ బోనాల్ పండగ కొస్తనని.

0: అపర్ణ గారు చాలా చక్కగా చాలా హ్యాపీగా చాలా జోష్గా పాడుతున్నారు. అపర్ణ గారు ఏ అక్షరం అండి లాస్ట్లో?
1: నా పేరు ప్రమీల అండి. మీ

0: చాలా చక్కగా పాడారండి వాతోటి.
1: వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లంగా రమ్మంతా, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంతా,

0: వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లంగరమ్మంట.
1: ఓకే అండి, చాలా చక్కగా పాడారు. ఇప్పుడు టా తోటి, టా తోటి ఎవరు పాడతారు?
2: టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి
3: రఘుకుల తిలకారారా, నిన్నటి మొద్దులాడెదరా.

0: Tadam.
1: రాఖీ రాఖీ రాఖీ నా కావాసాకీ, నీకే గురి పెడుతుంది ఈ కన్నె తుపాకీ. ఇల్లడికి ఇల్లడికి ఇల్లడికి అందా లడికి లడికి
2: కాతోటి.
3: కౌసల్య సుప్రజ రామచంద్ర సీత మనోహర రదుకులీంద్ర. కౌసల్య సుప్రజ రామచంద్ర సీత మనోహర రదుకులేంద్ర. భజన చేదుము ఓ గణపతి దేవా, ఏకదంత స్వామి పార్వతి పుత్ర.
1: తకిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్లానా. తకిట తదిమి

0: ఈ చక్కటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని ఓ మంచి దేవుని కీర్తనతో ముగించేస్తున్నాము. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: మీరు ఇంతవరకు మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం 3వ భాగం విన్నారు.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: మహిళా భారతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన పర్యావరణం మన బాధ్యత. ఈ అంశం గురించి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం.
5: మన పర్యావరణం మన బాధ్యత, దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఇది చాలా విస్తృతమైన అంశం. ఇవాళ మనము ఎంతో ఇబ్బంది పడుతున్న అంశం కూడా, అందుకే నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. సరే, మనం విషయంలోకి వస్తే ముందుగా మనము మన చుట్టూ ఉండే సర్వ జీవజాతులు పర్యావరణం క్రిందకే వస్తాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవుల లాంటి సజీవులు, నీరు, గాలి, నేల, వాతావరణం లాంటి నిర్జీవులు, ఇవన్నీ కూడా పర్యావరణంగా మనం భావించవచ్చు. అంటే మనం నివసించే ప్రదేశాన్ని, ఆ ప్రదేశం చుట్టూ పరిసరాలు, దానిలో ఉండే మౌలికాంశాలన్నింటినీ కలిపి పర్యావరణం అని పిలుస్తాము. ప్రకృతి అనేది దేవుడిచ్చిన వరం. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకి, ఒక మొక్క నాటితే అది ఒక మహావృక్షంగా మారుతుంది. ఆ మహావృక్షం ఎన్నో జీవరాశులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తుంది. మనకు ఆహ్లాదకరమైన గాలిని ఇస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా మనకి ఎంతో పోషకాహారాన్ని కూడా అందిస్తుంది. అలాగే భారతీయుల చింతనలో ప్రకృతికి గొప్ప స్థానం

ఇవ్వబడింది. సర్వే జనా సుఖినో భవంతు అనడమే కాకుండా మన పెద్దలు సర్వేపి సుఖిన సంతు అని కూడా చెప్పారు. అంటే మనుషులే కాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని అభిషించారు. అదేవిధంగా ప్రకృతిలోని ప్రతి అణువుకి దైవత్వాన్ని ఆపాదించారు. అంతేకాకుండా ఈ సృష్టిలో భూమి మాత్రమే జీవనానికి కావలసిన వాతావరణాన్ని కలిగి ఉంది. మరి చక్కని పర్యావరణం లేకుండా ఇక్కడి జీవనాన్ని మనం ఊహించలేము. కానీ నేడు ఈ పర్యావరణం మానవుని వికృత చేష్టలతో విపరీత ధోరణుల కారణంగా వినాశనానికి గురవుతున్నది. పర్యావరణ కాలుష్యానికి మూల కారణాలుగా చెప్పుకోదగ్గవి కొన్ని అంశాలు. వాటిలో మొదటిది జనాభా పెరుగుదల, రెండవది పారిశ్రామికీకరణ, మూడవది పట్టణీకరణ, నాలుగవది సాంకేతికాభివృద్ధి, ఐదవది అడవుల నరికివేత, అలాగే చివరగా ప్రజలలో పర్యావరణం గురించిన అవగాహన రాహిత్యం. వీటన్నిటినీ మనం పర్యావరణ కాలుష్యానికి మూల కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో జనాభాను సంపదకు చిహ్నంగా పరిగణించేవారు. ఎంత ఎక్కువ జనాభా ఉంటే ఆ దేశం అంత ఎక్కువగా ఆహారోత్పత్తిలో, అభివృద్ధిలో, ముందడుగులో ఉండేది. అయితే ప్రస్తుతం అధిక జనాభా సహజ వనరులను ముంగేసే భూతమైపోయింది. ప్రస్తుతం మన దేశం జనాభా విషయంలో ప్రపంచం మొత్తంలో రెండవ స్థానంలో ఉంది. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న భూకమతాల కారణంగా ఉన్న కొద్ది భూమిలోనే అధిక ఆహారోత్పత్తులను దిగుమడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను సాగు చేయడం, సహజ ఎరువులకు బదులుగా రసాయన ఎరువులను అధికంగా వాడటం, చీడపీడల నియంత్రణకు కృత్రిమ కీటకనాశినలను వాడటం, ఈ కారణాల వల్ల భూమి యొక్క భౌతిక రసాయనిక స్థితిలో మార్పు వచ్చి నేల కాలుష్యం కావడం భవిష్యత్తులో భూమి నిస్సారం కావడానికి దారితీస్తుంది. అంటే మనకు తెలియకుండానే ఎన్నో విష రసాయనాలను మనము ప్రతిరోజు ఆహారంగా తినేస్తున్నామన్నమాట. అలాగే పెరుగుతున్న జనాభా పట్టణాల్లో, నగరాల్లో పెద్ద ఎత్తున కేంద్రీకృతం కావడం వలన స్థానికంగా, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా మూడు స్థాయిల్లో పర్యావరణంపై ప్రభావం చూపిస్తుంది. మొదటి స్థాయిలో పట్టణీకరణ, నగరీకరణ పేరుతో పచ్చని చెట్లను, అడవులను నరికి జనావాసాలుగా మార్చడం, చెరువులు, కుంటలను పూడ్చి వాటిపై భవంతులు నిర్మించడం వలన భూతాపం నానాటికి రెట్టింపైపోతూ ఉంది. ఇక రెండవ స్థాయిలో ఈ భూతాపం కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడం లేదు, విశ్వవ్యాప్తమై మనిషి జీవన్ మరణ సమస్యగా మారింది. ఇక మూడవ స్థాయిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలను స్థాపించడం వలన ప్రకృతిలోని సహజ వనరులు నాశనమవడం, భూగర్భ జలమట్టం అడుగంటడం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాల వలన పర్యావరణం పూర్తి స్థాయిలో నాశనమవుతుంది. ఇక సాంకేతిక అభివృద్ధి విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా పౌరుల కొనుగోలు శక్తి పెరిగి అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగిపోతూనే ఉంది. ఎంతగా అంటే సెల్ ఫోన్ చేతిలో లేని మనిషి దాదాపు భూగోళంపై కనపడనంతగా. ఇలాంటి సాంకేతిక అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేస్తుంది అనేదానికంటే ఆ సాంకేతికతను, విజ్ఞానాన్ని వాడి మనం చేసే పనులే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పవచ్చు. సాంకేతిక అభివృద్ధిలో మనం రెండడుగులు ముందుకేస్తే పర్యావరణ పదంగా మూడడుగులు వెనక్కి వేస్తున్న విషయాన్ని మనందరము గుర్తించాలి. ఇక ఆపై అడవుల నరికివేత అప్రతిహతంగా కొనసాగుతూ పచ్చదనం కరువైపోతుండటం మనలను ఎంతో ఆందోళనకు గురిచేసే అంశం. భూగోళానికి ఊపిరితిత్తులుగా పిలువబడే అడవుల శాతం తగ్గిపోవడం వలన మనిషి కాలుష్య కోరలలో చిక్కి విలవిల్లాడుతున్నాడు. ప్రతి

0: ఈ దేశ విస్తీర్ణంలో కనీసం 33% అడవులు ఉండాలి. కానీ మన దేశంలో కనీసం 22% అడవులు కూడా మిగల్లేదు. ఈ పరిస్థితులలో ప్రస్తుతం ఉన్న అడవులను ఏటా 2% చొప్పున నరికితే వచ్చే 100 ఏళ్లలో అడవులన్నీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పిలువబడే అమెజాన్ అడవులు బడబాగ్నికి బోడిదవడం మనందరికీ తెలిసిన విషయమే. మరి వీటన్నిటికీ మూల కారణం ఏమిటి? ప్రజలలో పర్యావరణం పట్ల సరైన అవగాహన లేకపోవడం. ప్రకృతి ఆరాధన అనేది మన దేశ వ్యవస్థలో అంతర్లీనంగా ఉండి ఎన్నో రకాల చెట్లను దేవతలుగా పూజించడం, ప్రవహించే నదులను పవిత్ర నదీమతల్లులుగా ఆరాధించడం, హారతులు ఇవ్వడం వంటివి మన సంప్రదాయంలో భాగమయ్యాయి. మరి అంత పవిత్రమైన జల వనరులను కలుషితం చేయడం, చెట్లను నరకడం వంటివి ఎంతటి పాపకృత్యాలో మనం గుర్తించాలి. మన గృహావసారాలకు తప్పనిసరై చెట్లను కొట్టివేసే సందర్భంలో ఆ చెట్టుకు బదులుగా 5 మొక్కలను నాటే సాంప్రదాయం మన ప్రాచీన భారతదేశంలో ఉండేది. ఈనాటి నవీన సమాజంలో కూడా ఇలాంటి సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించి దానిని కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వకాలం నుండి మానవుడు ప్రకృతితో సహజీవనం చేస్తూ ప్రకృతితో మమేకమై ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా జీవిస్తున్నాడు. కానీ నేటి మానవుడు ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తూ ప్రకృతి మనుగడకు, మానవ మనుగడకు హాని చేస్తున్నాడు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రతి వ్యక్తి పర్యావరణ అవగాహన, స్పృహ కలిగి ఉండటం ఎంతైనా అవసరం. మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మనం కొన్ని కనీస బాధ్యతలను గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది మన ఇంటి నుండే ప్రారంభమవ్వాలి. అంటే మనం ముందుగా కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి.
1: మీరు ఇంతవరకు మన పర్యావరణం మన బాధ్యత ఈ అంశం గురించి జ్యోతి గారి ప్రసంగం విన్నారు.
2: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
4: ఆకాశవాణి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్స ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అయితే రొమ్ము క్యాన్సర్ అంటే భయపడాల్సిన వ్యాధి మాత్రమే కాదు. సమయానికి గుర్తించడం, సరైన వైద్య సలహా తీసుకోవడం, తగిన చికిత్స పొందడం ద్వారా అనేక సందర్భాలలో విజయవంతంగా ఎదుర్కోవచ్చు. రొమ్ములలో కనిపించే మార్పులు, ముందస్తు హెచ్చరిక సంకేతాలేంటి, స్వీయ పరీక్షను ఎలా చేసుకోవాలి, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బయోస్పి వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం, ఇటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనకు వివరించేందుకు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి రాజలక్ష్మి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
5: నమస్కారం అండి.
4: మేడం, కార్యక్రమంలో ముందుగా ప్రస్తుతమైతే మన దేశంలో మహిళలలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్న క్యాన్సర్లలో ఈ రొమ్ము క్యాన్సర్ ఒకటిగా మారింది మేడం. మరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
5: అవునండి, ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ అనేది మనం బాగా కామన్ గా చూస్తున్నాము. ఇప్పుడు మహిళల్లో మనకి వచ్చే క్యాన్సర్స్ లో భారతదేశంలో 39% రొమ్ము క్యాన్సర్సే. ఇంకా మిగిలిన కామన్ గా మన మహిళల్లో చూస్తున్న క్యాన్సర్స్ ఏంటి అంటే అండాశయ

0: క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఫస్ట్ ఒకటి ఏంటంటే సగటు ఆయుర్దాయం అనేది పెరిగింది. అదివరకు 70 ఇయర్స్ అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు లైఫ్ స్పాన్ 80 to 90 ఇయర్స్ అయ్యింది. ఎందుకంటే క్రానిక్ డిసీజెస్కి మనకు వచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల 80 to 90 ఇయర్స్ వరకు ఉంటున్నారు. సో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే సెల్స్ లో క్యాన్సర్ గా మారే తత్వం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఒబెసిటీ అనేది ఎక్కువైంది, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మన రిస్క్ ని పెంచుతాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకునే పనులే ఉంటున్నాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా మనకి రిస్క్ పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ ఏంటంటే డీలేడ్ ప్రెగ్నెన్సీ, 30 ఇయర్స్ పైబడి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత పిల్లలకి పాలు పట్టకపోవటం, తల్లి పాలు, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతున్నాయి. ఇవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే మనకి వచ్చే రిస్క్ కొంచెం పెరుగుతూ ఉంటుంది.
1: మేడం, మరి ఆ రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే శరీరం ముందుగానే ఇచ్చే సంకేతాలు ఏమిటంటారు? మహిళలు ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటారు?
0: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరౌండ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో మనకి పేషెంట్స్ రొమ్ములో గెడ్డ తగులుతుంది అని వస్తారు. సో ఏదైనా మనకి గెడ్డ ఎంత సైజ్ ఉన్నా, వయసుకు సంబంధం లేకుండా, అది నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గెడ్డ తగిలితే వచ్చి వెంటనే కన్సల్ట్ చేయాలి. ఇవి కాకుండా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి చంకలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ లింఫ్ నోడ్స్ కి వెళ్తుంది, సో మనకి చంకలో కూడా గెడ్డలు వస్తాయి. సో మనకి రొమ్ములో గెడ్డ వచ్చినా చంకలో గెడ్డలు వచ్చినా కూడా మనం చూపించుకోవాలి. అలాగే నిప్పుల నుంచి, చనుమన్ నుంచి ఏమైనా బ్లీడింగ్, రక్తస్రావం అయినా లేకపోతే నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, చనుమను లోపలికి పోయినా కూడా అవి కూడా సంకేతాలు మనకి క్యాన్సర్ ఉండొచ్చు అని. అలాగే స్కిన్, రొమ్ము పైన ఉన్న చర్మం ఎర్రగా మారటం కానీ, పుండు పడటం కానీ అలాంటివి జరిగినా కూడా మనం వెంటనే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించాలి.
1: మేడం, అంటే నొప్పి లేకపోతే క్యాన్సర్ రాదు అని అపోహ చాలా మందిలో ఉంది కదా మేడం, సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
0: ఇది పూర్తిగా అపోహేనండి. మనకి చాలా వరకు క్యాన్సర్ గెడ్డల్లో అసలు నొప్పి ఉండదు. దీనివల్లే మన దగ్గరికి చాలా మంది అడ్వాన్స్డ్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు, నొప్పి లేదు కదా అని దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో 90% గెడ్డల వరకు నొప్పి అసలు ఉండదు. అలానే నొప్పి ఉన్న గెడ్డల్లో క్యాన్సర్ ఉండదా అంటే కాదు, నొప్పి ఉన్న గెడ్డల్లో కూడా 5 నుంచి 10% క్యాన్సర్ ఉంటుంది. సో మనకి నొప్పి ఉన్నా లేకపోయినా ఏదైనా గెడ్డ కొత్తగా అనిపిస్తోంది అంటే వెంటనే వచ్చి టెస్ట్ చేపించుకోవాలి.
1: మేడం, ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వయంగా రొమ్మును పరీక్షించుకోవాలని వైద్యులు చెప్తూ ఉంటారు కదా మేడం, సో ఈ యొక్క స్వీయ పరీక్షను సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలంటారు? ఏ వయసు నుంచి ఇది ప్రారంభించాలంటారు?
0: సో ఈ స్వీయ పరీక్షనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటామండి. ఇది 20 ఇయర్స్, 20 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు చేసుకోవాలి అంటే నెలసరి కంప్లీట్ అయ్యాక, అంటే పీరియడ్స్ అయ్యాక 3 నుంచి 5 డేస్ లోపు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీరియడ్ లో రొమ్ము అనేది మెత్తగా ఉంటుంది, మనకేమైనా గెడ్డలు ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది. ఇది మనం నుంచోని, అద్దం ముందర నుంచోని, పడుకొని, స్నానం చేసేటప్పుడు చూసుకోవాలి. సో అద్దం ముందర నుంచొని చేతులు పక్కన పెట్టుకొని, చేతులు నడుము మీద పెట్టుకొని బిగుతుగా చేసి చేతులు పైకెత్తి చూసుకోవాలి. రొమ్ములో ఏమన్నా గెడ్డలున్నాయా, చంకలో ఏమన్నా గెడ్డలున్నాయా, లేకపోతే రొమ్ము ఆకారం ఏమన్నా మారిందా, ఇందాక మనం చెప్పుకున్నట్టు నిప్పుల్ రిట్రాక్షన్ కానీ డిశ్చార్జ్ కానీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. అలాగే పడుకొని మధ్య 3 వేళ్లతోటి రొమ్ముని నొక్కుని చూసుకోవాలి. ఏదో రౌండ్ గా కానీ, సర్క్యులర్ మోషన్స్ అంటాం, క్లాక్ వైజ్ కానీ, యాంటీ క్లాక్ వైజ్ కానీ, లేకపోతే పైనుంచి కిందకి నొక్కుని రొమ్ము మొత్తం చంకని కూడా అలాగే పరీక్ష చేసుకుని చూసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు చూసుకుంటే యూజ్ ఏంటి అంటే, సోపు వాటర్ ఉంటుంది కాబట్టి మన ఫింగర్స్ ఈజీగా గ్లైడ్ అవుతాయి, ఏమన్నా లీజన్ ఉన్నా కూడా మనకి త్వరగా తెలుస్తుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే ట్యూమర్ చాలా చిన్న సైజ్ లో ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాము, అండ్ ఆ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి.
1: మేడం, మనం చూస్తూ ఉంటాం మేడం, మామోగ్రఫీ అని లేదా అల్ట్రాసౌండ్ అని, అదేవిధంగా బయోస్పీ, సో ఇటువంటి పరీక్షలు ఎప్పుడు అవసరం అవుతాయంటారు? అంటే ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించడంలో వీటి పాత్ర ఎంత కీలకంగా ఉన్నాయంటారు?
0: సో మనకి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ అనేది మనకి ఎవరైనా పేషెంట్ గెడ్డ ఉంది అని వచ్చినప్పుడు చేపిస్తామండి. 40 ఇయర్స్ లోపు వాళ్ళకి మనం యూజువలీ అల్ట్రాసౌండ్ అనేది చేపిస్తాము, ఎందుకంటే వీళ్ళలో డెన్స్ బ్రెస్ ఉంటాయి. సో మనం అల్ట్రాసౌండ్ చేపిస్తాం. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మామోగ్రామ్ అని చేపిస్తాము. ఈ మామోగ్రామ్ కూడా 2 రకాలు ఉంటుంది, స్క్రీనింగ్ మామోగ్రామ్ అని, డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అని. స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటే ఏంటంటే మనకి ఫ్యామిలీ రిస్క్ ఉంది, లేకపోతే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది, లేకపోతే మనకి 40 ఇయర్స్ ఫ్లాట్ అయ్యి అన్న వాళ్ళలో ఏమీ గడ్డ లేకపోయినా మనం స్క్రీన్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని స్క్రీనింగ్ మామోగ్రామ్ అంటారు. అదే డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ అంటే ఏమైనా గడ్డ తెలిసినప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మామోగ్రామ్ రాస్తాము. సో ఈ అల్ట్రాసౌండ్ మామోగ్రామ్ రిపోర్ట్స్ లో మనకి స్కోరింగ్ అనేది ఉంటుంది, 1 to 6 స్కోర్స్ అనేవి ఇస్తారు. సో స్కోర్ ని బట్టి అంటే స్కోర్ పెరుగుతున్న కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి, సో స్కోర్ 4-5 ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బయాప్సీ అనేది చేపిస్తాము. బయాప్సీ అంటే ఏంటంటే ఏదైతే గడ్డ తెలుస్తుందో అందులో నుంచి మనం కొంచెం టిష్యూ తీసి దాన్ని పరీక్ష చేస్తాము. మనకి బయాప్సీ ఒక్కటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ అని వస్తే ఆ బయాప్సీ మీద మనం హార్మోన్ స్టేటస్ అని IHC అని చేస్తాము. దీన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది.
1: మేడం అంటే

0: క్యాన్సర్ ఉంది అంటే మనకి కొంచెం ఇంక్రీస్డ్ రిస్క్ ఉంటుంది. నార్మల్ మిగతా మహిళలతో పోలిస్తే ఫ్యామిలీలో ఉంటే గనక మనకి కొంచెం రిస్క్ పెరుగుతుంది. అలా అని భయపడవలసిన అవసరం లేదు. కొంతమందికి ఓపీకి వస్తూ ఉంటారు, మా అమ్మగారికి కానీ అక్కకి కానీ క్యాన్సర్ ఉందండి, నాకు కూడా వస్తుందా అని. వస్తుందని 100% ఖచ్చితంగా చెప్పలేమండి, రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అంటే అమ్మ గాని సొంత అక్క చెల్లి, వీళ్లలో క్యాన్సర్ ఉంటే గనక మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే 1.5 to 2 times రిస్క్ ఉంది అని చెప్తాం. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ రిస్క్ ఇంకొంచెం పెరుగుతుంది, 3 to 5 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వయసుతో కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు అమ్మగారికి కానీ అక్కగారికి కానీ 50 సంవత్సరాల లోపు క్యాన్సర్ వస్తే మనకి ఆ రిస్క్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో వీళ్లలో వీళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళ రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకొని, ఇంట్లో 50 ఇయర్స్ అప్పుడు క్యాన్సర్ తెలిసింది అనుకోండి, వీళ్ళు ఒక 10 ఇయర్స్ ముందర నుంచే దానికి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ కూడా అడ్వైస్ చేస్తారు. BRCA1, BRCA2 అని జీన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి. ఇవి మోస్ట్ కామన్ జీన్స్. సో అవసరాన్ని బట్టి అవి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించుకోవాల్సి వస్తుంది.
1: మేడం, ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఈ రొమ్మును పూర్తిగా తొలగించాల్సిందే అనే భయం చాలా మందిలో కూడా ఇప్పుడు నెలకొని ఉంది కదా మేడం, ఆధునిక శస్త్రచికిత్సలతో రొమ్మును కాపాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
0: చాలా మంది రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము అంతా తీసేస్తారు అని భయపడుతూ ఉంటారు, కానీ అందరిలో రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, గెడ్డ ఎంత సైజులో ఉంది, రొమ్ము పరిమాణం ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ గెడ్డ చాలా చిన్నదిగా ఉంది అంటే మనకి గెడ్డ వరకే తీయటం అవుతుంది, అండ్ మిగతా బ్రెస్ట్కి మొత్తం మనం రేడియేషన్ ఇస్తాం. ఎందుకంటే మిగిలిన బ్రెస్ట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మనం రేడియేషన్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ ట్యూమర్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చుకొని దాన్ని సైజ్ తగ్గించుకొని అప్పుడు ఆ గెడ్డ వరకే తీయటం అవుతుంది. లేదు కొంచెం డిఫెక్ట్ ఎక్కువే వచ్చింది ట్యూమర్ తీసాక అంటే మనకి ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అని వచ్చాయి, అంటే రొమ్ములో ఉన్న టిష్యూని అటు ఇటు కొంచెం మార్చి ఆ డిఫెక్ట్ ని ఫిల్ చేస్తాము, వాటిని ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటాం. అయితే అందరిలోనూ ఇలా రొమ్ము ప్రిజర్వ్ చేయటం కుదరదు. ఇప్పుడు మనం ఏదైతే రొమ్ము ఉంచుతున్నామో దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అని అంటాము, కానీ అందరిలో ఇది కుదరకపోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ ట్యూమర్స్ బ్రెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటే వాళ్లల్లో మనము రొమ్ము మొత్తం తీయాల్సి వస్తుంది. రొమ్ము మొత్తం తీసినా కూడా మనకి ఇప్పుడు హోల్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అని వచ్చింది. అంటే ఏంటంటే మన రొమ్ము ప్లేస్ లో మన బాడీలో నుంచి ఎక్కడైనా కండరం తీసుకొచ్చి రొమ్ము ప్లేస్ లో పెడతాము. అవి కాకుండా సిలికాన్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. అవి ఏంటంటే సిలికాన్ మెటీరియల్ తో చేస్తారు, అది మన రొమ్ము ఆకారంలో ఉంటుంది. రొమ్ము కింద చర్మంలో గానీ కండరం కింద గానీ పెడతాము. సో ఇవి చేస్తే ఏంటంటే పేషెంట్స్ ఈజీగా కొంచెం రికవర్ అవుతున్నారు ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ వల్ల, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
1: మేడం, అంటే ప్రస్తుతం ఆ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయంటారు? మనం చూస్తే కనుక ఆ రోగుల జీవన నాణ్యతను ఇవి ఏ విధంగా మెరుగుపరుస్తున్నాయంటారు?
0: బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీస్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేవి జరుగుతున్నాయండి. లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి చంకలో. సో మనం సర్జరీ చేసేటప్పుడు ఆ లింఫ్ నోడ్స్ కూడా ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయితే అవి తీసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అని చేస్తున్నాము. అది ఏంటి అంటే ఏదైతే మోస్ట్ కామన్ గా నోడ్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని తీసి మనం టెస్ట్ కి పంపిస్తాం సర్జరీ చేసే టైంలో. ఒకవేళ అందులో కనుక క్యాన్సర్ ఉంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ తీస్తాము, లేదు అంటే మనం మిగతా లింఫ్ నోడ్స్ అన్ని వదిలేసి 3 to 4 లింఫ్ నోడ్స్ వరకు టెస్ట్ చేసి వదిలేస్తాం. దీనివల్ల ఏంటి అంటే మనకి లింఫెడిమా అనే కాంప్లికేషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లింఫెడిమా అంటే ఈ లింఫ్ నోడ్స్ అన్ని తీసేస్తే 3-4 సంవత్సరాల తర్వాత చేతి వాపు వస్తుంది. సో మనం దాన్ని ప్రివెంట్ చేయగలం. అలాగే సర్జరీలో కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ లో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని వచ్చాయి. సో బ్రెస్ట్ లో హర్టూ పాజిటివ్, హార్మోన్ పాజిటివ్ అని ఉంటాయి. హర్టూ పాజిటివ్ వాటికి ట్రాస్టుజుమాబ్ అని, హార్మోన్ పాజిటివ్ వాటికి CDK4 ఇన్హిబిటార్స్ అని, ఇవి టార్గెటెడ్ థెరపీ అంటాం అనమాట. ఇవేంటి అంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ అవుతాయి, నార్మల్ సెల్స్ మీద యాక్ట్ అవ్వవు. సో రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం మనం దీనివల్ల తగ్గించవచ్చు. అలాగే రేడియేషన్ లో కూడా మనకి అడ్వాన్సెస్ వచ్చాయండి. యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అని, IORT అని, IMRT అని ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మనం అవసరమైన పార్ట్ వరకే రేడియేషన్ ఇచ్చుకొని మిగిలిన నార్మల్ టిష్యూస్ ని మనం రేడియేషన్ తగలకుండా సేవ్ చేసుకోవచ్చు. రొమ్ము కింద హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటున్నాయి అండ్ రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటున్నాయి.
1: మేడం, మరి తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు కదా మేడం, సో దానికి శాస్త్రీయంగా ఆధారం ఏమిటి అంటారు?
0: సో మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే తల్లిపాలు బిడ్డకి ఇవ్వటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంటే మనం 12 నెలల పాటు, అంటే 1 సంవత్సరం పాటు తల్లిపాలు బిడ్డకి ఇస్తే మన రిస్క్ అనేది 4% వరకు తగ్గుతుంది అని చెప్తుంది. ఇది ఎందుకు అంటే

0: ఎందుకంటే మనము పాలిచ్చే సమయంలో నెలసరులు రావు, అప్పుడు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రమోట్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. సో ఇప్పుడు ఈస్ట్రోజన్ తక్కువగా ఉండటం వల్ల మనకి ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే బ్రెస్ట్ ఇష్యూ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత పాలిచ్చే సమయంలో మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. దీని ముందరంతా బ్రెస్ట్ ఇష్యూ ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఇమ్మెచ్యూర్ సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ గా మారే రిస్క్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మెచ్యూర్ సెల్స్. సో ప్రెగ్నెన్సీ లాక్టేషన్ తర్వాత కూడా ఈ రిస్క్ అనేది మనకి తగ్గుతుంది.
1: మేడం, ఆహారం కానివ్వండి, వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యపానం మరియు ధూమపానం, సో ఇటువంటి జీవనశైలి అంశాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంపై ఎంత ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ అంటామండి. ఇప్పుడు వెయిట్ పెరగటం వల్ల మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ, మెనోపాజ్ ముందర వరకు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అదే మెనోపాజ్ వచ్చాక మనకి నార్మల్ గా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ రాకపోయినా ఈ ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఇది క్యాన్సర్ రావడానికి. అవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ అనేవి ప్రమోట్ చేస్తాయి. ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే అరౌండ్ 30% రిస్క్ ని మనం తగ్గించుకోగలుగుతామండి బ్రెస్ట్ క్యాన్సర్ది.
1: మేడం, చికిత్స ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటారు ఈ అంశంలో? మరి ప్రారంభ దశలో చికిత్స ప్రారంభిస్తే సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది?
0: సో బ్రెస్ట్ క్యాన్సర్ లో సక్సెస్ రేట్ అనేది మోస్ట్లీ మనకి స్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్ లో వస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. క్యాన్సర్స్ లో మనం సక్సెస్ రేట్ ని 5 ఇయర్ సర్వైవల్ అని అంటాము. స్టేజ్ 1 లో అంటే గెడ్డ ఓన్లీ రొమ్ములోనే ఉంది అని ఆ స్టేజ్ లో కనుక మన దగ్గరికి వస్తే సక్సెస్ రేట్ అరౌండ్ 95% ఉంటుంది. అండ్ స్టేజ్ 2, 3 అంటే ఏంటంటే రొమ్ము నుంచి చంకలో లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయ్యింది, ఆ స్టేజ్ లో వస్తే మనకి 5 ఇయర్ సర్వైవల్ అనేది అరౌండ్ 80-85% ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఏంటంటే మన మిగతా బాడీ పార్ట్స్ కి, బోన్స్ కానీ లంగ్స్ కానీ స్ప్రెడ్ అయ్యింది అనుకుంటే అప్పుడు 35% కి డ్రాప్ అయిపోతుంది సక్సెస్ రేట్. సో ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే 90-95% సక్సెస్ రేట్ ఉంటుందండి.
1: మేడం, అంటే ఈ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా రోగులు ఎలాంటి ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవాలంటారు? క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు?
0: సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోన్ పాజిటివ్, హార్మోన్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో వాళ్ళకి వాళ్ళ రిస్క్ ని బట్టి 5-10 ఇయర్స్ వరకు మనం మెడికేషన్ ఇస్తాము, హార్మోనల్ టాబ్లెట్స్. అవి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి ఫస్ట్ ఇయర్ లో ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. తర్వాత 2 ఇయర్స్ ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం చెకప్స్ కి రావాలి. మనం ఈ చెకప్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, లేకపోతే కొత్త గెడ్డలు ఏమన్నా వచ్చాయా అనేవి చూసుకుంటాము. ప్రతిసారి వచ్చినప్పుడు స్కాన్స్ ఏమీ అవసరం లేదండి. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాము, తర్వాత మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము ఉంచి ఓన్లీ గెడ్డ వరకే తీసాము అంటే 2 రొమ్ములకి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఒకవేళ రొమ్ము తీసేస్తే ఆపోజిట్ బ్రెస్ట్ కి మామోగ్రామ్ చేయించుకుంటాము. ఎందుకంటే మనకి ఒక బ్రెస్ట్ లో వస్తే ఆపోజిట్ బ్రెస్ట్ లో వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ 12 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ మామోగ్రామ్ అనేది కంపల్సరీ చేపించుకోవాలి వీళ్ళు. ఇవి కాకుండా పెట్ స్కాన్స్, సిటీ స్కాన్స్ ఇవేమీ అవసరం ఉండదు. అన్లెస్ పేషెంట్స్ ఏమన్నా మనకి కంప్లైంట్స్ చెప్తే, ఆయాసంగా ఉంది, పొట్ల నొప్పిగా ఉంది, బరువు తగ్గుతున్నాము ఇలా ఏమన్నా కంప్లైంట్స్ చెప్తే వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి మనం స్కాన్ చేసుకుంటాం.
1: మేడం, మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవగాహన లేకపోవడం వల్ల వైద్యుడిని ఆలస్యంగా సంప్రదిస్తూ ఉంటారు కదా మేడం, సో ఈ పరిస్థితిని ఏ విధంగా మార్చాలి అంటారు?
0: సో గ్రామీణ మహిళల్లో చాలా మందికి ఫస్ట్ అసలు అవగాహన ఉండదండి మన దగ్గర. అంటే వాళ్ళకి ఫస్ట్ గెడ్డ ఉందనే తెలియదు. వాళ్ళు ఎప్పుడో అది చాలా పెద్ద అయ్యాక నోటీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు గెడ్డ ఉందని తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా కుటుంబ సభ్యులు చెప్పడానికి ఫస్ట్ భయపడుతూ ఉంటారు, అది క్యాన్సర్ గెడ్డేమో, ఇప్పుడు అది క్యాన్సర్ గెడ్డ అయితే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడు ఇల్లు ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, ఇలా భయపడి వాళ్ళు అసలు చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కొన్నిసార్లు నొప్పి లేదు కదా, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, ఇంట్లో పనులు అయ్యాక వెళ్దాం, పాప పెళ్ళుంది, డెలివరీ ఉంది, ఇవి అయ్యాక చేసుకుందాం అని డీలే చేస్తూ ఉంటారు. ఇలా ఏమీ చేయకుండా మనకి ఏదైనా గెడ్డ, ఏదైనా మార్పు వస్తే వెంటనే చూపించుకోవాలి. దీనికోసం ఏంటంటే మనం పేషెంట్స్ లో అవగాహన కలిగించాలి. టాక్స్ లో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ లో కానీ, లేకపోతే క్యాంప్స్ పెట్టి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, సోషల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. సో ఫ్యామిలీ మెంబర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఇందులో.

0: వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ఒకసారి చూపించుకుందామని తీసుకొని రావాలి.
1: మేడం, మరి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరిస్తారా?
0: సో ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యాక 1 సంవత్సరం లోపు వచ్చే క్యాన్సర్స్ని మనం ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటామండి. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా పెరుగుతున్నాయో ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డిలేడ్ ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం మనం. 35 ఇయర్స్, 40 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాము. ఆ ప్రెగ్నెన్సీస్లో మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీలో కూడా క్యాన్సర్ వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ప్రెగ్నెన్సీలో 3 ట్రైమెస్టర్స్ అని ఉంటాయి, 3 త్రైమాసికాలు. మొదటి 3 నెలలు, తర్వాత 3 నుంచి 6 నెలలు, 6 నుంచి 9 నెలలు. సో ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో మనకి రేడియేషన్ అనేది అసలు ఇవ్వకూడదు. మనం సర్జరీ అనేది ఎప్పుడైనా మనం చేయొచ్చు. కీమోథెరపీ అనేది మొదటి 3 నెలల్లో ఇవ్వము, ఎందుకంటే అప్పుడు బేబీ ఆర్గాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ మనం కీమోథెరపీ ఇవ్వము. సో మన స్టేజ్ని బట్టి, మనం ఏ ట్రైమిస్టర్ లో ఉన్నామనే దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది మీరు మీ గైనకాలజిస్ట్ తోటి, మీ ఆంకాలజిస్ట్ తోటి కలిసి డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని యూజువల్లీ 2 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్తాం. ఇది ఎందుకు అంటే పేషెంట్ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్స్ మళ్ళీ వెనక్కి వస్తే యూజువల్లీ ఫస్ట్ 2 ఇయర్స్ లోనే వెనక్కి రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
1: మేడం, ఈ రోజుల్లో మనం మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ దీని గురించి కూడా వింటున్నాం కదా మేడం, సో దీని గురించిన వివరాలు.
0: సో ఇప్పుడు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నామండి, కాకపోతే అవి అరౌండ్ ఓన్లీ 1% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మటుకే మేల్స్ లో వస్తున్నాయి. మనకి ఫీమేల్స్ లో ఎలా అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాగే మేల్స్ లో కూడా అదే ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేకపోతే ఒబెసిటీ, ఆల్కహాల్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఈస్ట్రోజన్ అని హార్మోన్, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. సో మేల్స్ లో ఈస్ట్రోజన్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని, లేకపోతే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయినప్పుడు లివర్ సిర్రోసిస్ అంటాము, లేకపోతే టెస్టిస్ నుంచి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ రేషియో ఆల్టర్ అయ్యి, ఇవన్నీ కారణాలు అనమాట. వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళల్లో మనం ట్యూమర్ ని కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి రొమ్ము ఉండదు కాబట్టి. ఏదైనా గెడ్డ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది, కానీ అవగాహన లేక చాలా మంది లేట్ స్టేజెస్ లోనే వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా మనకి ఎలా ఇస్తామో ఆడవాళ్ళల్లో సేమ్ అదే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అవే ఇస్తామండి. అండ్ వీళ్ళవి హార్మోన్ పాజిటివ్ ఎక్కువ ఉంటాయి, సో హార్మోనల్ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు.
1: మేడం, మరి ఆ రొమ్ము క్యాన్సర్ గురించి సమాజంలో ఇంకా కొనసాగుతున్న ప్రధాన అపోహలు ఏమిటి అంటారు, సో వాటి వెనక ఉన్న నిజం ఏంటి?
0: అపోహలు కొంతమంది ఏమనుకుంటారంటే నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు నొప్పి అనేది ఉండదు. నొప్పి ఉన్నా కూడా 5-10% రిస్క్ ఉంటుంది. కాబట్టి నొప్పి ఉన్నా లేకపోయినా మనకి వయసుతో సంబంధం లేకుండా మనకి గెడ్డ తెలియగానే వచ్చి చూపించుకోవాలి. ఇంకొకటి, రొమ్ము క్యాన్సర్ అంటే మరణమే అనే అపోహ ఉంది. అలా ఏమీ లేదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇనీషియల్ స్టేజెస్ లో వస్తే 5 ఇయర్ సర్వైవల్ అరౌండ్ 90-95% ఉంటుంది. మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, బయోప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందేమో అనుకుంటారండి. ఇది అపోహే. చాలా మంది ఏమంటారంటే అసలు సర్జరీ చేయకూడదు, క్యాన్సర్ ఉంటే నైఫ్ పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు. ఇలా ఏమీ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ లో మనకి బయోప్సీ చేస్తేనే మనం క్యాన్సర్ అని మనం నిర్ధారించగలుగుతాము. ఆ తర్వాతే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మనకి జరుగుతుంది. ఇంకొకటి, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు సో మాకు రాదు అనే అపోహ ఉంటుంది. సో ఫ్యామిలీ పరంగా వచ్చే క్యాన్సర్స్ అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం, కేవలం 5-10% మిగిలినవన్నీ స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. మిగిలిన వాళ్ళందరికీ ఏమి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఏమీ ఉండదు. కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతమందిలో అవి కూడా ఉండవు, అలా వస్తూ ఉంటాయి. ఇంకొక అపోహ ఏంటంటే ఈ మామోగ్రామ్ అనుకున్నాం కదా, అవి వాటి నుంచి రేడియేషన్ వస్తుంది, అవి చేయించుకుంటే అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయని అంటారు. మామోగ్రామ్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువ అండి, అది అసలు క్యాన్సర్ ఏమీ రిస్క్ ఉండదు.
1: కార్యక్రమంలో చివరిగా రొమ్ము క్యాన్సర్ నివారించడం, ముందుగానే గుర్తించడం మరియు విజయవంతంగా చికిత్స పొందడం, వీటి కోసం ప్రతి మహిళకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏంటి మేడం?
0: సో రొమ్ము క్యాన్సర్ నివారించడం కోసము అంటే ఆ రిస్క్ తగ్గించడం కోసం మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ అంటే నిదానంగా కాకుండా కొంచెం ఫాస్ట్ గా వాక్ చేయటం, రోజుకి 20-30 నిమిషాల వరకు వాకింగ్ చేయటం, వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకోవటం, హెల్దీ ఫుడ్ తినాలంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అవి తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తగ్గిస్తూ అలా హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవాలి. అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనుకున్నాం కదా, సో ప్రతి నెల

0: లోపల ఎగ్జామిన్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి. ఫ్యామిలీలో రిస్క్ ఉంది లేకపోతే మనకి ఏజ్ 40 ఇయర్స్ దాటుతున్నాయి అంటే రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. ఈ స్క్రీనింగ్ లో ఏమన్నా ట్యూమర్స్ తెలిసాయి, గెడ్డలు తెలిసాయి అంటే వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కూడా మనం మొత్తం కంప్లీట్ చేసుకుని రెగ్యులర్ ఫాలో అప్స్ లో ఉంటే గనక మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని రొమ్ము క్యాన్సర్ కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఇంతవరకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, నివారణ, చికిత్స అన్న అంశంపై సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి రాజలక్ష్మి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: రాబోయే అతిథి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా ఈ పాటని కోరుతున్న శ్రోతలు అల్మాస్ గుడి నుండి దమోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, దమోజ్ రవీంద్రాచారి, రాధిక, నవీన్, సౌమ్య, త్రిలోక్, నేహాన్ వీరందరూ కోరుతున్నారు కల్పన చిత్రం నుంచి జి ఆనంద్ పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి. మరి వీరందరి కోసం ఈ పాట

ఇన్నటి రావి అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు సంఘం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీత రచన తోలేటి. మరి పాటని కోరుతున్న శ్రోతలు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి. మరి వీరు కోరుతారు ఈ పాటని. మరి వీరి కోసం ఈ పాట

మీరు విన్న పాట సంఘం చిత్ర నుంచి పాట విన్నారు. ఆ పాటని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం నుండి కొనపరెడ్డి రమేష్ బాబు గారు కూడా ఇదే పాటని కోరారు. మరి తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం యువన్ శంకర్ రాజా. మరి వీరి కోసం ఈ పాట

0: లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటీ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరూ కోరుతున్నారు తొలికూడు కూసింది చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ. మరి వీరి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్.

ఈనాటి రావతిది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు ఆత్మబంధువు చిత్రం నుంచి పివి శ్రీనివాస్, కే రాణి పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్.

మరి నటి రావ్యతిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, మరి వీరు కోరుతున్నారు నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, రాజేష్ పాండపాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి రావైతుంది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు కిరాయి కోటిగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన వేటూరి మరి వీరందరి కోసం ఈ పాట

0: మనకే కలవడు వయసులు వచ్చే మాట మాట మల్లె తోట
1: మాటి వర పిల్లగా
0: ఇచ్చాను లేపుచ్చుకో
1: మాటి వర పిల్లగా
0: ఇచ్చాను లేపుచ్చుకో.

కార్యక్రమంలో ఇప్పుడు పరుగు ఈ చిత్రానికి సాకేత్ ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్.

గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నేనున్నాను. ఈ చిత్రానికి చిత్రగారు పాడిన పాట, రచన సిరివెన్నెల.

తర్వాత వినబోయే పాట మౌనమేళనోయి. ఈ చిత్రానికి రమణా గోగుల ప్రియ ఆలపించిన పాట, రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రానికి కార్తిక్ దీపిక ఆలపించిన పాట. సంగీతం దిలీప్ భండారి, రచన శ్రీమణి.

మీరు విన్న ఈ పాటతో గుర్తు చేసుకుందాం. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా. జీనియస్ ఈ చిత్రానికి శ్వేతామోహన్ ఆలపించిన పాట, రచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జగదిక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన పాట, రచన వేటూరి.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చండి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట మనసంతా నువ్వే. ఈ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన సిరివెన్నెల.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఓయ్. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన వనమాలి.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట బొమ్మరిల్లు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆలపించిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన అనంత శ్రీరామ్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మనం ఈ చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్, అశ్విన్ ఆలపించిన పాట. సంగీతం అనూప్ రూబెన్స్, రచన చంద్రబోస్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కంచెయి. చిత్రానికి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట. సంగీతం చిరంతన్ భట్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఆరెంజీ. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, నందీష, యువి జాకి ఆలపించిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, రచన వనమాలి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విన్నారు. సో ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: పూరా ఝూట్ ఫైలా దేశభరం కి ఎఫ్సీఆర్ క్రిస్టియన్ మిషనరీ టార్గెట్ కియా జా రహా హై, జబ్కి క్రిస్టియన్ మిషనరీ కా టోటల్ ఇండియా కా జో ఫారెన్ కంట్రిబ్యూషన్ ఆతే వో 16% హై, బాకీ తో సబ్ హిందూ కా హై. తో ప్రొటెస్ట్ జ్యాదా కర్నా హై తో హిందూ లోగ్ కర్నా చాహియే, క్యోంకి సబ్సే జ్యాదా తో హిందూ కా హై. దేఖియే ఇస్ తరహ కా ఝూఠే బాతే ఫైలా కర్కే రాజనీతి కర్నా బిల్కుల్ ఠీక్ నహీ హై.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సీబీఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్కో అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్ తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదేల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది.

0: అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక ఆదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యకుడు భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో తొలిసారి టోర్నమెంట్ లో బరితీగులకు తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్ కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ లో రోహన్ కపూర్, రత్విక శివాని భారత జోడి కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2వ రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్, ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: లహరి కార్యక్రమంలో గనులు మాట్లాడిన వేళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా

0: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: జీవన్లహరి కార్యక్రమ శ్రోతలకి నమస్కారం అండి. ఈరోజు మన ముందు ఒక ప్రముఖ వ్యక్తి కూర్చొని ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే, ఇటీవల తెలంగాణలోని శ్రీరాంపూర్ బొగ్గుగనుల కార్మికుల కష్ట జీవితాన్ని తన కెమెరాలో సజీవంగా ఆవిష్కరించిన మన తెలుగువారైన ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం సార్.
2: నమస్తే అండి.
1: సార్, మీరు ఇటీవల 2026 సంవత్సరానికి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి మ్యాప్స్ మాస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ పురస్కారానికి ఎంపికయ్యారు కదండి సార్. అయితే ఈ యొక్క పురస్కారానికి మీరు పంపిన ఫొటోస్ ఏంటి, ఆ డాక్యుమెంటరీ ఏంటి, ఈ తదితర వివరాలని తెలుసుకునే ముందు ఒకసారి మీ వయసు తెలుసుకోవచ్చా సార్?
2: 61 అండి.
1: సీనియర్ సిటిజన్గా ఉన్నారు. ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా మీరు ఈ యొక్క గౌరవానికి పాత్రలైనందుకు, అందులోనూ మన తెలుగువారైనందుకు చాలా గర్వంగా ఉందండి. అయితే ఒక్కసారి మీ బాల్యాన్ని తరచు చూసుకుంటే, మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, మీ విద్యాభ్యాసం ఏంటి, ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: నేను ఉండవల్లి వాసినండి. మన కృష్ణానది ఒడ్డు పక్కన ఉన్నటువంటి ఉండవల్లి గ్రామం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉండవల్లి గుహలు, బహుశా ఈ మధ్యకాలం కూడా మనకి తెలుగు మహాసభలు కూడా అక్కడే నిర్వహించారు. ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని కూడా మా గృహలోనే జరుపుకుంటాం జరిగింది. అయితే నాది బాల్యం అంతా కూడా ఉండవల్లిలోనే జరిగిందండి. స్టడీస్ అన్నీ కూడా ఉండవల్లి పెనుమాక జరిగింది. ఆ తర్వాత విజయవాడలో జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్లో ఎంఫిల్ చేశాను, పిహెచ్డి అక్కడే చేశాను. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కానీ నేను ఈ ఫోటోగ్రఫీ నేర్చుకోవటానికి ఇంటర్మీడియట్ స్థాయిలోనే నా గురువుగారు శ్రీనివాసన్ అని, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫరు, ఆ రోజు నా యొక్క ఇంట్రెస్ట్ని చూసి నేను దానిలో పనిచేయటం అనేది జరిగింది. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో దాదాపుగా 2 ఇయర్స్ నేను అది పనిచేయటం అనేది జరిగింది. ఆ తర్వాత డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమిలో పనిచేశాను. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాగ్పూర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాను, దైత్వాడలో పనిచేశాను. నాకు ఎందుకునో ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఈ ఫోటో జర్నలిజంలో కొనసాగాలనేటువంటి ఆశ నాకు కలిగింది. దాంతో మళ్ళీ తిరిగి నేను ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని తిరిగి ఫోటోగ్రఫీ రంగంలోకి రావటం, ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు ఇండియా టుడేకి నేను ఫోటోగ్రాఫర్గా పనిచేయటం అనేది జరిగింది.
1: సార్, మీకు ముందుగా ఈ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏ వయసులో కలిగింది, ఎందుకని మీకు ఇది ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనిపించింది?
2: నేను 10th క్లాస్ చదువుకునే సమయంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాసన్ మా ఊరు రావటం, ఆయన ఉండవల్లి గుహలను తన కెమెరాలో బంధించేటువంటి దృశ్యం నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. నేను అంటే మేము సాధారణంగా వేసవకాలంలో మేము మా మిత్రులందరం కూడా ఉండవల్లి గుహల్లో చల్లగా ఉంటుంది, చదువుకోవటానికి కాసేపు మాట్లాడుకోవటానికి హాయిగా ఉంటుందని అక్కడికి వెళ్ళాము. ఆ టైంలో ఆయన రావటం, ఆయన దాన్ని చిత్రీకరించే విధానం, అది తర్వాత రోజు పేపర్లో చూసినటువంటి విధానం చూసిన తర్వాత అబ్బో చాలా బాగుంది ఇది సబ్జెక్టు అనేటువంటి ధోరణి ఏర్పడింది. దాంతో నేను ఈ రంగంలోకి రావటానికి, తన దగ్గర కలిసినప్పుడు ముందుగా ఫోటోగ్రఫీ కాదు, ముందు చదువు కొనసాగించు, దాని తర్వాతే నేను నేర్పుతానన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యి మధ్యాహ్నం వరకు అప్పుడు షిఫ్ట్ కాలేజెస్, మధ్యాహ్నం నుంచి నేను తనతో వెళ్ళి ముందు డిష్లు కడుగుతూ అసలు ఫోటోగ్రఫీ నేర్చుకోవటానికి ప్రాథమిక అంశాలు ఏంటి అనేటువంటిది ఆయన నా ఇంట్రెస్ట్ చూసి ఆయన నన్ను ప్రోత్సహించి ఈ రంగంలో రావటానికి నేను ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటానండి.
1: దినదినం ప్రవర్ధనం చెందుతూ మీరు ఈ స్థాయికి వచ్చారండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్స్ పురస్కారం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్తున్నారు. బహుశా ఈ సంవత్సరం ఇద్దరికే ఇచ్చారు, అందులో మీరు ఒకరు.
2: అవునండి.
1: ఈ యొక్క పురస్కారానికి ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏ కేటగిరీస్లోనా స్పెషల్గా ప్రకటిస్తారా, లేకుంటే సంవత్సరానికి ఒకరికి ఇస్తారా, ఎలాంటిది పురస్కారం గురించి ఒకసారి చెప్పండి.
2: ఇది మామూలుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అండి. ఇందులో నేను 2002లో ఒక సాధారణ మెంబర్గా జాయిన్ అయ్యాను. 2006లో నేను అసోసియేషన్ అనే హానర్ని తీసుకోవడం జరిగింది. 2012లో ఫెలోషిప్కి నాది ఎంపికైంది. 2012 నుంచి 2025 వరకు నేను ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నా ప్రతి సంవత్సరం ఈ అప్గ్రేడ్ మ్యాప్స్ సాధించాలనేటువంటి కసి. కానీ అనేక రకాల సబ్జెక్టులు పంపానండి, కానీ అది ఎప్పుడు కూడా ఎంపిక కాలా. ఈసారి ఇక లాభం లేదనుకోని ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నాను. నేను 2021లో ఒక అంశం పంపించాను బ్రిటిష్ రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ గ్రేట్ బ్రిటన్ రాయల్ హానర్కి. అది ఫెలోషిప్ అత్యంత తక్కువ మందికి మాత్రమే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికి 185 సంవత్సరాల్లో కేవలం

0: మొత్తం ప్రపంచవ్యాప్తంగా 780 మందికి మాత్రమే వాళ్ళు ఆనర్ ఇవ్వటం అనేది జరిగింది. భారతీయులు ఇప్పుడు ప్రస్తుతం 4 మాత్రమే ఆ ఆనర్ తీసుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు. నేను తీసుకున్నప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యంగెస్ట్ పర్సన్ నేను ఆ అవార్డు తీసుకున్నటువంటి ఫెలోషిప్ని ఆ సంస్థ నుంచి తీసుకోవడం జరిగింది. దానిలో కూడా నేను ఈ మధ్య 26 సంవత్సరాలు నా యొక్క ప్రయాణం కంప్లీట్ అయిందండి. నేను దీనికి మ్యాప్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ తీయాలనేటువంటి ఇది స్టార్ట్ చేశాను. అది ఈ ఈ యొక్క భూపాలపల్లి శ్రీరాంపురంలో ఉన్నటువంటి మైన్స్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఉందండి. 2012లో కొత్తగూడెం రుద్రంపూర్లో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దాదాపుగా 4 కార్మికులు చనిపోయారు. నేను ఇండియా టుడేకి కవర్ చేయడానికి వాళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మల్ని 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళి జరిగిన ప్రాంతం ఆ ప్రదేశాన్ని చూపించినప్పుడు ఎప్పటికైనా ఈ భూగనుల గర్భంలో ఉన్నటువంటి గని కార్మికుల యొక్క జీవన శైలిని ఎందుకు తీయకూడదు అనేది నాకు అప్పుడు నానుడు పడింది. నేను అప్పటి నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సింగరేణి కాలనీస్కి ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు గనుల అఫీషియల్స్కి నేను లెటర్ పెట్టుకుంటూనే ఉన్నానండి. కానీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు, డాక్యుమెంటేషన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్ల. చివరికి నాకు 2024లో 2 సార్లు మాత్రమే వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా అనేక రకాలైనటువంటి హామీ పత్రాలు తీసుకున్నారు. ఒకవేళ ఏదన్నా జరిగినా నాకు సంబంధం లేదన్నారు. అది అయిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వాళ్ళు హామీ పత్రం తీసుకోవటం అనేది జరిగింది. మేము ఎప్పుడు కూడా కాంపెన్సేషన్ కూడా ఏమి అడగము. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అలా ధైర్యంగా నా కుటుంబ సభ్యులు ఇవ్వటం నిజంగా ఒక ఛాలెంజ్ అనేటువంటి సబ్జెక్ట్ అండి.
1: శ్రీనివాసరెడ్డి గారు, మీరు 2012 నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు 2026లో మీరు సక్సెస్ సాధించారంటే మీ యొక్క పర్సీవరెన్స్ కానీ డిసిప్లిన్ కానీ ఎంత దీని వెనకాల మీరు పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా నేను వీరి యొక్క జీవన శైలిని నా కెమెరాతో ఒడిసి పట్టుకుని ప్రపంచానికి చూపించాలన్న మీ యొక్క దృఢ సంకల్పమే మీకు ఈరోజు ఈ మ్యాప్స్ పురస్కారం తీసిపెట్టిందని అనుకోవచ్చండి. అయితే మీరు ఇంత రిస్క్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇంకా విభిన్నమైనటువంటి ఛాయాచిత్రాలు తీసే అవకాశం ఉంది కదా, పండుగలు సెలబ్రేషన్స్ ఉన్నాయి, మన భారతదేశం అంటేనే వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇన్ని ఉన్నప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వం వారు అనుమతులు ఇవ్వరు, ఇచ్చినా కూడా ఇన్ని డిక్లరేషన్స్ తీసుకుంటారు, పైగా మీరు వయసు 60 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు, యువకులే అంత సాహసం చేయరు. అయినప్పటికీ మీరు ఇంత రిస్క్ తీసుకోవడానికి దీని వెనుకున్న బలమైన సంకల్పం ఏమిటి?
0: ఇదే ప్రశ్న ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫ్ సొసైటీ వాళ్ళు కూడా అడిగారండి, నువ్వు ఎందుకు బ్లాక్ అండ్ వైట్ ఎంచుకున్నావు అని, కలర్లు తీయొచ్చు కదా అని. అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను చాలామంది కూడా ఇది అడుగుతున్నారు, ప్రకృతి పక్షులు రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, బొగ్గుగనుల మీద మీరు ఎందుకు చిత్రీకరించారంటే నా సమాధానం ఒకటే చెప్పానండి, అందాన్ని చిత్రీకరించడం అనేది చాలా సులభం కానీ మనిషి శ్రమను చిత్రీకరించడం ఒక బాధ్యత. ఆ బొగ్గు గనిలోని మొదటిసారిగా నేను దిగిన రోజు ఇప్పటికీ నాకు గుర్తుంటుందండి. అంటే చీకటి, వేడి, దుమ్ము, యంత్రాల గర్జన, ఆ వాతావరణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను చూసినప్పుడు వారి జీవితం ఎంతో కఠినమో అర్థమైందండి. అప్పుడు నేను ఒక విషయం గ్రహించాను, మనం ఇంట్లో వెలిగించే ప్రతి ఒక్క దీపం వెనుక ఒక కార్మికుడు యొక్క చెమట చొక్క ఉంటుందండి. ఆ చెమటను ప్రపంచానికి చూపించాలన్నది అదే నా కెమెరాలో లక్ష్యమైంది. బొగ్గు గనిలో ఫోటోగ్రఫీ చేయటం అంత సులభం కాదు, తక్కువ వెళ్తారు. బొగ్గు, దుమ్ము, ఇరుకైన సొరంగాలు, ప్రతి అడుగులో ప్రమాదము. అయినప్పటికీ నేను కెమెరాను ఎత్తుకున్నాను, ఎందుకంటే నేను ఒక దృశ్యాన్ని కాదు ఒక జీవితాన్ని నమోదు చేస్తున్నాననే భావం నాలో ఉందండి.
1: ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీరు ఫస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ ప్రయాణం ఎలా సాగింది, మీకు ఎదురైన భిన్న సంఘటనలు ఎదురై ఉంటాయి అక్కడ, మీతో పాటు కూలీలు కూడా వచ్చి ఉంటారు, మీకు అక్కడ ఫోటోగ్రఫీకి సరైన సదుపాయం కూడా ఉండదు, మనకు ఫోటోగ్రఫీకి మెయిన్గా లైట్ ఇంపార్టెంట్, అంత లోపల మీకు బొగ్గు గనుల చుట్టూ చీకటే ఆవహించుంటుంది, మీరు ఎలా ఫోటోగ్రఫీ సాధ్యం చేయగలిగారు ఇదంతా?
0: సాధారణంగా అంటే చీకటి వెలుగుల సమ్మేళనమే మనము నలుపు తెలుపు ఛాయాచిత్రం అని చెప్తాం. ఆ వెలుతురు లేకపోతే అంతా చీకటే, మీకు సరౌండింగ్ అంతా కూడా బొగ్గంతా కూడా నలుపు రంగులోనే ఉంటుంది. కాంతితో పడ్డటువంటి ఆ వెలుగుతో ఉన్నటువంటి అద్భుతాన్ని మాత్రమే ఆ కాంతి రేఖలతోనే మనం యొక్క దృశ్యాన్ని చిత్రీకరించాలి. నేను ఈ అంశాన్ని మీద చాలా స్టడీస్ చేశానండి. ఇంతకుముందు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు, ఈ మధ్యకాలం మనకు బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ సెబాస్టియన్ సాల్గనో చనిపోయాడు, ఆయన కూడా 1980

0: 1939లో భారతదేశం వచ్చి భారతదేశం అస్సాంలో ఉన్నటువంటి బొగ్గు గన్ల మీద ఆయన చిత్రీకరించడం అనేది జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఐదుగురు అమెరికన్ను, స్వీడిషు, మన ఇండియన్స్ ఇద్దరు భట్టాచార్య లాంటి వాళ్ళు బొగ్గు గన్ల మీదే పనిచేశారు. వాళ్ళ యొక్క డాక్యుమెంటరీలు చూసిన తర్వాత ఏమైనా సరే ఇది బ్లాక్ అండ్ వైట్లోనే చేయాలి, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి అందమే వేరు, దాన్నే ప్రపంచానికి చూపించాలనే విధానంతో నేను మొదలుపెట్టడం అనేది జరిగింది. అయితే తొలుతగా నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఒక 1.5 కిలోమీటర్ మనము ఒక ట్రాక్ ఉంటుందండి, ఆ ట్రాక్ మీద ఎక్కుచుంటే అది తీసుకెళ్తుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళింది వరకు కూడా 3937 అడుగుల లోతుకు వరకు వెళ్ళానండి నేను భూమిపై నుంచి పొరకి, అంటే దాదాపు 1200 మీటర్ల లోతులోకి నేను దిగి అక్కడ బొగ్గు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ చేసే కార్మికుల యొక్క విధానాన్ని నేను చిత్రీకరించాను. అక్కడికి వెళ్ళాలి అంటే మనము చాలా లైట్ వెయిట్గా ఉండాలి, ప్లస్ మన కెమెరాలు మనమే మోసుకోవాలి, ఎవరు అసిస్టెంట్ ఉంటారు, అదేవిధంగా మనకు ఒక క్యాప్ ఇస్తారండి, మనకు బూట్లు అన్నీ వాళ్ళే ఇస్తారు,
1: సెక్యూరిటీ
0: సెక్యూరిటీ ఒక క్యాప్ లైట్ ఇస్తారు, ఆ లైట్లో మాత్రమే మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ లైట్ అనేది మనం తీసుకెళ్ళకూడదు, విద్యుత్తు వల్ల కూడా ఫైర్ అవుతుంది, బొగ్గు త్వరగా ఫైర్ అవుతుంది. అదేవిధంగా మెథైల్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ గ్యాస్ వల్ల కూడా ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది, బొగ్గు త్వరగా అంటుకుంటుంది, అందువల్ల దే ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మీకు ఒక క్యాప్ లైట్ ఇస్తాము, ఆ క్యాప్ లైట్లో మాత్రమే మీరు చిత్రీకరించాలి, మనం ఫ్లాష్ పెట్టుకోవడానికి వెళ్ళలేదు, మనం అంటే మనం సాంకేతికంగా మనం ఉన్నటువంటి కెమెరా యొక్క నూతన వరవడిలో ఉన్నటువంటిది అత్యున్నతమైనటువంటి క్వాలిటీ లెన్సుల్లో మాత్రమే మనం చిత్రీకరించాలి. అయితే అక్కడ విపరీతమైన వేడండి, విపరీతమైనటువంటి తేమ ఉంటుంది, దానివల్ల కొద్దిసేపు మనం పనిచేయంగానే కొద్దిసేపు మెట్లెక్కి పైకెక్కే లోపు మనం చాలా అలసిపోతూ ఉంటాం, చెమటలు కారిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది. కానీ చెమటలకి ఎంత కష్టమైనా సరే దీన్ని ఇంకా వాళ్ళు చేసే డిఫరెంట్ యాక్టివిటీని చిత్రీకరించాలని ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత చాలా అలసిపోయాను నేను. దానివల్ల అయినా సరే తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాను, కొద్దిగా తీశాను, ఇది వచ్చిన తర్వాత చూసుకున్నాక కొంత ఇంకా లోటు కనపడుతుందని చెప్పేసి నేను వాళ్ళని పర్మిషన్ అడిగితే నీకు ఇంకో ఛాన్స్ ఉంది కదా ఉపయోగించుకో అన్నారు. ఆ తర్వాత ఈసారి మంచి క్వాలిటీ లెన్సులు తీసుకెళ్ళి చిత్రీకరించి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేశాను.
1: మొత్తంగా మీరు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి ఉంటారు?
0: దాదాపుగా ఒక 3800 ఫోటోలు తీశానండి, దాంట్లో కేవలం 20 ఫోటోలు మాత్రమే దీనికి నేను పంపడం అనేది జరిగింది.
1: సార్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ప్రయాణంలో ఫోటోగ్రఫీ కంటే గనుల గురించి ఎక్కువ స్టడీ చేసి ఉంటారు, రైట్ రాంగ్? మీరు చెప్తున్న విషయాలు ఇవన్నీ చూస్తే మీరు ఇంకా ఈ బొగ్గు గనుల గురించి తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి.
0: అంటే ఇప్పుడు జనరల్గా మన మన మన దేశంలో చూసుకున్నట్టయితే అండి, అసలు ఇంతకుముందు మన వాళ్ళు ఎవరు చేశారు ఈ బొగ్గు గనుల మీద ఈ ఫోటోగ్రఫీ అనేది? నేను చాలా స్టడీ చేశానండి. అంటే రాబ్ కెండ్రిక్ అని యుఎస్ఏ అతను, అతను లైఫ్ ఇన్ ఇండియా కోల్ మైన్స్ అని నేషనల్ జియోగ్రఫీలో 1984లో ఒక మంచి డాక్యుమెంటరీ పబ్లిష్ అయింది. అది అంటే జారియా, మేఘాలయ, రాట్ హోలు, గనుల కార్మికుల జీవితం మీద ఆయన తీశాడు. అలాగే సుప్రీం భట్టాచార్య అని ఆయన ఇండియన్ను, బ్లాక్ డైమండ్ అండ్ టీయర్స్ అనేది ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలోని బొగ్గు గనుల మీద మండుతున్నటువంటి బొగ్గు గనుల మీద ఆయన తీయటం అనేది జరిగింది. రోనిస్ సేన్ అని ఇండియన్ అతను, ద ఎండ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడండి, అంటే 100 ఏళ్ళుగా మండుతున్నటువంటి బొగ్గు గనుల మీద మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన కలర్ ఫోటోగ్రఫీ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే సెబాస్టియన్ సల్గడో, ఈ మధ్యకాలం బ్రెజిల్ ఫోటోగ్రాఫరు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలుపు తెలుపు ఛాయాచిత్రకారుడు, ఆయన కోల్ మైనింగ్ ధన్బాద్ అనేటువంటిది 1989లో ధన్బాద్ కార్మికులు శ్రమను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నలుపు చిత్రాలతో ఆయన పరిచయం చేయటం అనేది జరిగింది. తర్వాత సెబాస్టియన్ సర్గి అని బ్లాక్ డైమండ్ అనే పేరుతో స్వీడిష్ ఫోటోగ్రాఫరు, జారియా అగ్నిగన్నలు, పిల్లల యొక్క శ్రమ, కాలుష్యము, దానిలో మహిళల యొక్క శ్రమ జీవనాన్ని ఆయన బలేగా పట్టుకున్నాడండి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా సరే మనం ఎందుకు చేయకూడదు అంటే, ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అటు పశ్చిమ బెంగాల్లో మేజర్గా ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే అతి తక్కువ ఉన్నటువంటి బొగ్గు గనులు ఉన్నాయి, దానిలో మనకి ఇది ఇంత లేదు. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ

0: ప్రాంతంలో మనం చూసినట్టయితే చాలా ప్రాంతాలు, కరీంనగర్, మదనపల్లి, శ్రీరాంపురము, బోల్డన్ని ప్రాంతాల్లో ఈ బొగ్గులను ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే అండి, అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో కార్మికుడు ఒక తట్ట, ఒక చెమ్మ, ప్లస్ ఒక ఎత్తేటువంటి ఒక ఆయుధాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళటం అనేది మనందరికీ ఇప్పటివరకు తెలిసిన విషయం. గత కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి విధానం నేడు ఆధునిక యంత్రాంగంతో అది కంప్లీట్గా మారిపోయిందండి. ఆ పద్ధతి ఇక మారిపోయింది. ప్రపంచం మొత్తం మీద మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా మాన్యువల్ లిఫ్టింగ్ అనేది ఆపేశారు. ఒక్క శ్రీరాంపురంలో మాత్రమే అతి కొద్దిమంది కార్మికులు మాత్రమే ఈ పని చేస్తున్నారు. అది తెలుసుకున్నాను. ఓహో, అంటే నెక్స్ట్ జనరేషన్కి మన కార్మికుల యొక్క జీవన విధానం తెలియదు ఎవరికిక. ఇప్పుడు అంతా కూడా ఓపెన్ కాస్ట్ అయిపోయింది. మామూలుగా ట్రక్కులు ట్రక్కులు లేపేయటమే, పెద్ద ఎత్తేయటమే, కానీ గని లోనకి వెళ్ళి కొన్ని వేల అడుగుల లోనకి వెళ్ళి బొగ్గు ఫార్మ్ అయినటువంటి ప్రాంతంలో అక్కడ ఒక హోల్ చేసి దానికి ఒక బాంబు పెట్టి దాని నుంచి పేల్చి అది ఎంతో అంటే ప్రమాదకరమైనటువంటి ప్రాంతం, ఎప్పుడు కూలుతుందో ఎవరికి తెలీదు. ఒక కార్మికుడు లోనకి వెళ్ళాడు అంటే, బయటికి తిరిగి వచ్చి తన డ్యూటీ దిగాడు అంటే ఒక విజయంగా మనం చెప్పుకోవాలి.
1: సార్ ఒక మాట చెప్పుకోవాలి, మీరు జీవితకాలంలో చేసిన ఒక పూట రిస్క్ వారు జీవితకాలం పాటు రోజు
0: రోజు
1: చేస్తున్నటువంటి
0: చేస్తూ
1: రిస్క్.
0: ఉంటారండి. చాలా విషయాలు తెలుసుకున్నాను. అంతకుముందు భోజనం ఎలా ఉండేది, లోనకి ఒక చిన్న బాక్స్ తీసుకుని లోనకి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ కింద వాటర్ ఉంటుంది, అక్కడక్కడ వేసలియేళ్ళకి వెళ్తూ ఉంటుంది, కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారము, ఎంతో ప్రేమతో కుటుంబ సభ్యులు పెట్టినటువంటి ఆహారము, మధ్యలో విరామ సమయంలో ఓ పక్క చేరి వాళ్ళంతా ఆహారం తీసుకుంటూ ఉంటారు, అంటే కలిసి భోజనం చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఈ గనిలో ఆపేశారు. ఎందుకని నేను చాలా ఎంక్వైరీ చేశాను. అయితే ఆ ఆహారం మిగిలిపోయిన పారేసిన ఆహారం తినడానికి ఎలుకలు వస్తున్నాయి, ఆ ఎలుకలు తినడానికి పాములు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఇవి అంటే, ఈ నింపినటువంటి బొగ్గు పైకి వెళ్ళినటువంటి ట్రక్కులు అవి కాచి తిరిగి వచ్చేటప్పుడు వాటిలో నుంచి అవి ప్రయాణం చేసి కిందకు వస్తున్నాయి. ఇప్పుడు పాముల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఫుడ్ కంప్లీట్గా 8 గంటలు వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి లేకోకుండా చేశారండి. అయితే ఈ మాన్యువల్ లిఫ్టింగ్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం నేను ఎంచుకోవటం అనేది జరిగింది. ఈ ఒక్క లిఫ్ట్ ఇంకా 2 సంవత్సరాల్లో ఇది కూడా కంప్లీట్ క్లోజ్ అవుతుంది. వాళ్ళు ఎందుకని మారలేదు అని నేను అడిగాను దానికి. అయితే మేము ఎంపిక అయినప్పుడు, మేము జాయిన్ అయినప్పుడు మాన్యువల్ లిఫ్టింగ్ అంటే దానికి జాయిన్ అయ్యాము. ఇంకొక 2 సంవత్సరాల్లో మా జీవితం మొత్తం మేము మా ప్రయాణం అంతా కూడా అదే పని చేస్తూ, ఈ 2 సంవత్సరాలు మేము మిషనరీకి పనిచేయటం వల్ల మా యొక్క కాలం అంతా కూడా మేము మాన్యువల్గా కాకోకుండా మిషనరీలోకి వచ్చామని అంటారని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ కొద్ది మంది కార్మికులు మాత్రమే ఇది ఇచ్చారండి. ఈరోజు కూడా పొద్దున్నే తట్ట ఆ ఎత్తుకునేటువంటి ఆ చెమ్మ తీసుకుని వాళ్ళు లోనకి వెళ్ళటం అనేది ఒక గొప్ప దృశ్యం అండి. అది
1: శ్రీనివాసరెడ్డి గారు, బొగ్గు గనులు అంటేనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ బొగ్గు గనుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది? ఒక ఫోటోగ్రాఫర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి?
0: బొగ్గు గనుల్లోకి లోనకి వెళ్ళేటప్పుడు మనం ఒక ఫోటోగ్రాఫర్గా చాలా తెలుసుకోవాలండి. అంటే మనం ఒక ఎప్పుడు కూడా మనం ఏదో ఫోటో తీస్తున్నాము, ఫోటోలో కాంతి నీడలు బంధిస్తున్నాము అనే ఇదే కాదు. అంటే ఎక్కువగా మిథేన్ వాయువు అని ఎక్కువ వస్తూ ఉంటుంది. నాకు వాళ్ళు ఒక చిన్న లాంతర్ లాంటిది తీసుకొని వాళ్ళు చూపించారు. ఈ లాంతర్ ఆరిపోయింది అంటే వాయువు రిలీజ్ అవుతుంది అని, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు. ఆ మిథేన్ వాయువు ఏంటి, దానివల్ల మనము అంటే మన సాధారణమైనటువంటి కెమెరా ఉన్నటువంటి ఫ్లాష్ కానీ ఏమాత్రం విద్యుత్ కిరణాలు కనుక బయటకు వస్తే ఆ వాయువు వల్ల పేలే ప్రమాదం ఉంది. అది ఒకటి తెలుసుకోవాలండి. బొగ్గు దుమ్ము వల్ల మన లెన్సులు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అత్యంత తక్కువ వెలుతురు, ఆ వెలుతురులోనే మనము కావలసినంత వెలుతురుతో మనం ఛాయాచిత్రం తీయాలంటే మన దగ్గర అనేక రకాలైనటువంటి కెమెరాలు మనకు ఉండాలి. సాధారణంగా అండి మీరు ఎప్పుడైనా బొగ్గు గనిలో దిగినప్పుడు చాలా ఇరుకైనటువంటి సందులు ఉంటాయి, అటు వెళ్ళేదావా ఇటు వెళ్ళేదావా, హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనకి తలకు తగులుతుంది, భుజాలకు తగులుతాయి, ఈ భుజాలకి దెబ్బలు తగులుతాయి, కాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కింద బురద ఉన్నదో మట్టి ఉన్నదో బురదలు ఇరుక్కుపోతాం కాళ్ళు, చాలా ప్రమాదకరమైనటువంటి ఇవన్నీ. ఇవన్నీ తగ్గాలంటే మనం వెయిట్ తక్కువ ఉండాలి, మనం తీసుకెళ్లేటువంటి వస్తువులు కెమెరాలు కూడా వెయిట్లెస్గా ఉండాలి, అప్పుడే మనం ఫోటోగ్రఫీని చేయటానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు బాంబు పెడతారు, పైకప్పు కూలిపోద్ది, ఇక మనం ఇక లోన

0: మన అట్లా వదిలేసినటువంటి కార్మికుల యొక్క బాడీస్ అట్లా కొన్ని వదిలేస్తారంట, అంటే తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదట, అంత ప్రమాదకరం అండి. అంతేవిధంగా భారీ యంత్రాలు ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నాయి, అవి ఏంటంటే కన్వేయర్ బెల్ట్లు ఒకటి ఉంటాయి, అదే డ్రిల్లింగ్ యంత్రాలు, లోడర్లు, ఇవన్నీ పనిచేస్తాయి. ఆ శబ్దం అండి మనకి అసలు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఆ గాలి లేకపోవటము, ఈ తేమ వల్ల విపరీతమైన నీరసం ఉంటుందండి మనకి. అదే కార్మికుడు మరి 8 గంటలు పనిచేసి ఆ బొగ్గును మనకు తీసి ఈరోజు మనం మా నీళ్ళల్లో ఒక కాంతిని అనేది మనకు వస్తుంది అంటే ఎక్కువగా అంటే మామూలుగా థర్మల్ పవర్స్లో కానీ భారీ పరిశ్రమల్లో కానీ ఇవన్నీ మనకి బొగ్గు వల్లే పనిచేస్తున్నాయి. ఈ రోజున ఈవెన్ టుడే ఈ రోజు మనం చూసుకున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా బొగ్గు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉన్నదండి. అది అలాంటి సబ్జెక్ట్ని నేను ఎంచుకోవటం అనేది జరిగింది.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, మీ సబ్జెక్ట్ అయినటువంటి శ్రామికుడు ఎవరైతే ఈ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నారో, మీరు వీరితో మాట్లాడడం ఏమైనా జరిగిందా? మాట్లాడితే వారు చెప్పిన విశేషాలు ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి సార్.
0: అంటే వాళ్ళు మనము ఈరోజు వెళ్తున్నాం, వస్తే మళ్ళీ మనం మనందరితో కలుస్తాం. ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే ఇంకంతే, మనం ఆ బొగ్గులోనే మనం కూడా కలిసిపోతాం అనేది ఒకటి మాట. నిజంగా నాకు ఎంత
1: కఠినమైన నిజాన్ని
0: నిజాన్ని
1: మోసుకుంటూ
0: చెప్పాను
1: వెళ్తారు.
0: అంటే ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప అంటే కమిట్మెంట్. నేను ఈరోజు అంటే ఒక పంచింగ్ మిషన్ ఉంటుందండి, వాళ్ళకి వెళ్ళేటప్పుడు 150 మంది కార్మికులు 24 గంటలు పనిచేస్తుంది లోన, అర్ధరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు. మనం లోనకి వెళ్ళామంటే చీకటి, మనకున్న లైట్ ఒక సోర్స్ మాత్రమే. అలాంటి కఠినమైనటువంటి జీవనంలో వాళ్ళు ప్రయాణించి మన వెలుగులో నింపుతున్నారండి.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. ఈరోజు మనం ఒక శ్రామికుని గుర్తు చేసుకుంటూ గనులు మాట్లాడిన వేళ, మీరు గనులతో మాట్లాడించిన వేళ మీకు ఈ మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ సొసైటీ నుంచి పురస్కారం లభించినందుకు, మీరు మా తెలుగువారైనందుకు గర్వపడుతూ మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. సార్ చివరిగా మరొక్క మాట, మీరు 61 వయసులో వచ్చేసున్నారు, ఈ యువ ఫోటోగ్రాఫర్లు యువకులు అయినటువంటి ఎవరైనా ఈ రంగంలో వచ్చి ఏదైనా సాధించాలనుకున్న యువకులకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు చెప్పండి.
0: సాధారణంగా మా వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్లు ఎవరైనా చూడండి, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఎక్కువ చదువుకుని వారండి. అందుకోసమే మనము బైఫర్కేషన్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లేదండి, దానికోసం
1: ఫోటోగ్రఫీ నేర్పించేటువంటి
0: నేర్పించేటువంటిది. నేను యూజీసీతో రిక్వెస్ట్ చేసి మా అవసరం ఇదని చెప్తే మనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ బేస్డ్, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు, వాళ్ళకి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అనే కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. దానివల్ల అంటే కోర్స్ నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా ఎదగటానికి కావలసినటువంటి మెళకువలన్నీ కూడా అందులో ఉంటాయి. అది ఒక కేవలం 10 నెలల కోర్సు మాత్రమే, 2 సెమిస్టర్లు ఉంటాయి. అది నేర్చుకుంటే ప్రతి ఫోటోగ్రాఫర్ ఒక అంబాసిడర్ లాగా తయారవుతాడండి. అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశం అంటే పరిమితులు కానీ మనకు ఉన్నటువంటి వనరులు కానీ, ఫోటోగ్రఫీ వనరులు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వనరులు, ఫోటోగ్రఫీ వనరులు ఒక భారతదేశానికి ఉన్నాయి. ఆ భారతదేశాన్ని నుంచి వాళ్ళందరూ ఎదిగి ప్రపంచంలో ఒక అంబాసిడర్లాగా ఎదగాలని నేను ఆకాశిస్తున్నాను.
1: ధన్యవాదాలండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ యొక్క అనుభవాల్ని, విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ని మా శ్రోతలతో షేర్ చేసుకున్నారు. అలాగే యువకులకు కూడా మంచి సందేశం ఇచ్చి వాళ్ళు కూడా మంచి నైపుణ్యమైన ఫోటోగ్రాఫర్గా ఒక అంబాసిడర్స్గా నిలుస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో గనులు మాట్లాడిన వేళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ శ్రీ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జీవన లహరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

0: చిత్రగీతాలు వింటారు. ఈనాటి చిత్రగీతాలు వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆలు మగులు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు ఆలపించిన పాట. రచన సి నారాయణరెడ్డి.

0: ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావే నీ.
1: ఇంతటితో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. సమయం 1:20 కావస్తుంది. ఆకాశవాణి మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మంగళపూడి అనిత తెలిపారు. రాష్టంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో మత్స్యకారులతో బోటు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్షించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అందుబాటులో ఉన్న

0: అన్ని మార్గాల్లో చర్యలు కొనసాగించాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియచేయాలని చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ 14,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రహదారులపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ప్రజలు సురక్షితంగా ప్రయాణించారు చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అనిత వివరించారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నియోజకవర్గాల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ 25,000 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని నారాయణ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కొబ్బరి సాగుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినట్లు గుర్తించామని చెప్పారు. కాలం చెల్లిన తోటల పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇందుకోసం కొబ్బరి అభివృద్ది మండలితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా కొబ్బరి తోటల పెంపకానికి రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి చెడిపోయిన మొక్కకి 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు గా తీసుకోవాలి.
0: శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎయిడెడ్ పాఠశాలల అంశంపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై మంత్రి వివరాలు వెల్లడించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో 3% చొప్పున ప్రవేశాలు తగ్గాయని తెలిపారు. 2025-26లో తగ్గుదల 1.69% పరిమితమైందన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 0.94% పెరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మోటారు వాహనాల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు నమోదై ఉన్నాయని, వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, మానవ తప్పిదాలలో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8-hour జర్నీ మధ్యలోనే ఇద్దరు దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తారు.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సభ విరామ సమయంలో మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది.

0: దాదాపు 55కు పైగా అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చిస్తోంది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా బీచ్ రోడ్డులో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడుతూ,
1: ఇవాళ మన దేశంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాంతోపాటు మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ అటువంటి పార్టీ దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా మనం గర్వించాలి.
0: విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు హాజరు కానున్నారని చెప్పారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడల పరిశ్రమలో సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశంలో చర్చించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఈరోజు దర్శించుకుని తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, దేశం 2047 నాటికి వికసిత భారత్గా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, హరివంశ్ నారాయణ్ సింగ్తో కలిసి తోమాల సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్టం మరింత అభివృద్ది చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబరుకు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట వ్యాప్తంగా 710 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్టంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుందని శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ

0: విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం, లలిత గీతాలు, జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. ముందుగా గర్భవతులలో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కార మార్గాల గురించి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం వినండి.
6: డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు, మీరు ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా గర్భవతులు కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అవగాహన లేమి కావచ్చు, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేక నాటు వైద్యాలు, నాటు చిట్కాలు ఇలాంటివి కూడా పాటిస్తూ ఉండటం, అట్లాగే కాన్పు సమయంలో మంత్రసానితో కాన్పు చేయించుకోవాలి. ఇప్పుడు దాదాపుగా లేదు, ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది, ఆసుపత్రిలోనే కాన్పు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నిజంగా ఒక అమృత తుల్యం లాంటిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, గర్భవతులు మొదటి నెల నుండి ప్రసవం అయ్యే వరకు వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అసలు సమస్యలు అనేది పక్కన పెట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి ఆహారం తీసుకోవాలి, చక్కటి వ్యాయామం చేయాలి, ఆనందకరంగా ఉండాలి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. సో మొట్టమొదట నెల నుండి ఎలాంటి సమస్యలు అంటే అంటుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇవి కూడా వింటుంటామండి. ఇట్లా అసలు మొదటి నెల నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ రకమైన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, దానికి కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి ముందు.
7: గర్భవతుల గురించి ఆయుర్వేద పరిరక్షణ అనేది చాలా మంచి టాపిక్. అయితే ఒక్క విషయం, ఒక స్త్రీగా నేను చాలా గర్వించదగ్గ ఒక విషయం మాత్రం ముందుగా అది చెప్పాకే మిగిలింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. సో ప్రతిసృష్టి చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. సో అందుచేత ఈ గర్భిణీ పరిచర్య అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి విహారం చేయాలి, ఎటువంటి ఔషధాలు చేసుకోవాలనేది చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా, చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో చరకాచార్యుల వారు, సుశ్రుతాచార్యుల వారు, హారీత సంహితాచార్యుల వారు, కాశ్యప సంహిత, అష్టాంగ హృదయం, వీటన్నిటిలో కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పబడింది. 5000 సంవత్సరాల నాటి క్రిత ఆయుర్వేదంలో మాసానువాస పరిచర్య అని చెప్పేసి గర్భిణీ పరిచర్య గురించి చాలా చక్కగా వివరించబడింది. అందులో మనకేంటంటే షోడశోపచారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సో ఈ గర్భిణీ పరిచర్యలోనే మనకి 3-4 షోడశోపచారాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే మన జీవితం అంతా కలుపుకుంటే 16 షోడశోపచారాలు చేస్తే అందులో 4 వరకు మనకి అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ అయ్యే లోపల 4 కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఉపచారాలు చేస్తున్నా అంటే తవస

0: ఎలాగా ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి దగ్గర ఉండడం మంచిదండి. ఆడపిల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పుట్టింట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇటువంటి ఇవి ఉండవు. ఆనందకరమైన శిశువు, ఆరోగ్యకరమైన శిశువు కలగడానికి
1: అవకాశం.
0: అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వర్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు గర్భవతుల్లో తరచూ ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కార మార్గాలు గురించి ఈ అంశంపై డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. భారతదేశంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ అవగాహన కార్యక్రమమే జుగ్ జుగ్ జియో అభియాన్. ఇది ఏడాది పొడవునా సాగే జాతీయ అవగాహన కార్యక్రమం. 6వ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితం అందించవచ్చు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసే అవయవదానం పలువురి జీవితాలను కాపాడవచ్చు. అందుకే మన మరణం తర్వాత కూడా మనలోని ఒక భాగం పలువురికి జీవితాన్ని ఇస్తుంది అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రచారం కేవలం ఒక్కరోజుతో ముగియకుండా ఏడాది పొడుగునా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహాలను, భయాలను తగ్గించి ఈ అవయవదానం పట్ల వారికి ఒక స్పష్టతను కలిగిస్తుంది. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ అవయవదాన ప్రాముఖ్యతను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ అభియాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అవయవదానం గురించి కుటుంబం వారితో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రోత్సహిస్తుంది. అవయవదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, అది మానవత్వం, సేవాభావం, ఇతరుల పట్ల మనకు గల బాధ్యతను గుర్తుచేస్తుంది. పూర్వం నుండి పెద్దలు పిల్లలను జుగ్ జుగ్ జియో అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే దీని అర్థం 100 ఏళ్లు చల్లగా జీవించు. ఈ భావనను కేవలం ఆశీర్వాదంగానే కాకుండా ఆచరణాత్మక సామాజిక ఉద్యమంగా మార్చడమే జుగ్ జుగ్ జియో అభియాన్ ప్రధాన లక్ష్యం. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యం, భద్రత, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ అభియాన్లో భాగంగా పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి, మధుమేహం, రక్తపోటు వంటి వాటిని

0: ప్రారంభంలోనే గుర్తించడానికి, అలాగే వాటికి చేయించుకోవాల్సిన పరీక్షల గురించి, ఇంకా పరిశుభ్రత పాటించడం గురించి, పోషక విలువలు కలిగిన ఆహార విషయాలను, తల్లిపాల ఆవశ్యకతను, ఇలా ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. రోజువారీ జీవితంలో యోగా, నడక, వ్యాయామాల వల్ల ఉపయోగాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ అభియాన్లో అవయవదాన ప్రాముఖ్యతను వివరిస్తారు. అవయవదానం చేద్దాం, మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవితాన్ని ఇద్దాం. మీరింతవరకు జుగ్జుగ్ జియో అభియాన్ విశేషాలు విన్నారు.
1: ఇప్పటి వరకు ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: 2025 की घोषणा कर दी है। प्रमुख महिला बैडमिंटन डबल्स जोड़ी ट्रीसा जॉली और पुलेला गायत्री गोपीचंद समेत विभिन्न खेलों के 15 अन्य खिलाड़ियों को उत्कृष्ट प्रदर्शन के लिए अर्जुन पुरस्कार दिया जाएगा। भारतीय फुटबॉल के दिग्गज खिलाड़ी इसाइया अरुमनैया गम को अर्जुन पुरस्कार लाइफटाइम से सम्मानित किया जाएगा। एथलेटिक्स कोच परवीर सिंह, बॉक्सिंग कोच छोटेलाल यादव और शूटिंग कोच नेहा नंदकुमार चव्हाण को द्रोणाचार्य पुरस्कार दिया जाएगा। वहीं पुणे स्थित आर्मी पैरालंपिक नोड को राष्ट्रीय खेल प्रोत्साहन पुरस्कार दिया जाएगा। युवा कार्यक्रम और खेल मंत्रालय ने कहा कि राष्ट्रीय खेल पुरस्कार हर वर्ष खेलों में उत्कृष्ट प्रदर्शन को सम्मानित करने के लिए दिए जाते हैं। बीडब्ल्यूएफ बैडमिंटन विश्व चैंपियनशिप में नई दिल्ली के इंदिरा गांधी इंडोर स्टेडियम में म्यांमा की थेत हतार्थुजार को सीधे सेटों में हराकर भारत की उन्नति हुड्डा महिला सिंगल्स के दूसरे दौर में पहुंच गई हैं। अगले दौर में उनका मुकाबला कनाडा की 13वीं वरीयता प्राप्त मिशेल ली से होगा। इस बीच मिक्स्ड डबल्स स्पर्धा में भारतीय जोड़ी आशीष सूर्या और अमृता प्रथमेश तथा तुर्की की जोड़ी एमरे सोनमेज और यासेमेन बेक्तास के बीच मैच जारी है। भारतीय जोड़ी ने पहला गेम 21-16 से जीत लिया है। घरेलू शेयर बाजार के सूचकांक में आज दोपहर के कारोबार में लगभग आधा प्रतिशत की गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 354 अंक गिरकर 77,374 पर, जबकि निफ्टी 81 अंक की गिरावट के साथ 24,206 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। पर्यावरण सहयोग पर आम सहमति बनाने के उद्देश्य से 12वें ब्रिक्स पर्यावरण मंत्रियों की बैठक नई दिल्ली में संपन्न। भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश, पंजाब और गुजरात के लिए नए प्रदेश प्रभारी और सहप्रभारियों की नियुक्ति की। प्रवर्तन निदेशालय ने कर्नाटक लोक सेवा आयोग में पेपर लीक घोटाले में कई ठिकानों पर छापेमारी की। झारखंड, बिहार, छत्तीसगढ़, ओडिशा और उत्तर प्रदेश में आज मूसलाधार बारिश का अनुमान। राष्ट्रीय खेल पुरस्कार 2025 की घोषणा। त्रिशा जॉली और पुलेला गायत्री गोपीचंद सहित 15 अन्य खिलाड़ी अर्जुन पुरस्कार के लिए नामित। और नई दिल्ली में बीडब्ल्यूएफ विश्व चैंपियनशिप में उन्नति हुड्डा महिला सिंगल्स के दूसरे दौर में। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం వింటారు. లలిత సంగీతం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: లలిత గీతం మొదటగా మీరు వినబోతున్నది జి బాలకృష్ణ ప్రసాద్ అండ్ సిహెచ్ కుసుమకుమారి ఆలపించిన పాట మంచి మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని

0: నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే లలిత గీతం ఎం పద్మప్రియ రాధిక ఆలపించిన లలిత గీతం మీకోసం.

0: ఇప్పుడొక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో చివరిగా డి శారదలక్ష్మి జి హరికృష్ణ ఆలపించిన లలితగీతం వింటారు.

శ్రోతలకు ముఖ్య గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:50 డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

టైమ్. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆషిక్ 2. ఈ చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట, రచన మిథున్.

టైం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఏఆర్ రెహమాన్, జావీద్ అలీ, మోహిత్ చౌహాన్ పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయి శ్రీ పాదగోపి సుందర్ ఆలపించినటువంటి పాట, రచన అమితా భట్టాచార్య.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సింగం. ఈ చిత్రానికి కునాల్ గంజావాలా రిచా శర్మ ఆలపించిన పాట మీకోసం.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఏ జెంటిల్మెన్ ఈ చిత్రానికి విశాల్ డడ్లానీ, జోనితా గాంధీ ఆలపించిన పాట. సంగీతం సశిన్ జిగర్, రచన వాయు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కభీ కభీ. ఈ చిత్రానికి ముఖేష్ లత మన్ మణిశేఖర్ రచించి ఆలపించిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ ఆలపించిన పాట.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దిల్సే. ఈ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్, సప్నా అవస్థి పాడిన పాట, రచన గుల్జార్.

మీరు విన్న ఈ పాట దేవ్ ఈ చిత్రానికి అభిజిత్ బృందం ఆలపించిన పాట. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బోర్డర్. ఈ చిత్రానికి సోను నిగమ్, రూప్ కుమార్ పాడినటువంటి పాట. రచన జావీద్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి, ఒకే అక్షరంతో ప్రారంభమై అదే అక్షరంతో ముగిసే దేశం పేర్లు మీకు ఏవైనా తెలిసినా కూడా ఆన్సర్ని వాట్సాప్కి పంపించేయండి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకే అక్షరంతో ప్రారంభమై అదే అక్షరంతో ముగిసే దేశాల పేర్లు ఏవైనా ఉంటే వాటిని వాట్సాప్ ద్వారా మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి వాట్సాప్కి. ఈలోపు హలో చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రుబెన్స్.

పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అక్షజ్ ఆశ్రో ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు. మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామ్ల రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా పావని చిరంజీవి అండ్ టీమ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్గా పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి. 12 కంట్రీస్ వస్తాయా? సరే, వాటి పేర్లు ఏంటో చెప్పండి. ఓకే. తర్వాత రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి అండ్ సంజయ్ రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని. అలాగే గుండుగొల్లం నుంచి కొనకల్ల రమేష్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు వీరంతా. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కూచి రామమూర్తి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అత్తిల్ నుంచి కోటేశ్వరరావు రైట్ ఆన్సర్. తర్వాత వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం రమేష్ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. మహేంద్ర తెనాల్ నుంచి రైట్ ఆన్సర్. హనుమంతరావు కున్నవల్లి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. రొంపిచర్ల రాఘవాచార్యులు కొత్తముప్ప రేలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ రైట్ ఆన్సర్. తర్వాత రామకృష్ణారెడ్డి కర్ణ

కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పాలెంపోలయ్య సిర్సిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, ఇంకా నంద్యాల నుంచి సర్దార్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఏ లెటర్తో మొదలై ఏ లెటర్తో ఎండ్ అయ్యేటువంటి చాలా దేశాలు అయితే ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆల్బేనియా, ఇలా అర్జెంటీనా, చాలా ఉన్నాయి. ఆన్సర్స్ పంపించిన అందరికీ వెరీ నైస్ అండి. మరి సెకండ్ జీకే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ జీకే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆపరేషన్ ఫ్లడ్ విన్నారు కదా, ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. సెకండ్ జీకే క్వశ్చన్ ఏంటంటే, ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది. మీరు ఆన్సర్స్ని రాసి పంపించండి. ఈలోపు ఒక చక్కని పాట విందాం. 100% లవ్ చిత్రానికి హరిణి పాడింది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మరి సెకండ్ జీకే క్వశ్చన్ గా ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేశారు. ఎవరు కరెక్ట్గా పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా షబీనా కరెక్ట్గా పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధ కరెక్ట్గా ఆన్సర్ పంపారు. తెనాల నుంచి మహేంద్ర, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ స్నేహభాన్జనుద్దీన్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు నుంచి గణేష్ కరెక్ట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా కరెక్ట్ ఆన్సర్. ఇంకా కోట మన్మాదరావు శోభారాణి తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. దేవులపల్లి హనుమంతరావు కొర్నవిల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి నుంచి పరశురాములు పద్మ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా మార్కాపురం జిల్లా నుంచి బాబు డ్రైవర్ బాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ, బిట్రా వీరరామోహన్ రావు, నిర్మలాదేవి రాజవోల్ నుంచి పంపించారు ఆన్సర్ని కరెక్ట్గా. చీరాల నుంచి ప్రభా కరెక్ట్ పంపించారు. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ కరెక్ట్గా పంపించారు. కడప నుంచి శ్రీదేవి శైలజ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఉమ్మడి నుంచి మేము జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని వీరు. కడప నుంచి వినయ్ ప్రవీణ, దస్తగిరి సంజ ప్రొద్దుటూరు నుంచి, ఇంకా దోనాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, దైద భిక్షం నల్గొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అశోకదా జానకిరాజు కరెక్ట్గా పంపించారు వీరంతా ఆన్సర్స్ని. మళ్ళీ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని నేను అడిగానండి సెకండ్ జీకే క్వశ్చన్గా. ఇంచుమించు అందరు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించేశారు, వెరీ నైస్ అండి. తర్వాత ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గడ్డం అంకయ్య నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్వాలి మండలం నుంచి పెద్ద నరసింహ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైవ త్రివేణి.

నల్గొండ నుంచి. రైట్ ఆన్సర్ కుంచి రామమూర్తి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు కరెక్ట్గా పంపించారు వీరంతా ఆన్సర్స్ని. ఇక ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దేనికి సంబంధించింది అని అడిగిన ప్రశ్నకి ఆన్సర్స్ చాలామంది కరెక్ట్గా పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. ఇంకా ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్ రైట్ ఆన్సర్ పంపించారు. వరియంటి బదరి విశాల నెల్లూరు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రధానంగా దీనికి సంబంధించింది అని అంటే పాల ఉత్పత్తి అన్నమాట. వైట్ భారతదేశపు వైట్ రెవల్యూషన్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక పాట విందాం. కార్తీక్ మిక్కిజేమ్ కార్తీక్ పాడిన పాట, సంగీతం మిక్కిజేమేయర్, రచన కృష్ణ చైతన్య, చిత్రం

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కూడేదాన్.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే ఐశ్వర్య, బైఠో.
6: ధన్యవాద్ అధ్యాపికాజీ.
7: ఆస్ హమ్ 8వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కూడేదాన్ నామక గజ్జపాఠ కే బారే మే జాన్ లెంగే. పహలె తుమ్ పాఠ మే పహలా అనుచ్ఛేద పడో.
6: జీ హా అధ్యాపికా జీ, మే కయి రంగో మే మిల్తా హూ, మేరే కయి ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మే సబ్ జగహ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ, మే బడే కామ్ కీ, సోచో మేరా నామ్, జ్యాదా నహీ హై మేరా దామ్, ఆతా హూ మే సబ్కే కామ్, ఆప్ తో సమజే. హా, మేరా నామ్ కూడేదాన్ హై. ఆజ్ మే ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూ, జో శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, మేరా ఉపయోగ కరేమ్.
7: అచ్చా ఐశ్వర్య, సునో, అబ్ మై ఇస్కా అర్థ బతాఉంగి. ఇది చెత్త డబ్బా ఆత్మకథ. ఇక్కడ నేను అంటే చెత్త డబ్బా. మై కయి రంగో మే మిల్తా హోమ్, మేరే కయి ఆకార్ హై, ఘర్ స్కూల్ దఫ్తర్ హో యా సడక్, మై సబ్ జగహ్ రహతా హోమ్. నేను అనగా చెత్త డబ్బా అనేక రంగులలో లభిస్తాను. నాకు ఎన్నో ఆకారాలు ఉన్నాయి. ఇల్లు, పాఠశాల, ఆఫీసు లేదా రోడ్డు, ఎక్కడైనా నేను ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగే మై కౌన్ హోమ్, మీరు ఆలోచిస్తున్నారా నేను ఎవరిని అని. చీజ్ హోమ్ మై బడే కామ్ కి, సోచో మేరా నామ్, జాదా నహీ హై మేరా దామ్, ఆతా హోమ్ మై సబ్ కే కామ్, ఆప్ తో సమ్సో. హా, మేరా నామ్ కూడేదాన్ హై. నేను పెద్ద పనికి ఉపయోగపడే వస్తువును. నా పేరు ఆలోచించండి, నా వెల ఎక్కువ కాదు, అందరికీ పనికి వస్తాను. ఇప్పుడు అర్థమైందా? అవును, నా పేరు చెత్త డబ్బా. ఆజ్ మై ఆప్కో పతే కీ బాత్ బతాతా హోమ్, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హోమ్, జో అపనే శరీర్ పర్ లిఖకర్ చలతా హోమ్, మేరా ఉపయోగ కరేమ్. ఈరోజు నేను మీకు తెలిసిన విషయం చెప్తాను. ప్రపంచంలో నేను మాత్రమే నా శరీరం మీద నన్ను ఉపయోగించండి అని వ్రాసుకుని తిరుగుతుంటాను. ఐశ్వర్య, మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
6: జీ హా అధ్యాపికా జీ.
7: కూడే దాన్ కహా కహా రఖతే హై?
6: ఘర్ స్కూల్ దఫ్తర్ ఔర్ సడక్ పర్ ఆది జగహో మే రఖతే హై.
7: కూడే దాన్ అపనే శరీర్ పర్ క్యా లిఖకర్ చలతా హై?
6: కూడే దాన్ అపనే శరీర్ పర్ మేరే ఉపయోగ కరేం, లిఖకర్ చల్తా.
7: సునో, ఆప్ తుమ్ దూసరి అనుచ్ఛేద పడో.
6: జీ అధ్యాపికా జీ, పహలే లోగ్ పురాని బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, ఆబ్ మే

0: प्लास्टिक टिन, गत्ते, लोहे व स्टील से बनाया जाने लगा हूँ। पहले तो मेरा मुंह खुला रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरी आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लाओ।
1: आप सुनो ऐश्वर्या, मैं अर्ध बताऊंगी। पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे। पूर्वम प्रजलु पात बकेटलु, डब्बालु लेदा ఏదైనా విరిగిన పాడైపోయిన వస్తువులను చెత్త వేయడానికి చెత్త డబ్బాలుగా ఉపయోగించేవారు। पर अब समय बदल गया। अब मैं प्लास्टिक टिन, गत्ते, लोहे व स्टील से बनाया जाने लगा हूँ। इप्पुडु समय मारिंदि अंटे कालम मारिंदि। इप्पुडु नन्नु अनगा चेत्त डब्बानु प्लास्टिक टिन्स गट्टी अट्टलतोनु इनुमु मरियु स्टील लोहालतो तयारु चेस्तुन्नारु। पहले तो मेरा मोह कुला रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है। जब मेरी आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लावो। మొదట చెత్త డబ్బాలకు మూత ఉండేది కాదు, ఓపెన్ గా ఉండేవి। ఇప్పుడు నాకు మూతలు వేయబడ్డాయి। ఎప్పుడైనా చెత్త డబ్బాల అవసరం వస్తే మూతను తెరిచి దానిని ఉపయోగించాలి। అబ్ మై ఇస్మే ప్రశ్న పూచుంగి, జవాబ్దో ఐశ్వర్య।
0: జీ హా అధ్యాపికా జీ।
1: కూడేదాన్ అబ్ కిన్ కిన్ పదార్థం సే తయార్ కర్తే హై?
0: కూడేదాన్ అబ్ ప్లాస్టిక్ టిన్, గత్తే, లోహే व स्टील से तैयार करते हैं।
1: पहले कूड़ेदान का मुंह कैसा था?
0: पहले कूड़ेदान का मुंह खुला रहता था।
1: अच्छा, तो अब मैं तीसरी अनुच्छेद के बारे में बताऊंगी। एक बार पढ़ो।
0: जी हाँ अध्यापिका जी। जागो लोग जागो, संसार में चीजें बदलती रहती है। मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। अब मैंने अपने भाई को भी काम करना सिखा दिया है। नीले व काले कूड़ेदान मेरे भाई है और मैं हूँ हरा कूड़ेदान। आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहा आदि। काले भाई का उपयोग जीवाणु फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सनी इंजेक्शन की सुई आदि। मेरा उपयोग आप नष्ट होने वाला कूड़ा डालने के लिए कर सकते हैं, जैसे सब्जी या फलों के छिलके आदि।
1: अच्छा ऐश्वर्या सुनो, जागो लोग जागो, संसार में चीजें बदलती रहती है। मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। अब मैंने अपने भाइयों को भी काम करना सिखा दिया है। మేల్కొనండి ప్రజలారా, మేల్కొనండి। ప్రపంచంలో అన్ని వస్తువులు మారుతూ ఉన్నాయి, నేను కూడా ప్రతిదినము మార్పు చెందుతూ వస్తున్నాను। ఇప్పుడు నేను నా సోదరులకు కూడా పనిచేయటం నేర్పుతున్నాను। నేను అంటే చెత్త డబ్బా అని చెప్పుకున్నాం కదా, నీలే వా కాలే కూడేదాన్ మేరే భాయి హై ఆర్ మై హోమ్ హరే కూడాదాన్। నీలిరంగు మరియు నలుపు రంగు చెత్త డబ్బాలు నా సోదరులు, నేను ఆకుపచ్చ చెత్త డబ్బాను। आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहा आदि। మీరు నష్టమకాని చెత్తను అనగా ప్లాస్టిక్ మరియు ఉపయోగపడని లోహాలను నా సహోదరుడు నీలిరంగు చెత్త డబ్బాలో వేయుటకు ఉపయోగించుకొనవచ్చును। కాలే భాయీ కా ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుకు డాల్నే కే లియే హోతా హై, జైసే ప్రయోగ్ కే బాద్ పట్టి, రక్తసే సనే ఇంజెక్షన్ కి సుయి ఆది। నల్లరంగు డబ్బాలో సూక్ష్మజీవులను వ్యాప్తి చేసే వస్తువులను అనగా బ్యాండేజ్లను, రక్తంతో తడిసిన సూదులను వేయుటకు ఉపయోగించవలను। మేరా ఉపయోగ్ నష్ట హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హై, జైసే సబ్జీ అఫాలోంకే చిలకే ఆది। మట్టిలో ధ్వంసమయ్యే చెత్త అనగా కూరగాయలు మరియు పండ్ల తొక్కలు మొదలగు వాటిని ఆకుపచ్చని చెత్త డబ్బాలో వేయవలెను। కూడేదానికే రంగ్ ఆర్ ఉన్మే క్యా క్యా కూడా డాల్నా ఆప్కో మాలూమ్ హై ఐశ్వర్య?
0: హా అధ్యాపికా జీ మాలూమ్ హై।
1: తో అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో।
0: జీ హా అధ్యాపికా జీ।
1: కూడేదాన్ కితనే రంగో మే హై వే క్యా క్యా హై?
0: కూడేదాన్ తీన్ రంగో మే హై వే నీలే, కాలే ఔర్ హరా రంగ్ మే మిల్తే హై।
1: नीले रंग कूड़ेदान में क्या डालते हैं?
0: नीले रंग कूड़ेदान में जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक और लोहा आदि।
1: काले रंग कूड़ेदान का उपयोग क्या है?
0: काले रंग कूड़े

0: दान में जीवाणु फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी और रक्त से सनी इंजेक्शन की सुई आदि।
1: हरे रंग कूड़ेदान का उपयोग क्या है?
0: हरे रंग कूड़ेदान में सब्जी या फलों के छिलके आदि डालते हैं।
1: सहबाश ऐश्वर्या, आप तुम अगली अनुच्छेद पढ़ो।
0: जी हाँ अध्यापिका जी, आपको एक बात बताऊं, जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलता है, परंतु जब आप कूड़ा इधर उधर फेंकते हैं तो मुझे बहुत दुख होता है। आप जानते हैं कि मुझे उपयोग में ना लाकर अब तरह तरह की बीमारियों को आमंत्रित कर रहे हैं।
1: सुनो ऐश्वर्या, मैं बताऊंगी आपको एक बात बताऊं। जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है। మీకు ఒక విషయం చెప్పాలి, నన్ను మీరు ఉపయోగిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పరంతు జబ్ ఆప్ కూడా ఇద్దరు ఉద్దరు ఫేంకతే హై తో ముజే బహుత్ దుఃఖ హోతా హై. కానీ మీరు ఎప్పుడైతే చెత్తను అటు ఇటు విసిరి వేస్తారో అప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఆప్ జాంతే హై కి ముజే ఉపయోగమే నా లాకర్ ఆప్ తరహ తరహకి బీమారియోంకో ఆమంత్రిత్ కర్ రహే హై. మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు నన్ను అనగా చెత్త డబ్బాను ఉపయోగించకపోతే రకరకాల జబ్బులకు గురి అవుతారు. మై అబ్బు ప్రశ్న పూచుంగి, జవాబ్దో ఐశ్వర్య.
0: జీ అధ్యాపికా జీ,
1: కూడా ఇద్దరు ఉద్దర్ ఫేంక్నేసే క్యా హోతీ హై?
0: కూడా ఇద్దరు ఉద్దర్ ఫేంక్నేసే గందగీ ఫైలాతీ హై.
1: కూడే దానికో ఉపయోగ నా కర్నేసే క్యా హోతా హై?
0: కూడే దానికో ఉపయోగ నా కర్నేసే బీమారియం ఫైలనేకి
1: సంభావన హై. అచ్చా, అబ్ హమ్ అగలి అనుచ్ఛేద్ పడంగే. యది ఆప్ కూడా ఇద్దరు ఉద్దర్ ఫేంకెంగే తో గందగీ ఫైల్తీ హై. గందగీ సే హైజా పేషిష్ ఔర్ డెంగూ జేసే భయానక రోగంకో ఫైల్నేకి సంభావన హై. ఒకవేళ మనం చెత్తను అక్కడ ఇక్కడ ఇసిరి వేస్తే మురికి చేరుతుంది. దీనితో కలరా, విరోచనాలు మరియు డెంగూ లాంటి భయంకరమైన రోగాలు వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంది. యహ సచ్ హై కి స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా హై. కోయి వ్యక్తి చాహే తో కితనా హీ ధన్వాన్ క్యూం నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హై తో ఇస్కే లియే సభీ సుఖ్ బేకార్ హై. నిజంగా చెప్పాలంటే ఆరోగ్యం అనేది లెక్కించలేని సంపద. ఒక వ్యక్తి కోరుకుంటే ఎంతటి ధనవంతుడైనా అవుతాడు. ఒకవేళ అతని ఆరోగ్యం సరిగా లేకపోతే అతనికి అన్ని సుఖాలు వ్యర్థమే. రోగి వ్యక్తితో కోయి భీ కార్య టీక్ తరసే నహీ కర్ పాతా హై. రోగి అయిన వ్యక్తి అన్ని పనులను సరిగా నిర్వర్తించలేడు. కేవల స్వస్థ వ్యక్తి హీ సభీ సుఖంకో పాసక్తా హై. కేవలం ఆరోగ్యకరమైన వ్యక్తి మాత్రమే అన్ని సుఖాలను పొందగలుగుతాడు. ఇసులియే యహ జాన్ మే రఖనా చాహియకి ఆప్ కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక్ సే అధిక్ మేరా ఉపయోగ కరేం, అన్యదా నుక్సాన్ ఆప్కా హీ హోగా. ఇందువలన మీరు చెత్తను వేయడానికి ఎక్కువగా అనగా చెత్త డబ్బాలను ఉపయోగిస్తే మీకు నష్టం కలగదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సమజ్ గయి ఐశ్వర్య?
0: జీ హా అధ్యాపికా జీ.
1: అచ్చా, మై అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో. గందగీ ఫైలానేసే క్యా క్యా రోగం ఫైల్నేకి సంభావన హై?
0: గందగీ ఫైలానేసే హైజా పేచిష్ ఔర్ డెంగ్యూ జైసే భయానక్ రోగం కో ఫైల్నేకి సంభావన హై.
1: హమారే లియే అన్మోల్ ఖజానా క్యా హై?
0: స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా హై.
1: సభీ సుఖం కో పానే వాలా కౌన్ హై?
0: సభీ సుఖం కో కేవల్ స్వస్థి హోనే వాలా వ్యక్తి కి పాతా హై.
1: అచ్చా ఐశ్వర్య, ఆఖిర్ తుమ్ పాట కే అంత మే కూడే దాన్ కే బారే మే ఏక్ ఛోటీ సీ కవిత హై, పడో.
0: జీ అధ్యాపికా జీ, స్వచ్ఛత కా సందేశ్ దేనే ఆయా కూడే దాన్, స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, గందగీ సే ఫైలే బీమారి, స్వచ్ఛత కి ఆయి అబ్ బారి, ఆవో బీమారియం బగాయం సారి, జిందగీ నిరోగ్ బనాయం హమారి.
1: అచ్చా సునో, స్వచ్ఛత కా సందేశ్ దేనే ఆయా కూడేదాన్, స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, చెత్త డబ్బా శుభ్రతని గూర్చిన సందేశాన్ని ఇస్తుంది. స్వచ్ఛత కార్యమే గొప్ప కార్యం.

0: డాన్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొత్తకోట రామారావు గారి డోలు వాద్యం వింటారు మిశ్రచాపు తాళంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా శ్రీరామచంద్ర మాళవిక పాడిన సోలో చిత్రం నుంచి ఈ పాట. గీత రచన కృష్ణ చైతన్య.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు దీపక్ ఐశ్వర్య పడిన ఆక్సిజన్ చిత్రం నుంచి పాట, సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం శ్రీమణి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రంజిత్ దివ్య పాడిన దూకుడు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట చిరుత చిత్రానికి కారుణ్యపడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో చివరిగా రాహుల్ నంబియర్ చైత్ర పాడిన మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ఇవాళ జాతీయ ఐస్ క్రీమ్ డే అనే ప్రత్యేక రోజు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 18న అమెరికాలో జరుపుకుంటారు. ఈరోజు ఐస్ క్రీమ్తో తయారు చేసే పై అనే ప్రత్యేక స్వీట్గా గుర్తు చేసే ఉత్సవం. ఐస్ క్రీమ్, బిస్కెట్ లేదా కుకీ క్రస్ట్, ఫ్రూట్ ఫ్లేవర్స్, చాక్లెట్ లేదా వేర్వేరు టాపింగ్స్తో తయారు చేసే రుచికరమైన డెజర్ట్. ఈరోజు ఉద్దేశం ప్రజలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ మిఠాయి అదే ఐస్ క్రీంను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచుకోవటం. అసలు ఐస్ క్రీమ్ పై చరిత్రను పరిశీలిస్తే అమెరికాలో 20వ శతాబ్దం మధ్యకాలంలో ఇది ప్రాచుర్యం పొందింది. వేసవి కాలంలో చల్లని ఐస్ క్రీమ్ పైని పైన చెప్పిన విధానంగా తయారు చేసి వడ్డించడం ఒక ప్రత్యేకమైన ఆహార సంస్కృతి. ఈరోజు ప్రజలు తమ ఇళ్లలోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తింటారు. ఈరోజు ప్రజలు కొత్త రకాల రుచులను ప్రయత్నిస్తారు. ఫ్రూట్ ఫ్లేవర్స్, చాక్లెట్, కాఫీ, వెనీలా, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ ఈ అన్ని ఫ్లేవర్స్తో తయారు చేస్తారు. ఇది సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఈరోజు చిన్న వ్యాపారులు, బేకరీలు, ఐస్ క్రీమ్ షాపులు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మంచి అవకాశం పొందుతాయి. ఇవాల్టి ప్రాధాన్యం ఏంటంటే ఒక సాధారణ మిఠాయి ద్వారా ప్రజలు ఆనందాన్ని పంచుకోవటం, స్నేహాలను బలపరచుకోవటం, కుటుంబంతో సమయం గడపటం. ఐస్ క్రీమ్ అనేది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అది ఒక సామాజిక అనుభవం. జాతీయ ఐస్ క్రీమ్ పై డే అనేది ఒక స్వీట్ ద్వారా ఆనందాన్ని, స్నేహాన్ని, కుటుంబ బంధాలను బలపరుచుకునే ప్రత్యేక రోజు. ఈరోజు మనకు జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఐస్ క్రీమ్ పై తింటూ మనసుకు చల్లదనం, కుటుంబంతో సంతోషంగా గడపగలిగే రోజుది. ఈరోజు నిజంగా ఒక మధురమైన ఉత్సవంగా మిగులుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్యా 2 నుండి ఓ పాట వింటారు.

ఇవాళ నేషనల్ వాలంటీర్ ఫైర్ ఫైటర్స్ రికగ్నిషన్ డే, అంటే జాతీయ వాలంటీర్ అగ్నిమాపక సిబ్బందిని గుర్తు చేసుకునే రోజు. ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం సమాజానికి అగ్నిమాపక సేవలు అందించే స్వచ్ఛంద కార్మికుల కృషిని వెలుగులోకి తేవడం. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షిస్తారు. వీరికి ఎటువంటి వేతనం లేకపోయినా సమాజం కోసం వారు చేసే సేవ అమూల్యమైనది. ఈరోజు వారిని గౌరవించడానికి, వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, వారి త్యాగాన్ని గుర్తించడానికి ఒక వేదికగా నిలుస్తుంది. ఈరోజు సందర్భంగా సమాజంలో అవగాహన కార్యక్రమాలు, ప్రెస్ ప్రకటనలు, సోషల్ మీడియా మెసేజెస్, థ్యాంక్ యూ నోట్స్, సత్కార సభలు నిర్వహిస్తారు. స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేసి అగ్నిమాపక సిబ్బందిని గౌరవిస్తాయి. కొన్నిసార్లు వారికి గుర్తుగా బహుమతులు, సర్టిఫికెట్స్, సత్కార విందులు కూడా ఏర్పాటు చేస్తారు. అగ్నిమాపక సిబ్బంది కేవలం అగ్ని ప్రమాదాలను ఆర్పడం మాత్రమే కాకుండా అత్యవసర రక్షణ చర్యలను, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం, సమాజ రక్షణ వంటి విభిన్న బాధ్యతలు నిర్వహిస్తారు. వీరి వృత్తి అత్యంత ప్రమాదకరమైనది. అగ్ని ప్రమాదాల సమయంలో, రోడ్డు ప్రమాదాల సమయంలో, విషపూరిత వాయువుల మధ్య పనిచేయ

చేయడం వల్ల ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వారు సమాజం కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఈ రోజును జరుపుకోవడం ద్వారా సమాజం వారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, వారి సంక్షేమం కోసం మెరుగైన సదుపాయాలు, ఆధునిక పరికరాలు, శిక్షణా కార్యక్రమాల్లో అందించడానికి ప్రభుత్వాలు, సంస్థలు మరింత శ్రద్ధ చూపేలా చేస్తుంది. జాతీయ వాలంటీర్ అగ్నిమాపక సిబ్బందిని గుర్తించే రోజు మన సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే వీరులను గౌరవించడం, వారికి కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత. ఈరోజు వారిని గుర్తించడం ద్వారా మనం వారి త్యాగాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తులో మరింత బలమైన అగ్నిమాపక వ్యవస్థను నిర్మించడానికి ప్రేరణ పొందుతాము. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం మన జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కాంటెంట్ క్రియేషన్, బ్లాగింగ్ వంటి కొత్త రంగాలు యువతకు కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక స్థిరమైన వృత్తి అవకాశంగా మారాయి. ముఖ్యంగా జెన్ జెడ్ తరం పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పెరిగినందున వీరి ఆలోచనలు, అభిరుచులు, జీవనశైలి అన్ని సోషల్ మీడియా వేదికలతో ముడిపడి ఉన్నాయి. ఒక చిన్న వీడియో లేదా బ్లాగ్ ద్వారా లక్షల మందికి చేరగలిగే శక్తి ఈ వేదికలకు ఉంది. అందువల్ల కాంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఒక సాధారణ కెరియర్గా, ఒక కొత్త జీవనశైలిగా యువత జీవితంలో స్థానం సంపాదించింది. కాంటెంట్ క్రియేషన్ మరియు బ్లాగింగ్ అనే పదాలు ఈ రోజుల్లో యువత జీవితంలో ఒక సాధారణ భాగంగా మారాయి. గతంలో వార్తలు, సమాచారం లేదా వినోదం కోసం మనం పత్రికలు, టెలివిజన్ లేదా రేడియోపై ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బాధ్యతను తీసుకున్నాయి. సోషల్ మీడియా వేదికలు కేవలం వినోదం కోసం కాకుండా సమాజంలో జరిగే ముఖ్యమైన విషయాలను, ట్రెండ్స్ను, వార్తలను వేగంగా వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక చిన్న వీడియో లేదా ఒక వ్లాగ్, ఒక పోస్ట్ క్షణాల్లో లక్షల మందికి చేరుతుంది. ఈ వేగం వల్లే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జెన్ జెడ్ పిల్లలు అంటే 2000 తర్వాత జన్మించిన తరం, వీరి జీవితం డిజిటల్ ప్రపంచంతో ముడిపడి ఉంది. వీరు చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలను ఉపయోగించడం ప్రారంభించారు. అందువల్ల వీరి ఆలోచనలు, అభిరుచులు, జీవనశైలి అన్నీ ఈ వేదికల ద్వారా ప్రభావితమవుతున్నాయి. కంటెంట్ క్రియేషన్ వీరి కోసం ఒక కొత్త వృత్తిగా మారింది. ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్, టీచర్ వంటి వృత్తులు మాత్రమే సాధారణంగా భావించబడేవి. కానీ ఇప్పుడు వ్లాగర్, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్స్ వంటి పదాలు కూడా వృత్తులుగా గుర్తింపు పొందుతున్నాయి. ఇది సమాజంలో ఓ పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు. బ్లాగింగ్ ద్వారా యువత తమ అనుభవాలను, ప్రయాణాలను, అభిప్రాయాలను, ప్రతిభను ప్రపంచానికి చూపుతున్నారు. ఒక సాధారణ వ్యక్తి కూడా తన జీవితం, తన ఆలోచనలు, తన ప్రతిభను వీడియోల రూపంలో పంచుకుంటే అది లక్షల మందికి చేరుతుంది. ఈ విధంగా వారు తమకి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చాలా మంది యువత ఈ వేదికల ద్వారా ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల వార్తలు, ట్రెండ్స్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఒక సంఘటన జరిగిన వెంటనే అది వీడియోల రూపంలో, పోస్ట్ల రూపంలో ప్రపంచానికి చేరుతుంది. ఇది ఒకవైపు మంచి విషయం, ఎందుకంటే ప్రజలు వెంటనే సమాచారం పొందగలుగుతున్నారు. కానీ మరోవైపు తప్పుడు సమాచారం కూడా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయినప్పటికీ యువత ఈ వేదికలను సృజనాత్మకంగా ఉపయోగించి సమాజానికి ఉపయోగపడే కాంటెంట్ను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య చైతన్యం, విద్యా అవకాశాలు వంటి విషయాలను బ్లాగింగ్స్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. జెన్ జెడ్ పిల్లలు కాంటెంట్ క్రియేషన్ను కేవలం వినోదం కోసం కాకుండా ఓ వృత్తిగా, ఒక జీవనశైలిగా స్వీకరించారు. వీరు తమ ప్రతిభను, తమ ఆలోచనలను, తన అనుభవాలను ప్రపంచానికి చూపుతూ ఓ కొత్త తరహా కెరియర్ను నిర్వహిస్తున్నారు. ఇది సమాజంలో ఒక కొత్త మార్పు. కాంటెంట్ క్రియేషన్ ద్వారా వారు స్వతంత్రంగా పనిచేస్తూ తమకే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మరింత పెరుగుతుంది, ఎందుకంటే డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. అందువల్ల కాంటెంట్ క్రియేషన్, బ్లాగింగ్ వంటి వృత్తులు యువతకు సాధారణ కెరియర్గా మారిపోతున్నాయి. మొత్తం మీద కాంటెంట్ క్రియేషన్, బ్లాగింగ్, సోషల్ మీడియా ప్రభావం అన్నీ యువతకు ఓ కొత్త దారిని చూపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఒక స్థిరమైన మార్పు. జెన్ జెడ్ పిల్లలు తమ ప్రతిభను, తమ ఆలోచనలను,
తమ అనుభవాలను ప్రపంచానికి చూపు

చేస్తూ ఓ కొత్త తరహా కెరియర్ను నిర్మిస్తున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మరింత విస్తరించి డిజిటల్ ప్రపంచంలో యువతకు అపారమైన అవకాశాలను అందిస్తుంది. కాబట్టి కంటెంట్ క్రియేషన్ మరియు బ్లాగింగ్ యువతకు కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక స్థిరమైన వృత్తి, మార్గం, ఒక కొత్త జీవనశైలి, ఒక కొత్త గుర్తింపు అనే చెప్పుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం నుంచి ఒక పాట వింటారు.

ఆరోగ్య రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువతకు, విద్యార్థులకు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఇవి తెలుసుకోవడం భవిష్యత్తు నిర్మాణానికి ఎంతో ఉపయోగకరం. ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థ గురుకుల పద్ధతిలో ఉండేది. గురువు వద్ద శిష్యులు నివసిస్తూ శాస్త్రాలు, కళలు, ధర్మం నేర్చుకునేవారు. తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలో స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు, AI, వర్చువల్ రియాలిటీ VR వంటి సాంకేతికతలతో విద్యారంగం విప్లవాత్మకంగా మారింది. భవిష్యత్తులో ప్రతి విద్యార్థి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డిజిటల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం వచ్చేలా ఉంది. ఆరోగ్య రంగంలో కూడా మార్పులు విశేషంగా వచ్చేశాయి. ప్రాచీన కాలంలో ఆయుర్వేదం, సిద్ధ వైద్యులు ప్రధానంగా ఉండేవి. ఆధునిక కాలంలో శాస్త్రీయ పరిశోధనలు, ఆధునిక వైద్య పద్ధతులు, రోబోటిక్ సర్జరీస్, టెలిమెడికేషన్స్ వంటి సాంకేతికతలు ఆరోగ్యాన్ని మరింత సులభతరం చేసేశాయి. యువతలో మానసిక ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామం వంటి వాటిపై భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. పర్యావరణం విషయంలో ప్రాచీన కాలంలో ప్రకృతితో సమన్వయం అయి ఉండేది. ఆధునిక కాలంలో పరిశ్రమలు, పట్టణాల పెరుగుదల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్, గ్రీన్ ఎనర్జీ, రీసైక్లింగ్ ఎనర్జీస్, పర్యావరణ పరిరక్షణ చర్యలు భవిష్యత్తు తరాలకు అవసరమవుతున్నాయి. యువత పర్యావరణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, AI, రోబోట్స్, డ్రోన్స్, అంతరిక్ష పరిశోధనలు మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. భవిష్యత్తులో స్మార్ట్ హోమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అంతరిక్ష ప్రయాణాలు సాధారణమైపోతాయి. ఆర్థిక రంగంలో ప్రాచీన కాలంలో వ్యవసాయం, వాణిజ్యం ప్రధానంగా ఉండేవి. తర్వాత పరిశ్రమలు, గ్లోబల్ ట్రేడ్, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ కల్చర్, గిగ్ ఎకానమీ వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. యువతలో ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ హబ్స్, డిజిటల్ ఫైనాన్స్ వంటివి భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నాయి. సమాజం, సంస్కృతి విషయంలో కూడా మార్పులు విశేషంగా చూస్తున్నాం. ప్రాచీన కాలంలో సాంప్రదాయాలు, ఆచారాలు ప్రధానంగా ఉండేవి. ఆధునిక కాలంలో గ్లోబలైజేషన్, సాంస్కృతిక మార్పులు, జెండర్ ఈక్వాలిటీ, గ్లోబల్ సిటిజన్షిప్ వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి కీలక శక్తిగా నిలుస్తున్నారు. మొత్తం మీద విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, సమాజం, ఇలా అన్ని రంగాల్లో ప్రాచీన కాలం నుండి ఆధునిక స్మార్ట్ ప్రపంచం వరకు జరిగిన పరిణామాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు. యువత ఈ మార్పులను అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తమ పాత్రను పోషిస్తే భవిష్యత్తు మరింత వెలుగుదిద్దుకుంటుంది. శరీర సానుకూలత, బాడీ పాజిటివిటీ అండ్ హెల్త్ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైన అలవాట్లు. ప్రతి వ్యక్తి శరీరం ప్రత్యేకం. అందం, ఆకారం, రంగు, బరువు అన్నీ వేర్వేరు. ఈ భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రేమించడం, అంగీకరించడం అనేది శరీర సానుకూలత. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం తప్పనిసరి. శరీర సానుకూలత యొక్క భావన ప్రతి శరీరం యొక్క ప్రత్యేకత వేరు. దాన్ని పోల్చుకోకుండా మనం మన దారిలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీడియా ప్రకటనలు ఒకే రకమైన అందాన్ని చూపించడం వల్ల సామాజిక ఒత్తిడి ఉంటుంది. శరీరాన్ని ప్రేమించడం వల్ల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో సమతుల ఆహారం, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఫైబర్స్ సమతుల్యంగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారం, అంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటివి తినాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. అధిక కొవ్వు పదార్థాలు, షుగర్, సాల్ట్ ఉన్న ఆహారం తగ్గించాలి. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి. సమయానికి భోజనం చేయాలి. ఎక్కువ విరామాలు లేకుండా తినేలా చూసుకోవాలి. రోజువారీ వ్యాయామం మరియు నడక, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉండాలి. వ్యాయామం ద్వారా శరీర బరువు నియంత్రణ చేసుకోవచ్చు. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మన గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక

మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరానికి శక్తి, కండరాల బలం, స్థైర్యం పెరుగుతాయి. శరీర సానుకూలత మరియు ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శరీర సానుకూలతను అంగీకరించే సమాజం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. శరీర సానుకూలత సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. సమయానికి భోజనం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి అందేలా చూసుకోవాలి. మన చిన్న చిన్న అలవాట్ల మార్పు పెద్ద ఫలితాలను చూపిస్తాయి. ఫిట్నెస్ యాప్స్, డైట్ ట్రాకర్, జిమ్ వంటి సాంకేతిక వినియోగం చేస్తూ ఉండాలి. మీడియా ప్రభావం శరీర సానుకూలతలను ప్రోత్సహించే ప్రచారాలు చేస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు పాఠశాలల్లో నేర్పాలి. కుటుంబం యొక్క ప్రోత్సాహం కూడా చాలా అవసరం. శరీర సానుకూలత అనేది మన శరీరాన్ని ప్రేమించడం, అంగీకరించడం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సమాజపు సహకారం అన్నీ కలిపి మన జీవితాన్ని సంతోషకరంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. ఇప్పుడు ఓ చిత్రగీతం వింటారు.

0: Daniela.
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికు దక్షిణాల్లో హిందీలోనూ, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల

0: రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్టంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పి. నారాయణ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.3% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు 16,500 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోకుండా అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్లను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్లుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మొత్తం 57 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం తెలిపింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు ఐఏటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ మధ్యాహ్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చేపట్టిన సుదీర్ఘ చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీసీల సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 3 ప్రధానమైన అంశాలకు ఆమోదం లభించిందని తెలిపారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 34% రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారంలో భాగస్వామ్యంతో పాటు సామాజిక న్యాయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: 34% బీసీ రిజర్వేషన్లు అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజాపరిషత్లు వస్తున్నాయి.
0: అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడవ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని సవిత పేర్కొంటూ,
2: బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34% తో మనము ఎలక్షన్ లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభను డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ జనగణన ప్రక్రియ 2027 మార్చి 31 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు దేశంలో ఎక్కడా కూడా గ్రామాలు, పట్టణ ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ సిటీ దేశంలోనే తొలి ప్రాజెక్టుగా అభివృద్ధి

0: డ్రోన్ సిటీని సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం సుమారు 70 మంది డ్రోన్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డ్రోన్ సమ్మిట్ నిర్వహించామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా అప్పుడే డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. డ్రోన్ ఎకోసిస్టమ్ను ఏ విధంగా అభివృద్ది చేయాలనే అంశంపై సుమారు 150 కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. డ్రోన్స్ తయారీలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ,
1: Tried to pull in all the drones that are available immediately, and it was such a successful implementation of drones in terms of flood relief material that was where the whole spark started on how effective drones can be in giving last mile connectivity and giving lot of solutions to the people at large. One industry operating in seclusion and trying to create the best product for the world, it is better for the whole industry to sit as a cluster in one specific area and try to come up with a collective solution on creating the best products for the world.
0: వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. త్యాగాలు, తపస్సు, సిద్ధాంతాల పునాదులపైనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి రాష్ట కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

ಜನತಾ

సదాన చందమామ ముఖముదాన తెల్లని పలువరు సదాన చందమామ ముఖముదాన

കടത്ത ഈഴക്കൊത്ത ജണ്ണുത്ത ആലോകം വിടിച്ചു പെട്ടി.

తక అజణ తక తకిట తక ధిం చణాం ధిగ తక తకిట తక ధిం చణాం ధిగ తక ధిం తక ఝణ తక ధిం తక ఝణ తక తకిట తక ధిం చణాం ధిగ తక తకిట తక ధిం చణాం ధిగ తయ్యకు తజ్జణ తక.

ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲ ಜಗಡ.

0: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం భజన కీర్తనలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
6: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. అనంతరం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి

కృష్ణా జిల్లా ఘంటసాల కేవీకే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ కె రేవతి గారితో పరిచయం, అనంతరం వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంటు మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కోట్ల మంది లక్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవికా ద్వారా 32 లక్షల మంది లక్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

0: ఇచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5, 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 10%కి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహనా ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జల సంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. నీట్ నిరసన

ఎన్నికల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత్ జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఘంటసాల కృషి విజ్ఞాన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, ఎల్నినో పరిస్థితుల్లో వరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రేవత్ గారితో పరిచయం.
2: శ్రోతలకు నమస్కారం, కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు డాక్టర్ కె రేవత్ గారు ఉన్నారు. వీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త. నమస్కారం మేడం.
3: నమస్కారం సార్.
2: బయట పరిస్థితులు చూస్తూ ఉంటే, వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం, శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అని అంటూ ఉన్నారు. రైతు సోదరులకి కొంత కొత్త రకమైనటువంటి పరిస్థితి, ఎప్పుడు విని ఉండరు. ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో మేడం, వరిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని మనం ఈరోజు రైతు సోదరులకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. ముందుగా అయితే, ప్రస్తుతం వరి నాట్లు దశలో ఉంది కాబట్టి, ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో రైతులు ఎలాంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు
3: సార్? ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే మనకి వర్షాభావ పరిస్థితులు, అంటే ఎల్నినో అని మీరు చెప్పారు, కానీ రీసెంట్గా ఇది సూపర్ ఎల్నినో అనే పదం కింద మనల్ని దీన్ని కేటగరైజ్ చేశారు సార్. ఎందుకంటే మనకి చాలా వరకు కూడా ఈ సంవత్సరం వాతావరణం, అంటే వర్షాభావ పరిస్థితులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో అని దీన్ని రీనేమ్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వరి నారుమడి దశని పూర్తి చేసుకుని నాట్లు వేయడం కూడా కొంతమంది మొదలు పెట్టారు. ఎక్కడైతే మనకి బోరు నీరు వసతి ఉందో వాళ్ళ చోట్ల, అన్ని చోట్ల కూడా మనకి నాట్లు వేయడం అనేది జరిగింది. సో నాట్లు వేసిన తర్వాత మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రధాన సమస్య కలుపు. ఎందుకు అంటే ఎల్నినో ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం ఉంటాయి, అలానే కలుపు మొక్కలు కూడా ఈ వేగంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది మనము తప్పకుండా చేపట్టాలి. ఈ కలుపు యాజమాన్యం చేపట్టేటప్పుడు కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కలుపు ఎప్పుడూ కూడా 2-4 దశలో ఉండాలి. అలానే కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తేమ శాతాన్ని చూసుకొని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 3-5 రోజుల్లోపు బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే మందు దొరుకుతుంది. అది 4 కిలోలు ఎకరానికి చొప్పున మనం ఒక 20 కిలోలు ఇసుకలో కలుపుకొని ఎకరా పొలానికి చల్లుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మనకి నాటు వేసి 15-20 రోజుల దశలో ఉంది అనుకున్న పక్షంలో మనము నామినీ గోల్డ్ లేదా బిస్పైరీ బ్యాగ్ సోడియం అంటాము, 100 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. ఏ కలుపు మందులు వాడినా కూడా మనము సరైన సమయంలో సరైన మోతాదు వినియోగించడం అనేది కీలకమైన ప్రక్రియగా చెప్పవచ్చు సార్.
2: డాక్టర్ రేవతి గారు, మనం వెద పద్ధతిలో సాగు చేసినప్పుడు వరిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు మేడం. ప్రస్తుతం ఏ రకమైన కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీరు విజిట్ చేస్తుంటారు కాబట్టి
3: మాగానివ్వనివ్వండి, మనం వెద పద్ధతిలో కానివ్వండి. వెద పద్ధతిలో ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు సమస్యలో మేజర్ గా మనం ఇక్కడ చూసుకునేటట్లంటే మనం చాలా వరకు ఫీల్డ్ విజిట్స్ చేస్తాము కృషి విజ్ఞాన కేంద్రం, అలానే వ్యవసాయ శాఖ తరపున కూడా క్షేత్ర సందర్శనలు అనేవి చేయడం జరుగుతుంది మండలాల్లో. గ్రామాల్లో మనం చూసిన సమస్య ఏంటంటే గడ్డి జాతి, వెడల్పాకు అనేవి చాలా ప్రధానంగా ఉంటాయి. సో వీటిల్లో కూడా గడ్డి జాతి కలుపు మొక్కలు, అలానే తుంగజాతివి లేదా వెడల్పాటి ఆకులు, అన్ని జాతి కలుపు మొక్కలు మనం గమనించినప్పుడు ఏంటి అంటే నాట్లు వేసిన తర్వాత లేదా వెద పద్ధతిలో 10-15 రోజులు, ప్రత్యేకంగా వెద పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10-15 రోజుల వయసప్పుడు మనకి ట్రయఫోమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములు ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల జాతి కలుపు మొక్కలను మనం నిర్మూలించుకోవచ్చు సార్.
2: తర్వాత మేడం, మనకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో వరి పంటలో నీటి యాజమాన్యం ఎలా ఉండాలంటారు?
3: చాలా వరకు కూడా సార్ రైతులకు ఉన్న అపోహ ఏంటంటే వరి పంట అనగానే ఎప్పుడూ నీటిలోనే ఉండాలి అన్న అపోహ అయితే ఉంటుంది. అది మంచి పద్ధతి అనేది కాదు. వరికి కొన్ని కీలకమైన దశలు ఉంటాయి. ఆ దశలో మనం గనక నీటిని తప్పనిసరిగా మనం ఉంచుకున్నట్లయితే ఆ నీటిని కూడా చాలా వరకు కూడా చాలా మంది ఇలా ఎక్కువ నీరు పంట మొత్తం మునిగేటట్టు పెడుతూ ఉంటారు. అలా కాకుండా పలచటక ఒక 2-3 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్టు చూసుకొని ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్ అంటాం, అంటే పొలాన్ని అడపాదడపా ఆరబెట్టడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు ఏంటంటే మనకి నీరు ఆదా అవుతుంది, అలానే కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు

0: ముఖ్యంగా మీ వరిలో సుడిదోమ అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది. బీపీటీ రకాలు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాళ్ళకి సుడిదోమ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి చేయడం ద్వారా మనకి దోమ ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలానే తెగుళ్ల విషయంలో కూడా మనకి పాము పొడ తెగులు కానీ కాండం కుళ్ళు తెగులు కానీ, సో ఇలాంటి తెగులు ఆశించిన మనకు ఎక్కడైనా కనిపించినప్పుడు మనం పొలాన్ని ఎండగడుతూ అడపాదడపా ఎండబెట్టి మనం పెట్టుకోవడం వల్ల ఉధృతి అనేది కొంతవరకు తగ్గించుకోగలుగుతాం.
1: మేడం గారు, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు సూక్ష్మ పోషక యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలంటారు?
0: సార్, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గమనించుకున్నట్లయితే గనక నారుమడి దశలోను ప్రధాన పొలంలో కూడా మనకి చాలా వరకు కూడా జింకు మరియు ఐరన్ లోప లక్షణాలు అయితే చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముందుగా మన జింకు లోప లక్షణాలు ఏ విధంగా రైతు సోదరులు గమనించుకోవచ్చు అంటే, నాటు వేసిన తర్వాత ఒక 4 నుంచి 6 వారాల లోపే, అంటే మనకి నాటు వేసిన నెల నెలన్నర లోపే మనకి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత పంటకు అంత ఎఫెక్ట్ కనపడదు. 3 లేదా 4 ఆకుల మధ్యలో ఉన్న ఈన ఏదైతే ఉందో అది పాలిపోతూ ఉంటుంది. అలానే ఈనకి ఇరుపక్కల కూడా మనకి తుప్పు మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎదుగుదల లోపిస్తూ ఉంటుంది. మొక్కలు కురుచగా అవ్వడము, ఆకులు పెలుసుగా మారడము, ఇవన్నీ కూడా సమస్యగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఈ జింక్ ధాతు లోప సవరణకి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం కలుపుకొని ఒక 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప లక్షణాలని సవరించుకోవచ్చు. అలానే ప్రస్తుత కాలంలో ఏంటి అంటే ఇనుము ధాతు లక్షణాలు లోప లక్షణాలు కూడా చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటున్నాము. ఈ ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోవడము, లేత పచ్చగా లేదా తెల్లగా మారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం సార్. సో వీటికి ఏంటి అంటే ఇనుము ధాతు లోప లక్షణాలు ఎప్పుడైతే మనకి కనిపిస్తుంటాయో అప్పుడు మనకి లీటర్ నీటికి ఒక 20 గ్రాములు అన్నబేది, దానికి మళ్ళీ కూడా 2 గ్రాములు నిమ్ముప్పు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనం 1 వారం రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా మనము ఈ లోపాన్ని సవరించుకునే వాళ్ళం అవుతాం.
1: అలాగే మేడం, చీడపీడల ఉధృతి ఎలా ఉండే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో? రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సార్, ఎల్నినో వల్ల ఏమవుతోంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి అన్నది ఒక ఇది. ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉడుకుతనమైన వాతావరణం అనేది మనకి గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వరిలో ముఖ్యంగా సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా వరిలో కాండం తొలచి పురుగు, ఆకుముడత పురుగు కూడా ప్రధాన సమస్యలు. సో సుడిదోమ ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నందున నాట్లు వేసేటప్పుడే కాలిబాటలు తీసుకోవడం, దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు కొంచెం బాగా ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఉధృతిని తగ్గించుకునే వాళ్ళం అవుతాము. అలానే పొలాన్ని అడపాదడప ఎండబెట్టడం, ఇవి చేస్తూ కూడా మనము ఎప్పటికప్పుడు పొలాన్ని మనం పరిశీలించుకొని పురుగు ఉధృతిని గమనించుకుంటూ మనం సస్యరక్షణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం.
1: డాక్టర్ రేవతి గారు, ప్రస్తుతం వరిలో ఎక్కువగా పురుగులు రావడానికి అవకాశం, ఏ పురుగులు వచ్చే అవకాశం ఉంది, వాటి నివారణ రైతులు ఏ విధంగా చేపట్టుకోవాలి?
0: ప్రస్తుతం వరిలో చూసుకున్నట్లయితే పిలకలు పెట్టే దశలో మనకి ప్రధాన సమస్య చూసుకుంటే కాండం తొలచు పురుగు, అలానే దుబ్బు ఆకుముడత పురుగు, ఇవి రెండూ కూడా ప్రధాన సమస్యలు. సో కాండం తొలచు పురుగు విషయానికి వస్తే గనక ఇది మనకి 2 దశల్లోనూ ఆశిస్తుంది. ఒకటి ఏంటి అంటే పిలకల దశలోనూ ఉంటుంది, ఈనిక దశలోనూ ఉంటుంది. పిలకల దశలో ఏంటి అంటే మన ప్రధానమైన మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది, దీనిని మనం డెడ్ హార్ట్ అని అంటాము. ఆకుముడత పురుగు వచ్చేటప్పటికి చూస్తుంటే గనక ఆకులన్నీ కూడా గొట్టం మాదిరి ముడుచుకొని లోపల పత్రహరితాన్నంతా తినేస్తుంది కాబట్టి ఆకులు అనేవి తెల్లగా సున్నం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. పురుగు ఏదైనప్పటికీ ఈ 2 పురుగుల్లో యాజమాన్యం విషయానికి వస్తే గనక కాండం తొలచు పురుగు మనం సమగ్రంగా యాజమాన్యం చేపట్టాలి అంటే ఎవరైతే ఇంకా నాట్లు వేసుకొని వాళ్ళు ఉంటారో వారు నారు కొనలను తుంచి నాటుకోవడం. ఎందుకంటే ఈ కాండం తొలచు పురుగు తల్లి పురుగు అనేది గుడ్ల సముదాయాన్ని ఆకు కొనల చివర్లో పెడుతూ ఉంటుంది. కొనలను తుంచి నాటడం వల్ల ఆ గుడ్ల సముదాయాన్ని మనం నారుమడి దశలోనే తగ్గించుకొని ఉధృతి అనేది ప్రధాన పొలానికి వెళ్లకుండా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అలానే పురుగు ఉనికి మరియు ఉధృతి గమనించుకోవడానికి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ లింగాకర్షక బుట్టలను ఎకరానికి 1 చొప్పున అమర్చుకొని కాండం తొలచు పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ మనకి ఇవన్నీ గమనించుకున్నా పురుగు ఉధృతి గమనించాము పొలంలో అన్న పక్షంలో ఎసిఫేట్ 1.5 గ్రాములు అంటే 300 గ్రాములు ఎకరానికి చొప్పున లేదా కటప్ హైడ్రో

0: 2 గ్రాములు లీటర్ నీటికి, అంటే 400 గ్రాములు ఎకరానికి. లేదు, క్లోరాంట్రోనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనం పిచికారి చేసుకోవచ్చు సార్.
1: అలాగే మేడం, ఈ సీజన్లో వరిలో వచ్చే అవకాశం ఉన్న ప్రధాన తెగుళ్ళు ఏవి, వాటి నివారణకి రైతులు ఏం చేయాలి మేడం?
0: వరిలో చీడపీడల యాజమాన్యం అనేది చాలా కీలకం. పురుగులే కాకుండా తెగుళ్ల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో చెప్పే విషయం ఏంటంటే, సాగు చేసే రకాలన్నింటిలో కూడా ప్రధాన సమస్య గురించి చెప్పుకోవాలి అంటే పాంపొడ తెగులు. ఈ పాంపొడ తెగులకి ఏంటి అంటే, దుబ్బు చేసే దశ నుండి కూడా ఆకుల పైన, మట్ట పైన, ఈవెన్ మనకి కంకి పైన కూడా పాంపొడ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ పైరు కూడా మనకి దూరం నుంచి చూస్తే ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీని లక్షణాలు గమనించినప్పుడు ఏంటి అంటే, నత్రజని ఎరువుల యాజమాన్యం చేపడుతూ ఉండాలి, అలానే పొలాన్ని అడపాదడపా ఎండబెడుతూ ఉండాలి, ఉధృతి అధికంగా ఉంది అన్న పక్షంలో రసాయన మందులను మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. దాని యాజమాన్యం కోసము హెక్సాకొనజోల్ 400 మిల్లీమీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్, ఇది కాంబినేషన్ మందు, ఇది 1.5 మిల్లీలీటర్లు అంటే 300 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున మనము పిచికారి చేసుకోవచ్చు సార్. ఏదైనా పిచికారి మందు చేసేటప్పుడు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మందులను మార్చి పిచికారీ చేయాలి. ఒకే మందును కంటిన్యూస్గా 2-3 సార్లు పిచికారీ చేయడం అనేది మంచి ప్రక్రియ కాదు. సో మందులను మార్చి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: తర్వాత వరిలో ఎలుకలు బెడద కూడా అధికంగా ఉంటుంది కదండి, ఎలుకల నుంచి రక్షించుకోవడానికి పంటని రైతులు ఎటువంటి యాజమాన్యం చేపట్టుకోవాలి మేడం?
0: ప్రస్తుతం ఎలుకల బెడద అనేది చాలా సమస్యగా ఉంది. ఎందుకు అంటే, జనరల్గా మనం నాట్లు వేసేటప్పుడు గట్లు అనేవి చెక్కుతూ ఉంటారు. గట్లు చెక్కేటప్పుడు ఎలుక యొక్క ఆవాసాలు, అదే స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం డిస్టర్బ్ చేస్తాం. సో దాని ద్వారా కొంతవరకు దాని ఉధృతి తగ్గేది. కానీ ప్రస్తుత కాలంలో ఏంటి అంటే, నీటి వసతులు తక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల నాట్లు అనేవి డిలే అవుతున్నాయి, దమ్ములు ఇంకా చేయని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాటి నివాసాలని డిస్టర్బ్ చేయకుండా, గట్లు చెక్కకుండా అలానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరం ఏంటి అంటే, ఎల్నినో ప్రభావం వల్ల ఎలుకల సమస్య కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే, ఎలుకలు అన్ని దశల్లోనూ, అంటే నారుమడ దశ నుంచి నాట్లు వేసిన తర్వాత, ఈవెన్ కోతకొచ్చేంత వరకు కూడా, ఈనిక దశ వచ్చినంత వరకు కూడా సమస్యగానే ఉంటాయి. సో ముఖ్యంగా ఇవేంటి అంటే, మనం యాజమాన్యం చేపట్టాలి అంటే ముందుగా తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే, నేను ఒక్కడనే చేశాను ఎలుకల యాజమాన్యం, నా పొలంలో తగ్గుతుంది అన్న అపోహ ఉండకూడదు. ఎలుకల యాజమాన్యం చేపట్టాలి అంటే సామూహికంగా ఆ గ్రామం మొత్తం కూడా ఒక వైడ్ ఏరియాలో చేపట్టాల్సి ఉంటుంది. మనం ఒక్కలమే చేసి పక్కన వాళ్ళు చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే, మన పొలంలో వలసపోయి పక్క పొలంలో కూడా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలుకల యాజమాన్యం చేపట్టేటప్పుడు సామూహికంగా చేపట్టాలి. అలానే మనం ఒకవేళ నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ము చేసుకునే వరకు కూడా అక్కడక్కడ ఎలుకల బుట్టల్ని 1 ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే, వలస వచ్చే ఎలుకలు, ఈ ఎలుకల బుట్టలు పెట్టడం వల్ల కేవలం మనకి వలస వచ్చే ఎలుకలు మట్టుకు మనము నియంత్రించగలము. అలానే ఎలుక బొరియలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బొరియల్లో బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగ బారించడం ద్వారా కూడా కొంతవరకు ఎలుకల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఈ పొగను వదిలేటప్పుడు కూడా ఈ కన్నం చుట్టూ ఉన్న పగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళన్నీ కూడా మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగను వదలాలి. సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే, ఒకే కన్నంలో ఎలుకలను అన్నిటినీ కూడా మనం నిర్మూలించి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: మేడం, వరిలో ఎలుకల యాజమాన్యం కోసం విషపేరలు కూడా వాడుతుంటారని విన్నాం, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం.
0: సార్, మనకి ఇందాక చెప్పుకున్నట్టు బుట్టలు చెప్పుకున్నాము, బర్రో ఫ్యూమిగేటర్ అని చెప్పుకున్నాము, అలానే పంట కాలంలో విషపు ఎరలు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇదేంటి అంటే, చిరుపొట్ట దశ ఏర్పడక ముందే చేసుకోవాలి ఈ ప్రక్రియ. ఇందులో కూడా విషపు ఎర 2 రకాలు. ఒకటి ఏంటంటే జింక్ ఫాస్ఫైడ్ ఎర, ఇది నల్ల మందు అంటాము వాడుక భాషలో. ఇంకొకటి ఏంటంటే బ్రోమోడైలోన్ విషపు ఎర, ఇది తెల్ల మందు అంటారు రైతు వర్గ. సో జింక్ ఫాస్ఫైడ్ ఎర ఏంటి అంటే, ఎలుకల ఉధృతి బాగా ఎక్కువగా ఉంది, ఇంకా నేను యాజమాన్యం చేపట్టలేను అన్న పక్షంలో కేవలం పంట కాలానికి ఒక్కసారి మాత్రమే ఈ జింక్ ఫాస్ఫేడ్ ఎరను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కొరకు

0: అంటే ముందుగా విషం లేని మందును ఎలుకకి ఆహారంగా ఇచ్చి ఎలుకని మనం మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి రెండు రోజులు ముందుగా విషం లేని ఎరను కలిపి ఆహారాన్ని ఎలుకకి ఇచ్చి దానికి అలవాటు చేసి ఆ తర్వాత మూడో రోజు మనం విషం కలిపిన ఎరను ఎలుకకి ఇవ్వాలి. సో దీనికి ఏంటి అంటే 98 పాల నూకలు 2 పాల నూనె చొప్పున కలిపి పొట్లాలుగా కట్టి ఒక 2 రోజులు ఎలుకల్ని మచ్చిక చేసుకోవాలి. అలానే మూడో రోజు జింక్ ఫాస్ఫేట్ ఎర్రను తయారు చేయడానికి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె ఇంకొక 2 పాల జింక్ ఫాస్ఫేట్ మందు ఈ మూడింటిని కూడా బాగా కలిపి ఒక 10 నుంచి 15 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి బొరియల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే బ్రోమడైలోన్ విషపు ఎర. దీనికి ఏంటి అంటే జింక్ ఫాస్ఫేట్ ఎర్రకి మనం ఎలుకల్ని మచ్చిక చేసుకునే విధంగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మందుని కలిపి ఎలుకలకి ఆహారంగా ఇవ్వచ్చు. దీని తయారీకి 96 పాల నూకలు 2 పాల మంచి నూనె 2 పాల బ్రోమోడైలోన్ విషపు ఎర్రని బాగా కలిపి 10 నుంచి 15 గ్రాముల చొప్పున మనం పొట్లాలుగా కట్టుకొని బొరియల్లో పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఏంటంటే ఎలుకల్ని మచ్చిక చేసు అవసరం ఉండదు. అలానే ఇందులో ఈ విషపు ఎరలు తయారు చేసేటప్పుడు ఏంటి అంటే రెండు కీలకమైన మెలకువలు పాటించాలి. ఒకటి ఏంటి అంటే ఈ ఎర్రను తయారు చేసేటప్పుడు మన చేతికి ఖచ్చితంగా తొడుగులు అనేవి వేసుకోవాలి. అలానే ఇంకొక కీలకమైన ప్రక్రియ ఏంటి అంటే ఫస్ట్ నూకలకు ఎప్పుడూ కూడా మంచి నూనెని పట్టించి ఆ తర్వాత దానికి మందుని పట్టియాలి. చాలామంది రైతు సోదరులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నూకలకి మందు మంచి నూనె ఒకేసారి ముప్పు వేసేసి కలిపి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే విషపు ఎర్ర మందు ఏదైతే ఉందో అది నూకలకి సమానంగా పట్టుకోదు. కాబట్టి ముందుగా మనం నూనెని బాగా పట్టించి దానికి బ్రోమోడైలోన్ మందుని కలిపి అప్పుడు మనం తయారు చేసుకోవాలి. ఈ రెండు ప్రక్రియలు మనం జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
1: డాక్టర్ రేవతి గారు, చివరిగా మనం చర్చను ముగించే ముందు మేడం, ఈ ఎల్నినో పరిస్థితుల్లో రైతులకి మీరు ముఖ్యమైన సూచనలు ఇవ్వదలుచుకుంటే ఎలాంటి సూచనలు చెప్తారు తెలియజేయండి.
0: సార్, ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏంటి అంటే వాతావరణ పరిస్థితులు చాలా వరకు కూడా అంచనాకి తగినట్టుగా ఉండవు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలియదు, మబ్బు పడుతూ ఉంటుంది, ఉక్క పెడుతూ ఉంటుంది, కానీ వర్షాలు పడవు. సో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు మనము గమనించుకుంటూ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం గంటసాల వాళ్ళు కానీ రైతులకి ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు అలానే టెక్స్ట్ మెసేజ్ల రూపాల్లో కూడా మనము కిసాన్ సారథి తరపు రైతులకు మనము సందేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. వీటిని అన్నిటినీ కూడా పాటించుకుంటూ పొలాన్ని మనం టైం టు టైం సందర్శన చేయడం, అలానే కలుపు తెగుళ్ళని టైం టు టైం గమనించుకుంటూ సరైన టైంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ కొంతవరకు నష్టాన్ని అధిగమించవచ్చు. అలానే ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనము బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు అలానే వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలండి డాక్టర్ రేవతి గారు. ఈరోజు రైతు సోదరుల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్నినో ప్రభావ నేపథ్యంలో వరిలో ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతి చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు.

0: కానీ ఆ తర్వాత దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు 2025లో దీన్ని వికసిత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది. తప్పితే ఇంకోటి ఏం లేదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు 100 రోజులు పని కల్పించేవారు నైపుణ్యం లేని కార్మికులకు కానీ కూలీలకు కానీ ఇప్పుడు 125 రోజులు పెంచారు. సవరించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా డబ్బులు సాయం చేస్తున్నది, నిధులు కేటాయిస్తున్నది. అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకే రోజు 1 జూలై 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమలులోకి వస్తున్నది సార్ ఇది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేని సార్ వాళ్ళకు, మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
1: నైపుణ్యం
0: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా దీని అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్,
1: ఇంపార్టెంట్.
0: మాకు నైపుణ్యం అవసరం లేదు దీంట్లో. నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం.
1: చాలా సంతోషం అండి. ఇక పోతేనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా, మరి మహాత్మాగాంధీ ఎన్ఆర్జిఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
0: సార్? దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలామంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీఈ తీసివేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం వస్తే అదేమో రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు, ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్ళీ ఈ వికసిత భారత్ జీరామ్జీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు కానీ లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు కానీ అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి. అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
1: మరి ఈ జీరామ్జీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్జిఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినాము అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
0: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలీవారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది. దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
1: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో మన కర్నూలు అయితేనేమి మన చుట్టుపక్కలన్న ఇడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటుతనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జిఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజులు పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటూ ఉంటారండి. అయితే ఎన్ఆర్జిఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయి అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
0: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈ కేవైసీ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం కానీ కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే

0: కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు. ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
1: ఇకపోతే అండి, ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పటికి కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 120 రోజులు పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
1: ఇక దరఖాస్తు చేసుకున్నాక 8 రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
0: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
1: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
0: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
1: ఇక పోతే అండి, గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో, ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్ఈజీఎస్ పథకం కానీ జీఎరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
0: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువైనది సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమలులో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాలు ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు, కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
1: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. అపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, అపార్డ్ నుంచి ఈ ద్వామా డిఆర్డిఏ పీడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఈ చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డిఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
0: ఇది కాంట్రాక్టులు అనుమతిస్తారు సార్. ఎందుకంటే కాంట్రాక్ట్లు అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళు వెళ్తాయి సార్. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్కి అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెబుతుంది సార్.
1: అప్పుడు కూడా ఇది ఉండిందండి?
0: అవును, అప్పుడు కూడా ఉన్నది,
1: కూడా ఉండింది.
0: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, కాంట్రాక్టర్కి అవకాశం లేదు దీంట్లో.
1: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర

0: కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఇంటం సార్, అంటే 60% కేంద్రపోత్తము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామజీ పథకంలో.
1: ఇకపోతే అండి చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి.
0: ఎస్ సార్, మనం జీరామజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా, కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశం సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామజీ సార్.
1: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రత్యక్క చట్టం అంటే అమలు అవుతూ ఉంది, ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది, ఇప్పుడు 2025 జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు, అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇభవాణి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సినిమా పాఠం ఉన్న అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. డీజీక్యూఏలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ డీజీక్యూఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన గ్రూప్ సి నాన్ మినిస్టీరియల్ ఇండస్ట్రియల్ విభాగంలో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు టెక్నీషియన్ స్కిల్డ్ టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు 7 ఏడాది ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరముల నుంచి 27 సంవత్సరముల వరకు ఉండాలి. వేతనం టెక్నీషియన్ స్కిల్డ్ పోస్టుకు నెలకు 19,900 నుంచి 63,200 రూపాయలు. ఇక సెమీ స్కిల్డ్ పోస్టుకు 18,000 రూపాయల నుంచి 56,900. ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్స్ డీజీక్యూఏ టెక్నికల్ కాంప్లెక్స్ మనోవికాస్ నగర్ పోస్ట్ సికింద్రాబాద్ 500009 చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 27 ఆగస్టు 2026. సుదూర గిరిజన ప్రాంత అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ 2/9/2026. వెబ్సైట్ DGACURO QA.gov.in వెబ్సైటు.

0: ఇక విద్యా సమాచారం గురించి విందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓయులో యూనివర్సిటీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడిఎల్ విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. కోర్సుల వివరాలు, బిఏ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు 3 సంవత్సరాలు, బిఏ హిస్టరీ ఎకనామీ పొలిటికల్ సైన్స్ 3 సంవత్సరాలు, బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ 3 సంవత్సరాలు, బీకామ్ కంప్యూటర్ సైన్స్ 3 సంవత్సరాలు, బిఎల్ఐఎస్సి 1 సంవత్సరం అర్హత. అభ్యర్థులు బీఏ బీకామ్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 10+2 స్థాయి విద్యకు సమానమైన ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా వొకేషనల్ తదితర అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కోసం 10+2 ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి. బిఎల్ఐఎస్సి కోర్సుకు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ 15/9/2026. ఇక వెబ్సైట్ డాక్టర్ brao.uap.ac.in వెబ్సైటు. ఇది ఈనాటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన విషయము. ఇక తెలుసుకుందాం రండి కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన వివరాలు చూద్దాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: సైన్స్ మరియు టెక్నాలజీ అనేది మానవ సమాజంను మార్చే శక్తివంతమైన సాధనం. ఇది మన జీవితాన్ని సులభం చేస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు సమాచారంను వేగంగా అందిస్తుంది. సైన్స్ మరియు టెక్నాలజీలోని ముఖ్య భాగాల గురించి తెలుసుకుందాం. ముందుగా సైన్స్ అనేది శాస్త్రం, ప్రకృతిలో జరిగే విషయాలను పరిశీలించడం మరియు నిజాలను కనుగొనడం. ఇక టెక్నాలజీ అంటే సాంకేతికత. ఆ నిజాలను ఉపయోగించి కొత్త పరికరాలను మరియు పద్ధతులను తయారు చేయడం. ఇక అభివృద్ధి గురించి చూసుకున్నట్లయితే వైద్యం, రవాణా మరియు వ్యవసాయంలో కొత్త మార్పులు తేవడం. మన జీవితంపై ఈ 3 ఎలా ప్రభావితం చేస్తాయంటే, ముఖ్యంగా వైద్య రంగంలో కొత్త మందులు మరియు రోగాలను గుర్తించే యంత్రాలు రావడం. ఇక సమాచార రంగంలో ఇంటర్నెట్ మరియు మొబైల్ ద్వారా ప్రపంచం మొత్తం దగ్గరవుతుంది. ఇక వ్యవసాయం విషయానికి వస్తే పంటలను పెంచడానికి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం అనగా మన సమస్యలను పరిష్కరించడానికి జీవితంను సులభతరం చేయడానికి సహాయపడే వాటిని మన జ్ఞానంను ఉపయోగించడం. ఇందులో యంత్రాలు, పాత్రలు వంటి భౌతిక అంశాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్లను, యాప్లు వంటి డిజిటల్ విషయాలు రెండూ ఉంటాయి. టెక్నాలజీ అనేది సైన్స్, ఇంజనీరింగ్, ఇది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: అసలు 20వ శతాబ్దం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. 20వ శతాబ్దం అనేక శక్తివంతమైన ఆవిష్కరణలను చూసింది. శాస్త్రవేత్తలు అణుశక్తిని కనుగొన్నారు. ఇది అణుశక్తి అణ్వాయుధాలకు దారితీసింది. మొదటి కంప్యూటర్లు చాలా పెద్దగా ఉండేవి, కానీ ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ కంప్యూటర్లను చిన్నగా వేగంగా చేసింది. ఇది డిజిటల్ యుగానికి దారితీసింది. ఆప్టికల్ ఫైబర్

0: వంటి కొత్త కమ్యూనికేషన్ సాంకేతికలు ఇంటర్నెట్ను సృష్టించడంలో సహాయపడి సుదూర ప్రాంతాలకు సమాచారంను త్వరగా పంపడం సాధ్యం చేశాయి. అంతరిక్ష యుగం 1957 సంవత్సరంలో స్నుతిక్ 1 ప్రయోగంతో ప్రారంభమైంది. తర్వాత మానవులు చంద్రునిపైకి ప్రయాణించడం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు రేడియో సిగ్నల్ను ఉపయోగించి అంతరిక్షంలో జీవితం కోసం శోధించడం కూడా ప్రారంభమైంది. ఇది 20వ శతాబ్దం ఘనత. అంతేకాకుండా వైద్యంలో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ, డయాలసిస్ యంత్రాలు, పేస్ మేకర్ల వంటి కొత్త యంత్రాలను కనుగొనబడ్డాయి. కొత్త మందులు పరిశోధన స్థానాలకు కూడా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: అయితే కొంతమంది శాస్త్రవేత్తలు వారు ఆవిష్కరించినటువంటివి గురించి తెలుసుకుందాం. సర్ ఐజాక్ న్యూటన్. న్యూటన్ తన చలన నియమాలు మరియు సార్వత్రిక గురుత్వాకర్షణ చట్టానికి ప్రసిద్ధి చెందాడు. అతను కాంతి శాస్త్రంలో కూడా ముఖ్యమైన సహకారం చేశాడు మరియు కాలిక్యులస్ అభివృద్ధికి ట్రైడ్ లిట్నిజ్లో కలిసి గుర్తింపు పొందారు. ఇక తర్వాత మేరీ క్యూరీ గారు. క్యూరీ ఒక భౌతిక శాస్త్రవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త కూడా. రేడియో ధార్మికతను ప్రయోగాత్మక పరిశోధన చేశారు. ఇది ఆమె నాణ్య పదం. ఆమె నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి మహిళ మరియు 2 వేరువేరు శాస్త్రీయ రంగాలలో భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ గారు. ఇక థామస్ ఎడిసన్ గారి గురించి అయితే, ఎడిసన్ ఆచరణాత్మక విద్యుత్ బల్బును అభివృద్ధి చేయడానికి ప్రసిద్ధి చెందాడు. అతను ఫోనోగ్రాఫ్ మరియు మోషన్ పిక్చర్స్ కెమెరాను కూడా కనుగొన్నాడు. అతని పని ఆధునిక పారిశ్రామిక జీవితంపై గణనీయమైన ప్రభావం చూపింది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇక జేమ్స్ క్లార్క్ మ్యాక్వెల్స్ గురించి తెలుసుకుందాం. మ్యాక్వెల్స్ తన శాస్త్రీయ విద్యుదయస్కాంత వికిరణ సిద్ధాంతానికి చాలా ప్రసిద్ధి చెందాడు. ఇది విద్యుత్, అయస్కాంతం మరియు కాంతిని ఒకే దిగ్విజయంతో విభిన్న అభివ్యక్తులుగా కలిపింది. అతని విద్యుదయస్కాంత సమీకరణాలను భౌతిక శాస్త్రంలో 2వ గొప్ప ఏకీకరణ అని పిలుస్తారు. ఇక గెలీలియో ఖగోళ శాస్త్రంలో తన పనికి ప్రసిద్ధి చెందాడు. అందులో బృహస్పతి యొక్క 4వ అతిపెద్ద చంద్రుడు కనుకోవడం కూడా ఉంది. అతను భౌతిక శాస్త్ర రంగాలకు కూడా ముఖ్యమైన సహకారం చేశాడు. పడే వస్తువుల చట్టం మరియు పరాబోలా చట్టంను అభివృద్ధి చేశాడు. ఇది చార్లెస్ డార్విన్. డార్విన్ వికాస సిద్ధాంతంపై తన పనికి ప్రసిద్ధి చెందాడు. దీనికి అతను తన పుస్తకం ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్లో ప్రదర్శించాడు. అతని పని జీవశాస్త్ర అధ్యయనం మరియు సహజ ఎంపిక ద్వారా వికాస సిద్ధాంతానికి పునాది వేసింది. ఇక జేజే థామ్సన్. జేజే థామ్సన్ పూర్తి పేరు సర్ జోసెఫ్ జాన్ థామ్సన్. ఒక బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు నోబెల్ లారియోట్ అనుభౌతిక శాస్త్ర రంగంలో తన గణనీయమైన సహకారాలను ప్రసిద్ధి చెందాడు. అతను డిసెంబర్ 18, 1856 ఇంగ్లండ్లోని మాంచెస్టర్ ఉపనగరమైన చీతం హిట్లాలో జన్మించాడు మరియు 30 ఆగస్టు 1940 మరణించాడు. థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొనడానికి రుణ విద్యుత్ కణంను కనుగొన్నాడు. ఇతనికి 1906 నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇవి ఈనాటి తెలుసుకుందాం రండి కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కొంతమంది శాస్త్రాలు ఆవిష్కరించినటువంటి పరికరాలను కూడా మనం తెలుసుకున్నాము.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికి దుక్షణాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమీక్ష గురించి విందాం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల రెండవ రోజు సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల సమస్యలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ 25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా స్థాయీకరించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ వచ్చే సంవత్సరం March 31 వరకు జరుగుతుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్పారు. ఆ తర్వాత మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అటు శాసనమండలి సమావేశాలు రెండో రోజు మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డీఎస్సీపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. డీఎస్సీపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందుకు రావాలని అన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డీఎస్సీపై శాసనసభలో మాట్లాడి మండలిలో చర్చించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు శాసనసభ మాదిరిగానే మండలిలోనూ చర్చించాలని అన్నారు. మెగా డీఎస్సీపై చర్చకు సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఎస్సీలో చర్చించి ఏ అంశాలు చర్చకు పెట్టాలో నిర్ణయించాలని, ప్రశ్నోత్తరాల అనంతరం బీఎస్సీకి పిలిపిస్తామని చైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో మండలిని చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. కాగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ నెల 19 డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఈరోజు శాసనమండలి బీఎస్సీ సమావేశం జరిగింది. ఎల్నినో, డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వరుసగా చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. డీఎస్సీపై ముందుగా చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చర్చలు జరపాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎయిటిటి పాఠశాలలు మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ 2023-24 విద్యా సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 3% తగ్గాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 1.69% ప్రవేశాలు తగ్గగా 2026-27 విద్యా సంవత్సరంలో 0.94% మేర ప్రవేశాలు పెరిగాయి.

0: ఉంటాయని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
1: అధ్యక్ష ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసిన తర్వాత 2025-26 లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27 లో 0.94%

0: స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు నమోదయ్యాయని, స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటారు వాహనాల రూల్ 128 నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలకు కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: అధ్యక్ష, రాష్ట్రంలో స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.
0: రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం చెప్తూ, రాష్ట్రంలోని దేవాలయాల్లో ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని, ప్రాంతం కంటే వేద ఆగమ పరిజ్ఞానానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రధాన దేవాలయాల్లో ఖాళీలు ఏర్పడిన నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వేద ఆగమ పండితులను పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిస్తూ, రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే ఓడరేవులలో కొంతమేర పోర్టుల అభివృద్ది పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపాదిత 7 ఫిషింగ్ హార్బర్లో ప్రస్తుతం జువలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయని, ప్రతి చెడిపోయిన మొక్కకు 1,000 రూపాయల సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందని వివరించారు. కొత్త ప్లాంటేషన్కు వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
1: ప్రతి చెడిపోయిన మొక్కకి 1,000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్ లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, కొత్త ప్లాంటేషన్ కి వీబీ రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం.
0: ఇలా ఉండగా శాసనసభ విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో 55 పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ డేటా సెంటర్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, బీసీలను చట్టసభలకు పంపింది కూడా టీడీపీ అని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అక్టోబర్లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ చర్చల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు

0: రెండో బడ్జెట్లో 47 వేల కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్లో 51 వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రిజర్వేషన్లు కల్పించడం, మరి అదే విధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచింది మనమే, బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈ రోజు రిజర్వేషన్ ఇస్తుందని కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 34% తో మనం గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, ఒక బీసీ మంత్రిగా ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, బీసీలు ఎంతో నష్టపోయారని అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్తో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమదేనని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకుని వారికి అండగా ఉండే ప్రభుత్వం తమదని మరోసారి రుజువు చేసుకున్నామని అన్నారు. ఇది వెనుకబడిన కులాల వారికి రాజకీయంగా అవకాశ ద్వారమని, వారి జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని, తమ రాజకీయ సిద్ధాంతమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎందరో బీసీలు నాయకులుగా ఎదిగారని తెలిపారు. 1984లో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీ రామారావుదేనని, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్తులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సీట్లు కేటాయించారని వివరించారు. బీసీల సంక్షేమం కోసం ఎన్డీఏ పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఒక నమ్మకం వల్ల వచ్చాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం, అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం ఉందా, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 3, 13 జిల్లాలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభను ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం కల్పన, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. ఇక వార్తల వివరాలు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈరోజు ఆయన అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేందర్ యాదవ్ మానవతకు ప్రాధాన్యమిచ్చే విధానంలో సుస్థిరమైన భూమండల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించి వారి వార్షిక ఆదాయాన్ని 100,000 రూపాయలకు పైగా పెంచే లక్ష్యంతో లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ,
2: हमारे पास सब कुछ है, फल है, फूल है, सब्जियां हैं, अनाज है, उसको हम देश और दुनिया में बेहतर ढंग से पहुंचा के कैसे किसानों की आय बढ़ाएं, हमारे उत्पादों का ग्लोबल ब्रांड बने, इसलिए हमने आज इस संकल्प सम्मेलन का आयोजन किया. लक्ष्य को पूरा करने के लिए रोड मैप बनाया और वो रोड मैप आज हमने सामने रखा और उस रोड मैप

0: को पूरा करने का संकल्प कृषि और ग्रामीण विकास ने आज सामूहिक रूप से बनाया।
1: ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్, సిఎన్జి ఆధారిత వాణిజ్య వాహనాలకు సంబంధించిన వయోపరిమితిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జాతీయ అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, డిజిటల్ విధానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు ప్రతిపాదించిన ముసాయిదా సవరణల్లో ఈ అంశాన్ని చేర్చింది. జాతీయ అనుమతి కలిగిన వాహన యజమానులు ప్రతి ఏడాది అనుమతిని పునరుద్దరించాల్సిన అవసరం లేకుండా గరిష్టంగా 5 ఏళ్ల కాలానికి ఒకేసారి అనుమతి పొందే అవకాశం కల్పించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ప్రస్తుత వార్షిక రుసుము 16,500 రూపాయలుగా ఉండగా 5 ఏళ్ల కాలానికి 82,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థులు చేసిన నిరసనల సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో విశ్రాంత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాలియా బాగ్చి, వి మోహనాలతో కూడిన ధర్మాసనం కమిటీలో చేర్చాల్సిన ఇతర సభ్యుల పేర్లపై వివిధ పక్షాల నుంచి సూచనలు అందిన అనంతరం కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను రేపు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ వాస్తవాలను నిర్ధారించే బాధ్యతను చేపడుతుందని, విచారణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కమిటీకి కల్పిస్తామని ధర్మాసనం పేర్కొంది. జూలై 20 ఢిల్లీలో జరిగిన పార్లమెంటు మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లతో పాటు పోలీసు సిబ్బందిపై హింసకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈ సాయంత్రం యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సుమారు గంటపాటు మాట్లాడిన ఆయన యువత ఆలోచనలను తెలుసుకున్నారు. ఏం కావాలనే దానిపై యువతకు స్పష్టత ఉందని, అనేక విషయాలపై వారి అభిప్రాయాలు స్వీకరించానని నితిన్ నబీన్ వివరిస్తూ,
2: युवा आज भारत के भविष्य के निर्माण के लिए अपने आप को आगे लेके चल रहा है और यही युवा भारत का निर्माण करेगा. जो लोग आज देश का युवा भारत के लिए पदक जीत के ला रहा है, हमें वो भारत के युवाओं की पहचान बनानी है. हमें अपने युवाओं को रिसर्च के लिए, इंजीनियरिंग के लिए, डॉक्टर्स के लिए नए नए आयाम के साथ जोड़ना है मित्रों. इसलिए हम युवाओं के बीच में चर्चा और संवाद के साथ जाएंगे.
1: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమయ నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీన్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారాఒలింపిక్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. గాలియా స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ డిజిల్వా 31, సోనా దినూష 25 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో మానవ్ సురాత్ 2, సిరాజ్ ప్రసిద్ధ్ 1 వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 6 వికెట్లు తీయాల్సి ఉండగా శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఈరోజు ఉదయం 2వ ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల

30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపించవచ్చు. వాతావరణం. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో వాయువ్య ఈశాన్య భారతదేశంలో రుతుపవన పరిస్థితులు చురుగ్గా కొనసాగే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో నేడు సగానికి పైగా స్వచ్ఛమైన ఇంధన వనరుల నుంచే వస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. విద్యార్థి నిరసనలో పోలీసులు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం కోసం హరిహరన్ గోపిక పూర్ణిమ పాడిన పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట. అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ కౌశల్య పాడిన పాట. సంగీతం చక్రి, రచన చంద్రబోస్.

0: work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తర్వాత పాట. ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట. సంగీతం ఏఎం రత్నం, శివగణేష్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 కార్యక్రమాలు. 9:30 గీతామాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. అనంతరం 10:00 హరికథ తులసి జలంధర్ హరికథ వింటారు.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా

0: కనుక్కోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: రేపు ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు అతివల గేమ్స్లో లైవ్ ఫన్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో ఆంగ్లంలోను 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమంలో విందాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం జైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబురావు, బంకారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రజని, బ్రహ్మయ్య, రవి, కస్తూర్రావు, రాజశేఖర్, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ, స్వరూపరాణి, లక్ష్మణరావు, ప్రకాష్, భాస్కర్రావు, పువ్వల ఈశ్వర్రావు, వీరు కోరుచున్నారు. ఆత్మగౌరవం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలంటూ ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

తర్వాత జగిత్యాల జిల్లా మెట్పల నుంచి అనుమల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, అనుమల హంసిని, హరిణి, నయన, మణిదీప్, మహేష్, రజనీ, సుధీర్, రజిత గారు కూర్చున్నారు. శివుడు శివుడు శివుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గానం చేసినటువంటి ఆకాశంలో అనే పాటను మాకోసం ప్రత్యక్షంగా వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM గీతామాలిక కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా తెలియజేసిన పాటలు వినే కార్యక్రమం ప్రసారం వింటున్నారు. కార్యక్రమం తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకట్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు గారు కూర్చున్నారు. డాక్టర్ బాబు చిత్ర నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దాం మరి.

తర్వాత బూదిగడ్డ ఆర్యనగర్ సమాజ శ్రోతలు సికింద్రాబాద్ నుంచి కె సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మల నరేంద్ర శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమల శ్రీనివాస్ రాజ్కుమార్ లలిత శ్రీజ అభిలాష్ గారు కోరుచున్నారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని ఈ చిత్రం నుంచి వీరికి పాటను వినిపిద్దాం.

తర్వాత తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ, ఎం సుధారామయ్య గారు కోరుచున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దాం మరి.

కార్యక్రమం తర్వాత భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బర్హద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజన కారు కూర్చున్నారు. స్నేహమేర జీవితం చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమని, వీరు కోరిన సినిమా నుంచి వీరు కోరినటువంటి పాటను వినిపిద్దాం.

వినయ్ పాట శారదా చిత్రం నుంచి పి సుశీల పాడింది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తులసి జలంధర హరికథ వింటారు. కథకులు శ్రీ యమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్. వయలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. వినండి తులసి జలంధర హరికథాగానం.

మహాభక్తులారా, ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలులు. ఈనాటి సత్కథ తులసీ జలంధర. ఈ భూమండలంలో అనేక వృక్ష సంపద ఉంది. అయితే తులసీదళం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకు తులసి చెట్టుకు, తులసి తీర్థానికి, తులసి మాలకు ఆ ప్రత్యేకత అంటే, ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులసీ చరిత్రలో. ఒక్కసారి గట్టిగా గోవిందనామ స్మరణం చేసుకొని కథా ప్రారంభం చేసుకుందాం.

పెద్దలారా, పూర్వకాలంలో దంభుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను దేవేంద్రుణ్ణి గెలిచే కుమారుణ్ణి పొందాలని పరమేశ్వరుని గూర్చి కఠోరంగా తపస్సు చేయగా, అది తెలిసి ఇంద్రుడు అమాంతంగా స్వర్గలోకంలో బయలుదేరాడు. ఓరీ దంభా, నువ్వు 4 కాలాల పాటు బతికి బట్టగడితే కదరా, నీకు పిల్లలు పుట్టేది, పుట్టి పెరిగివాడు నా స్వర్గాన్ని ఎదిరించేది అనుకుంటూ ఆవేశపూరితంగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని వేగంగా వస్తూ ఆ తొందరపాటులో దంభుడు అనుకొని ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి సుధాముడు అనేటువంటి ఒక శివభక్తుణ్ణి చంపేశాడు. ఈ విషయం తెలిసిన పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆవేశంతో శివయ్య 3వ కన్ను తెరవగా పాల నేత్రాగ్ని బయలుదేరి ప్రజ్వరిల్లి ఇంద్రుణ్ణి తరుముకొస్తోంది. ఆ జ్వాల, ఆ వాడి వేడి కీలల జ్వాలలు భరించలేని ఇంద్రుడు ముక్కోటి దేవతలను ప్రార్థించగా, అప్పుడు దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి కాపాడే నెపం మీద, స్వామి మహాదేవ తండ్రి అంటూ దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు పరమశివుణ్ణి.

మన చేత్తో మనం నాటిపించిన విషపు మొక్కను మనమే త్రుంచివేయకూడదు కదా. ఇంద్రుడు మీ దయ వల్లనే ఆ పదవిలో నిలబడ్డాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఇంద్రుణ్ణి మీరే భస్మం చేస్తే స్వర్గం ఏమైపోతుంది? అరాచకం పాలు కాదా, ఇబ్బందులు పడిపోరా అని దేవతల ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క పరమశివుడు దేవేంద్రుణ్ణి రక్షిద్దాము అని అనుకొని వెంటనే ఆ నేత్రాగ్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ అకారణంగా నా భక్తును చంపాడన్న కోపం

ఓ ఇంద్ర, ఈ దంభుడి తపస్సు ఫలిస్తే అతనికి ఒక కొడుకు పుడితే నీ స్వర్గపట్టణాన్ని అపహరిస్తాడనే పాపిష్టి బుద్ధితో ఈ పని చేశావు. నీ చేతిలో చనిపోయిన ఈ సుధాముడనే భక్తుడే రాక్షస బాలుడుగా మారి ఆ దంభుని ఇంటిలోనే పెరిగి పెద్దవాడై ఒకనాటికి నీ స్వర్గపట్టణాన్ని అపహరిస్తాడుగాక అని శపించి పరమశివుడు వెళ్ళిపోయాడు. చేజేతులారా చేసుకున్నటువంటి పాపానికి మనస్సులో బాధపడుతూ ఇంద్రుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో శివయ్య

ఈ విధంగా శపించి పరమశివుడు నందివాహనారుడై కైలాసానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఎంతో బాధపడి దారిని పోయే గొడవ మెడకు చుట్టుకోవడం అంటే ఇదేనేమో పొరపాటు చేశానని బాధపడుతూ స్వర్గానికి చేరుకున్నాడు. ఇదంతా చూశాడు దంభుడు. నేను అనుకుని పక్కవాణ్ణి చంపాడు, నన్ను చంపుంటే నా గతేం గన్రా నాయనో అనుకుంటూ బాధపడుతూ, పిల్లలు లేకపోతే పేడాబోయ, ప్రాణాలుంటే 10,000 అనుకొని తపస్సు మానుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దంభుడు. దారిలో దక్షిణ సముద్రం తీరానికి వచ్చేటప్పటికీ చెంపకు చేరాడు. కళ్ళతో, పాల బొగ్గలతో, ఉంగరాల జుట్టుతో ఒక పిల్లవాడు నీళ్ల మీద ఆడుకుంటూ కనిపించాడు. ఆహా, ఆ బిడ్డను చూచి దంభుడు పరమానంద పడిపోయాడు. బిడ్డలు లేని నాకు శివుడిచ్చిన ప్రసాదమని భావించి తీసుకొచ్చి భార్య చేతికిచ్చాడు. ఆనందంలో మునిగిపోయింది ఆ తల్లి. 11వ రోజు నామకరణం చేసి గురువుగారు శుక్రాచార్యుల వారి వద్ద జలంధరుడు అని వారి ద్వారా పేరు పెట్టించారు. దినదిన ప్రవర్ధమానుడై 16 సంవత్సరాల వయసు వచ్చింది బిడ్డకు. ఆ జన్మ స్వరద్వేషి గనుక దేవతలపై ద్వేషం పెరుగుతోంది. తాను కూడా చావులేని వరం పొందాలని పరమేశ్వరుని

రుచి తపస్సు చేయాలని నారచీరలు ధరించి స్థిరబుద్ధి అయి అసందిగ్ధుడై ఊర్ధ్వబాహుడై నిరాహారుడై నిశ్చలుడై మహాదేవుణ్ణి గురించి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు.

ఆనందంగా ప్రార్థించగా కైలాసం కదిలింది. పరమేశ్వరుని మనస్సు కూడా కరిగింది. భక్త మానస వశంకరుడు, ఆర్తజన శుభంకరుడు, సకల లోక అభయంకరుడు, దుర్జన భయంకరుడు, శంకరుడు బృంగేరిటి నందీశ్వర చండీశ్వర అంధకాసురాది ప్రమథ గణాలతో జలంధరుని ఎదుట పార్వతీదేవితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఆది దంపతుల దర్శనంతో అమందానంద కందలిత హృదయారవిందుడై జగదీశ్వరుని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి, స్వామి అజ్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవిత, మిమ్మల్ని చూశాను, అమ్మను కూడా చూశాను, నా జన్మ తరించిపోయింది. పరమశివుడు, నాయనా జలంధర, నీ తపస్సుకు నేను కూడా మెచ్చాను రా, ఏ వరమో కోరుకో అనగా జలంధరుడు నాకు మృత్యువు లేని వరము ఇవ్వు స్వామి అన్నాడు. స్వామి ఒక శంఖం ప్రత్యక్షం చేసి జలంధరుడి చేతికిచ్చాడు. ఇది నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాలు ఏకమైనా నిన్నేం చెయ్యలేవు, జాగ్రత్తరా అని అదృశ్యమైపోయారు స్వామి అమ్మవార్లు. ఆ శంఖాన్ని తన శిరస్సున ధరించి నేరుగా రాక్షస సేనానాయకులందరినీ కలిసి తండ్రి పగ తీర్చాలని, స్వర్గలోకం మీద దండయాత్ర చేయాలని సిద్ధమవుతూ ఉండగా తండ్రి దంభుడు అక్కడికి వచ్చాడు. కుమారా జలంధర.

నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను. గురువు శుక్రాచార్యుల వారి వద్ద విద్య కూడా నేర్పించాను. పరమేశ్వరుని మెప్పించి చావులేని వరం కూడా పొందావురా, నాకు ఆనందంగా ఉంది. చేతికందొచ్చా, ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అంటారు. అయినా నేనా వృద్ధుడైపోతూ ఉన్నాను. నీ పెళ్లి చూడాలని ఆ ఆశ మనస్సులో మిగిలిపోయింది నాయనా. కాలనేమి కూతురు, చక్కదనాల చుక్క, అపరూప సౌందర్య రాశి, శృంగార మృదు కలసి ఆ పిల్ల పేరు తోసినాయనా. నీకు అమ్మాయికి ఇడు జోడు బాగుంటుందయ్యా, నా మాట వినరా అనేటప్పటికీ కొడుకు జలంధరుడు, నాన్నా పగ తీర్చుకుంటానంటే ఎందుకు నా నాన్న నడ్డు పెడుతూ ఉన్నావు.

తండ్రి, వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. దేవతలు స్వర్గంలో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ మనం పాతాళంలో కష్టాలు పడ్డామా? కల్పక్షయం, కామధేనువు, అమృతభాండం, నందనవనం, ఇవన్నీ దేవతలకు మనకు ఏమీ లేకపోవడమా? మునీశ్వరుల యజ్ఞాలలో ఆవిర్భావాలు నాకు ఇవ్వాలి, కుబేరుడు నాకు నవనిధులు సమర్పించాలి, దిక్పాలురు నాకు ఊడిగించేయాలి. ఎంతెందుకు నాన్న, దేవతా స్త్రీలు తెల్ల చీరలు ధరించేంత వరకు నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి లేదు. దేవదానవులకు తండ్రి ఒకరే అయినప్పుడు నాకు ఈ కష్టాలేమిటి? రాక్షసులకి తారతమ్యాలు ఎందుకు తండ్రి అంటూ చాలా ఆవేశంగా ఊగిపోతూ, నాన్న కథనోర్చి వేదికగా మిల్లు పల్దిరి వైరి కపాలము.

అసురు అట్టహాసములు ఆశిషములు అమరంగన విలాపములు తూర్యతను జలుగు పిట్టలు సువాసినులుగాగా తండవిలు చూపిసే అచత దిశాని మేళము బేతాలుడే పెళ్లి పెద్దగాగా నన్న బేతాలు.

ఏమిటినా నా కంగారు పడతావు? యుద్ధరంగమే వివాహ వేదికగా, ఆకాశమే పందిరిగా, శత్రువుల కపాలాలు తోరణాలుగా, శత్రువుల ఆహాకారాలు మంత్రాలుగా, నా రాక్షస వీరులు వికటాట్టహాసములే ఆశిస్సులుగా, దేవతా స్త్రీలు రోదనలు మంగళధ్వనులుగా, వాయిద్యాలుగా, గుడ్లగోపుల యొక్క ముత్తయిదువులు, అలాగే పిశాచ తాండవములే సానిమేళంగా, భేతాళుడే పెళ్లి పెద్దగా, విదలితాహిత కరికుంభ విసర ముక్త మౌక్తి కానీకమే తలంబ్రాలుగా విజయలక్ష్మిని వివాహం చేసుకుంటాను నాన్న. మీరెందుకు కంగారు పడతారు? మీ కొడుకేమిటో, మీ కొడుకు శక్తి ఏమిటో మీరు గ్రహించడం లేదా అని అంటూ ఉండగా చోటుకొచ్చాడు గురువు శుక్రాచార్యుల వారు. కొంత గట్టిగా చెప్పిన ఆయన, ఇప్పుడు మనకు బలగం తక్కువ, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సైన్యం, కాలనేమి సైన్యం మనలో చేరుతుంది, మనకు బలం పెరుగుతుంది అనగానే పెళ్లి ఒప్పుకున్నాడు. ఇరువురికి కబురు పెట్టేటప్పటికీ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కళ్యాణ వేదికలేకి రాగానే అంగరంగ వైభవంగా జరుగుతోంది వివాహ వేడుకలు. అసలే వీడు దుర్మార్గుడే, పైగా పరమేశ్వర వరప్రసాది కూడా. వీడికింతటి గుణవతి, రూపవతి, శీలవతి అయినటువంటి తులసి వీడికి భార్య అయితే ఇట్లాంటి వాణ్ణి పట్టుకోవడం ప్రమాదం కదా అని ఆలోచిస్తూ ఉన్నారు దేవతలు. వివాహతంతు కార్యక్రమాలు ముగిస్తూ ఉండగా జలంధరుని మెడలో పూలమాల వేయబోయింది తులసి. దేవేంద్రుడు మోహినినే మాయను ప్రయోగించాడు. జలంధరుడికి పూలమాల పూలమాలలా కాకుండా తులసి వేస్తున్నటువంటి మాల కాలసర్పంలాగా కనిపించింది. తల పక్కగా తిప్పేటప్పటికీ పూలమాల కిరీటం రెండూ చిక్కుకొని మాలా కిరీటం రెండూ నేల మీద పడిపోయింది. అది చూచిన జలంధరుడు మహాకోపంతో ఊగిపోతూ, ఏయ్ ఎవరక్కడా, ఈవిడ నాకు భారీగా పనికిరాదు, మహాదురహంకారి, తీసుకెళ్ళండి దూరంగా అన్నాడు జలంధరుడు. వెంటనే కొత్త పెళ్లి కూతురు కదా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తనకు తప్పదే, నోరు విప్పక తప్పలేదు. పరిస్థితి ఆ పాపం ఆ అమ్మాయిది. ఏమండి,

ఒకరు బట్టి నాడదాన్ని అంతకన్నా కాదు స్వామి, నా మాట వినండి. పొరపాటుగా చేయి జారి కింద పడిపోయింది. నిజానికి జలంధరుడు తలదిప్పడం వల్ల పడిపోయింది. ఆ తల్లి సరిగ్గానే వేసింది. ఇది దేవేంద్రుడి యొక్క మాయా ప్రభావం. జలంధరుడు కానీ ఒప్పుకోలేదు. పెళ్లి మండపంలో ఎంతమంది చెప్పినా వినకపోతే చివరికి గురువు శుక్రాచార్యుల వారి మాటతో వివాహానంతరం ఇంటికి తీసుకెళ్లిపోయాడు భార్యని. ఇక ఆ కొత్త కాపురం అంటే ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మైమరిచేటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ జీవనంలో ఉంటుందని ఆశపడిందా తల్లి. ఎలా ఉందో ఇక్కడ కవిగారు చెబుతారు, తులసి కొత్త కాపురం.

పొరపాటున కూడా తులసిని వంట చేయనీయుడు. చేసినా తాను ముట్టబోడు, పిలిస్తే పలుకడు. తులసి ఏ పని చేసినా తనకు నచ్చడం లేదు. ఇష్టం లేనప్పుడు కాపురాలు ఇట్లాగే ఉంటాయి. ఆనాడు పెళ్లి మండపంలో దండ నేలపాలైన క్షణం నుంచి ఆమె యందు అకారణ వైరం పూని కోపగిస్తూ ఉన్నాడు, ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతోంది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. మన భారత స్త్రీలకు పవిత్రమైన మాసం అది. భర్త ఎటువంటి వాడైనా చూసినా చూడకపోయినా భర్తకు ఆయురారోగ్యాలు కలిగించాలని మన ఆడపడుచులు మంగళ గౌరీదేవి వ్రతాలు చేస్తారు. అలాంటి మాసం అది. ఆ శ్రావణ శుక్రవారం నాడు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి జగన్మాత, లోకమాత, కాత్యాయని, కాళరాత్రి, కరుణారస వాహిని, మహిషాసుర మర్దినిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు తులసి అమ్మ.

తులసిమ్మ ఆమ భక్తికి జగన్మాత ప్రత్యక్షమై, మాయ్ తులసీ నీ భక్తికి మెచ్చాను, నీకు వరం ఇవ్వదలుచుకున్నానమ్మా, నీ పాతివ్రత్యం అడ్డుండగా ఈ మూడు లోకాలు ఏకమైన నీ భర్త మీద ఎవ్వరూ కించిత్తు హాని చేయడానికి కూడా లేదు తల్లి.

నీ శీలం జాగ్రత్త అమ్మా అని వరమిచ్చి అమ్మవారు అదృశ్యమైపోయారు. ఆ మాట భర్తకు చెప్పాలని, భర్తతో చెప్పి ఆ విధానంతో ఆశీస్సులు పొందాలని ఆ తల్లి గబగబా గబగబా భర్త పాదాల చెంత పూజా సామాగ్రి ఉంచి నమస్కరిస్తూ

నాథ, మీరు జగదేక వీరులు. మీ బోటి వారికి అర్ధాంగనయ్యే భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చెయ్యాలని, ఆ సేవలో నా జీవితాన్ని పండించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది తులసి. ఆ మాటలు విన్న జలంధరుడు, ఓహో, ఈ దారిలోకి వచ్చావా? నీ నక్క వినయాలు నా దగ్గర పనికిరావు. నువ్వు రంభ కంటే అందగత్తెవు కావచ్చు, నాకనవసరం. నువ్వు చాలా మదాంధవు, లేకపోతే కళ్యాణ మండపంలో మెడలో వేయవలసిన పూలమాల నేలపాలు చేస్తావే. ఆఖరిసారిగా చెబుతున్నాను, రోజు నాకు అటు ఇటు అడ్డం పడి అటు ఇటు మాట్లాడద్దు తులసి. సకల దోషాకరణ చవి దిచిందురు.

కథలనోత్సాహ వక్త్రయుత మృత్యువు ఆదరింతు నిన్నదరూపను వేయిమాటలికేల తక్షణం వీవు ఎటకేని తరణమనయు బ్రతికియుండగ నా కంట పడగరాదు.

భయపడేటప్పటికీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదన్నాడు. పైగా వెళ్ళిపో, గడగడ వణిగిపోయింది పాపం, పెనుగాలికి లతలాగా ఊగిపోయింది. అమాంతంగా సృహదప్పి భర్త పాదాల మీద పడిపోయిందా తల్లి. పడిపోయి కాసేపటికి తేరుకొని తవుణకిల్తయుకురగాని తను వదేల విభుడు మెచ్చని తను విభవమేళ దూరమున నన్ను ఎచ్చటికో తోలనేలా.

ప్రపంచంలో తనకెవరూ దిక్కు లేదన్నట్టుగా బిగ్గరగా ఏడుస్తూ అలాగే మళ్ళా సృహదప్పి పడిపోతే వెంటనే ఇదే మంచి అదననుకున్నాడు జలంధరుడు. ఆవిడ్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఊరు బలినగరంలో పాతాళంలో విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ సమయం

ఈ విధంగా గానం చేస్తూ ఇంద్రుణ్ణి చేరి, వింటివా దేవేంద్ర, జలంధరుడు భార్య మీద ఇష్టం లేకుండా వాళ్ళ సొంత ఊరిలో వదిలిపెట్టేసున్నాడు. ఇప్పుడు అమ్మాయి సెంటర్లో ఒంటరిగా ఉంది. ఆలోచన తప్పితే అది నీకే మంచిది. ఆవిడ పాతివ్రత్యం అడ్డున్నంతకాలం జలంధరుని ఏమి చేయలేరని కూడా అమ్మవారు వరమిచ్చున్నారు. అనగానే మంచి అదునని అవకాశమని గబగబా గబగబా నేరుగా దేవేంద్రుడు తులసి ఉన్నటువంటి చోటుకొచ్చాడు. తులసి భర్త చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటే, ఎంత పిచ్చిదానివి తులసి నువ్వు,

తులసి, ఎంత అమాయకురాలివి! నిన్ను కాదని పరిత్యజించిన మూర్ఖుడు, అవివేకి, దుండగుడు అతన్ని పూజిస్తున్నావా అని ఇంద్రుడు ఆమె పట్ల తన గొప్పలు చెబుతూ నాకు అర్ధాంగివై చింతామణి భద్రపీఠాన్ని అధిష్ఠించు, అప్సరసల నృత్యగానాలు తిలకించు, స్వర్గభోగాలు అనుభవించు రా అని మీద మీదకొస్తున్న ఇంద్రుణ్ణి భార్య నుండి తప్పించుకొని పరుగులు పెడుతోంది ఆ తల్లి. ఎంత వారించినా ఇంద్రుడు విడిచిపెట్టకుండా మీదకొస్తూ ఉంటే ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాపి అనిత్యో భవతి ప్రాణో రక్షతం మానమాచంద్రతారకం. ప్రాణం కంటే శీలం ఎన్నో రెట్లు విలువైంది గనుక ప్రాణం పోయినా పర్వాలేదని అలసిపోతూ అమ్మను ప్రార్థించేటప్పటికి ఒక్కసారి అమ్మ తులసి శరీరంలో ప్రవేశించింది. ఇంద్రుడు పట్టుకోబోగా ఆయన కళ్లకు లోకభీకర విస్తృత వదన గహ్వర కరాళ ధనుష్ట్రాయుత ఆదిశక్తిలాగా కనపడింది తులసి. పాదాల మీద పడిపోయాడు. అమ్మా నన్ను మన్నించు, పార్వతనుకొని భయపడ్డాడు. తులసి శరీరంలో అమ్మ కనపడేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా వెంటనే ఇక్కడ తులసి కాళ్ళ మీద పడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఉండగా నారదుల వారు నెమ్మది నెమ్మదిగా వెళ్ళి జలంధరుడికి చెప్పాడు. మీ భార్య ఒంటరిగా ఉందని ఇంద్రుడికి ఎవరో చెప్పారంటే నేను చెప్పాను చెప్పలే పాపం, నువ్వు కాపాడుకుంటావో మానుకుంటావో నీదేనాయినా అనేటప్పటికీ ఇంద్రుడే నా ఇంటికి వచ్చాడని భక్కున మండిపడి కాళ్ల మీద పడి లేస్తున్న ఇంద్రుని జుట్టుబట్టి లేపుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎరా ఇంద్రా, మాయావిడి జోలుకొస్తావురా, మూర్ఖుడా, అధమాధముడా.

చంద్రా, ఎంత పొగరు నీకు! నేను లేని సమయం చూసి నా భార్య జోలికొస్తావా? నేలాంటి అసమర్థుడు కాదు ఈ జలంధరుడు, రా అంటూ ఇంద్రుణ్ణి ఈడ్చుకొని దేవలోకానికి తీసుకెళ్ళి శశీదేవి ముందర పడేసి శశి మీదకు వెడుతూ ఉండగా వెనకాలే ఆ తులసమ్మ కూడా వచ్చేసింది. ఏమండి, మీకు కోపం ఉంటే నాలుగు దెబ్బలు ఆ పెద్ద మనిషిని కొట్టండి, ఆ తల్లి ఏం చేసింది, విడిచిపెట్టండి. ఏ ముహూర్తంలో ఉన్నాడు, ఇన్నాళ్లకు భార్య మాట విన్నాడు, అది పోని ఇప్పుడన్నా విన్నాడు సంతోషం. వెంటనే ఇంద్రుణ్ణి కొట్టావన్న ఆనందంలో భార్యను తీసుకు ఇంట్లో వదిలిపెట్టేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే ఈ దేవలోకం మీద ముట్టడిద్దామా, దాడి చేద్దామా అని ఆ మరుసటి రోజు నుంచి కూడా తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. లోక కంటకుడైపోయాడు, పతివ్రతను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వరుల యజ్ఞాలు పాడు చేస్తూ ఉన్నాడు, దేవతలను బాధిస్తూ ఉన్నాడు. అతని చేష్టలు వ్రాయడం నా తరమంటారు వాచస్పతి పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు కవిగారు. అయ్యలారా, దేవతలను మునులను హింసిస్తూ కొంతమంది స్త్రీలను ఒకనాడు రథంలో ఎక్కించుకొని మునీశ్వరుల్నే ఆ యొక్క గడ్డాలు మీసాలు పగ్గాలుగా కట్టి గుర్రాలుగా కట్టి తోలుకు పెడుతూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, కాలం దాపురిస్తే ఇట్లాంటి ఆలోచనలు పుడతాయి. ఎవరికైనా ఈ జలంధరునికి కాలం దాపురించింది అని భావించిన నారదుల వారు, నాయనా జలంధరా, ఎవరయ్యా ఈ అందగత్తెలు? స్వామి, మా ముద్దుగుమ్మలు మేము విలాసంగా ఆడుకోవడానికి ఇవాళ రథంలో ఎక్కించుకుపోతున్నాం పిచ్చివాడా. ప్రపంచంలో నువ్వు చాలా సౌందర్యవంతుడివి, పైగా చావులేని వరం పొందావు. ఈ దేశంలో అయినా ఈ ప్రపంచంలో అయినా 14 లోకాలైనా ఒకే ఒక్క అందగత్తె ఉంది, ఆవిడే పార్వతి. వీళ్ళెవరూ నీకు సరిపోరు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ అందం ఎక్కడా? ఆహా, నువ్వు చెబుతాను చూస్తావా అన్నాడు. తన మాయా ప్రభావం చేత కైలాసంలో పార్వతిని చూపించేటప్పటికీ ఉక్కిరి విక్కిరైపోయాడు. స్వామి, అనేక సార్లు చూశాను పార్వతిని, ఇంత అందగత్తె నాకు ఎప్పుడూ తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేరుగా కైలాసానికి వచ్చేశాడు. వంకర టింకరగా ఆవిడ వైపు చూస్తూ పరమశివుడు ఉన్నాడన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదు అమ్మవారి వైపు చూస్తూ ఉండేటప్పటికీ, వెంటనే శివుడు అన్నాడు, ఏమిట్రా ఎందుకు వచ్చావు ఇలాగా? ఏమీ లేదు, పార్వతి చాలా అందగత్తె అని నాకు తెలిసింది, అందుకని ఆమెని చెరపడదామని వచ్చాను అన్నాడు. ఓహో, నీకు ఆ స్థాయి వచ్చిందా? అయినా నా మాట విను, ఆవిడ నీకు తల్లి, నేను తండ్రి, పైగా పార్వతమ్మ కూడా వివిధ రకాలుగా చెబుతోంది. నా మాట విన్నాయినా, ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అంటూ ఉండగా ఔచిత్యం లేకుండా పార్వతీదేవిని చూసి వెకిలిగా నవ్వుతూ, పార్వతీ, ఈ భైరాగిని, ఈ జంగమయ్యని, ఈ అడుక్కు తినేటువంటి శివుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు? నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా? శ్మశానంలో నివాసం, భూతగణాలతో సహవాసం, భికారి వేషం, ఒంటి నిండా బూడిద పూసుకొని పిచ్చివాడులా తిరిగేటువంటి ఈ శివుణ్ణా నువ్వు మోహించింది? ఈ శివుడి కోసమా తపన పడింది? ఈ శివుడి కోసమా నువ్వు ఆరాటపడింది? నన్ను చూడు, నా స్థాయి చూడు అంటూ యక్షరచోర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష చారణ విద్యాధరాది సమస్త జాతులు నా పాదదాసులు పార్వతి అంటూ ఆవిడ మీదకొస్తూ ఉండగా చూశారు అమ్మవారు. ఎంత

ఆ తల్లి ఎన్ని నీతులు చెప్పినా వాడి చెవికెక్కలేదు. వెంటనే పరమశివుడు తన శూలాన్ని తీసి అమాంతంగా ఒక్క పోటు పొడిచేటప్పటికీ అప్పటికే నారదుల వారు తులసికి చెప్పడంతో ఆవిడ కైలాసానికి వచ్చింది. వెంటనే ఆ శూల ధాటికి తట్టుకోలేక పడిపోయిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చి వెంటనే కళ్ళు తెరిచాడు జలంధరుడు. పార్వతి ఒళ్ళో పడిపోయినాం అనుకున్నాడు, సొంత భార్య మొహం కనపడింది. చి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని ఇక్కడ కూడా దాపురించావే అన్నాడు. ఆవేశంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడు పార్వతి ఒంటరిగా దొరుకుతుందా పట్టుకుందామని కైలాసం చుట్టూ తిరగతా ఉన్నాడు. అయ్యా, వెంటనే ఈ రకంగా ఉండగా వెంటనే తులసి అన్నది, ఏమండి ఆవిడ జోలికి పోవద్దండి, ఎన్ని చెప్పినా ఉపదేశాలు కట్టుపెట్టు, నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని ఇలా వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఈ జలంధరుడు కైలాసం చుట్టూతా తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పెద్దలారా, వెంటనే ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మదేవుడు శివుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. స్వామి, వాడి ఆగడాలు తట్టుకోలేకపోతూ ఉన్నాం, వాడి యొక్క విధానం ప్రవర్తన విధానం చాలా జుగుప్సాకరంగా ఉంది, కొంచెం ఆలోచన చేయండి అనగానే వెంటనే బ్రహ్మదేవుడితో చెప్పి నువ్వు ఒక మాయాపార్వతిని సృష్టించి నెత్తి మీద ఉన్న శంఖాన్ని లాక్కురమ్మను, శివా నువ్వు క్షణం తీరిక లేకుండా వాడితో నువ్వు యుద్ధం చెయ్యి, అలాగే ఇంకా ఆవిడ పాతివృత్యం అంటావా అది నేను చూసుకుంటాను అని సాక్షాత్తు స్వామివారే త్రిమూర్తులే ఏకమయ్యారు ఈ దుర్మార్గుణ్ణి మటుమాయించడానికి. మాయాపార్వతిని సృష్టిలో లేని సౌందర్యమంతా ఆ యొక్క, అందుకనే గోల్డ్ కన్నా ఉమా గోల్డ్ కాంతి ఎక్కువ. అయ్యా, ఆ మాయాపార్వతి ప్రభావం చేత అమాంతంగా వాణ్ణి ప్రేమించి నటించి నెత్తి మీద ఉన్నటువంటి శంఖాన్ని అపహరించింది ఆ స్త్రీ. పరమేశ్వరుడితో యుద్ధం మొదలుపెట్టి హోరాహోరీగా ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగా వెంటనే ఆ యొక్క మహావిష్ణువు ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఒక్క తులసిని ఆలోచిస్తే దుర్మార్గుడైనటువంటి జలంధరుడి కారణంగా అనేక మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఒక్కళ్ళను తీసైనా 100 మందిని కాపాడాలన్నా జగన్నాథుడు, జగదానంద కారకుడు, జగద్రక్షకుడు, జగదేక సుందరుడు ఆ మహానుభావుడు వెంటనే మాయా జలంధరుడి వేషం వేసుకొని ఆ తులసి భర్త చిత్రపటాన్ని పూజ చేసుకుంటూ ఉండగా తులసి అని ప్రేమగా పిలిచాడు. ఆహా, పెళ్ళైన నాటి నుండి ఇంత ప్రేమ కానీ, ఇంత వాత్సల్యం కానీ, ఇంత మమకారం కానీ, అనురాగం కల్పించకపోయేటప్పటికీ అమాంతంగా వచ్చి తులసి మహాస్వామి యొక్క పాదాలు పట్టింది. అది బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మాండను ఆవహించిన పాదం, బలితల మోపిన పాదం, నిత్యనంతరం లక్ష్మీదేవి పాదసేవ చేసిన పాదం, గంగ పుట్టిన పాదం, ఇలవేలుపుగా కొలిచిన పాదం, ఇందిరాశతకు మూలం ఆ పాదం, ప్రపంచానికి ఆధారం ఆ పాదం, ఆ పవిత్ర పాదాలతో కన్నీళ్లతో కాళ్ళు కడిగేసింది. ఆహా, ఏమరపాటులో తులసీదేవిని అమాంతంగా లేవనెత్తారు. అలా బిగి కౌగిళ్ళేకి చేరేటప్పటికీ శిలభంగం జరిగిపోయింది. భర్త యొక్క శిరస్సులో ఆ యొక్క శంఖం లేదు. ఇక్కడ శిలభంగం అయిపోయేటప్పటికీ జలంధరుడు యొక్క తేజస్సు తగ్గిపోయింది. ఇంతలో అమాంతంగా స్వామి స్వామి అని తులసి ఇంకా బిగి కౌగిళ్ళేకి వచ్చేటప్పటికీ అయ్యా పరమేశ్వరుడు ఆవేశంతో ఊగిపోతూ ఆ శూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడు. శిరస్సు లేచిపోయింది, తులసి సాన్నిధ్యానికి వచ్చి పడింది. అయ్యో, నేనెవరి కౌగిల్లో ఉన్నానని స్వామిని వెనక్కు నెట్టేటప్పటికీ స్వామి మహావిష్ణువు ఎవరు ఎవరు అనేటప్పటికీ ఆ రూపం కనిపించింది. అయ్యో, మీరా, మిమ్మల్ని పూజించాని నా కుటుంబాన్ని పాడు చేస్తారా? మీరెవరైతే నాకెందుకు? నేను శీలవతిని ప్రపంచానికి చెప్పేంత వరకు నీవు పాషాణమవుదువుగాక ఎటల్చు తులసి శాపము పిచ్చే ఇందిరా రమణ గోవింద. తులసి తులసి,

బ్రతిమాలై పడేటప్పటికే ఆవిడ శాపం ఇచ్చేసింది. భర్త శిరస్సును ఆ చేత పట్టుకొని ఒడిలో ఆ చితిని రగిలించుకొని మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తానని ధనవంశవార్నిది సుధాకర ప్రాణపతి జలంధర. అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరామని ప్రమాణ స్వీకారం చేశారే, కలిసి జీవితం నడిపిస్తానన్నారే, మీరు లేని జీవితం నాకెందుకండి, నేను మీతో వచ్చేస్తాను. అప్పటికే ముక్కోటి దేవతలు ఆ సాన్నిధ్యానికి చేరుకో ఉన్నారు. అయ్యలారా, లక్ష్మీదేవి మహావిష్ణువు యువతల ఆయన పాషాణంగా మారిపోతూ ఉన్నారు. శివబ్రహ్మలు అందరూ అక్కడికి చేరేటప్పటికీ ఆ సందర్భంలో మహానుభావుడు నారాయణమూర్తి ఒక్క మాట చెప్పాడు. అయ్యా, యన్మూలే సర్వతీర్థ అని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వ వేదాక్ష తులసీతాం నమామ్యహం. ఎక్కడ తులసి చెట్టు ఉంటుందో, ఎవరు తులసి తీర్థాన్ని తీసుకుంటారో, ఎవరు తులసి ఆకులను నాలుగు ఆకులు తింటారో, తులసి యొక్క కొమ్మలకు పసుపు కుంకుమ రాచుతారో, ఏ హిందూ ఇంట్లో ఆ తులసి యొక్క విధానం కనపడుతుందో, భారతీయ ఔన్నత్యం, సనాతన ధర్మం, ఆగమ శాస్త్రం, తులసిలో అన్ని ఔషధాలు ఉన్నాయి. అందుకే చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు తీసుకురండి అంటారు. అలాగే వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, తులసి చెట్టు అయినా, ప్రత్యేకంగా తులసిమాలతో కూడా భవానీమాల, ఓంకారమాల, అయ్యప్పమాల, గోవిందమాల, ఇలా రకరకాల మాలలన్నీ కూడా అమ్మవారి యొక్క తులసి మాలతోనే సంప్రోక్షణ చేస్తారు. తులసి చాలా పవిత్రం. తులసి ఉన్న చోట గాలి ధూళి కూడా చేరదు. తులసి యొక్క ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. తులసి యొక్క సంప్రోక్షణ భారతీయ ఔన్నత్యానికి, ఉత్కృష్టమైన సనాతన ఆర్ష సంప్రదాయానికి మూలం నా దేశపు తులసి ఆకు. అందుకనే తులసి బృందగా రాక్షస కులంలో పుట్టిన ఒక గురువారం, బేస్తవారం, లక్ష్మీవారం, కాసు బంగారు కూడా ఒంటి మీద లేకుండా కేవలం తులసి మాలలతో, నేత్రమాలతో కనపడతాడు నా వెంకటేశ్వర స్వామి. అంత అపారమైనటువంటి దివ్య ఫలం ఒక తులసి ఆకులో కనపడుతుంది. అందుకే కొబ్బరికాయలో నీళ్లు లేకపోయినా గ్లాసులు మంచినీళ్లు పెట్టి రెండు ఆకులు తులసి వేస్తే ఆ తీర్థం నాకు ప్రాణం అంటాడు. తులసి లేకుండా తీర్థం నేను స్వీకరించును అంటాడు మహానుభావుడు. అంత అపారమైనటువంటి దివ్య మహత్యం ఆ తులసి యొక్క దళం. పెద్దలారా, ఇప్పటికైనా నాటుకోకుండా ఉంటే కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏదో ఒక తులసి ఆ హిందవ సంస్కృతి ప్రకారం ఇంటి ముందర తులసి చెట్టు నాటండి, ప్రదక్షిణాలు చేయండి. ఒక తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం వస్తుంది. ఆ వేదాలు ధరించినంత ఫలితం వస్తుంది. తులసాగు ధరిస్తే భారతీయ ఔన్నత్యానికి, నా భారత స్త్రీలకు, నా భారత జాతికి ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా ఈ తులసి మహత్యం, తులసి జలంధర కథ సమాప్తమని తెలియజేస్తూ ఆ స్వామి శీలవతిగా ప్రకటించేటప్పటికీ యథార్థ రూపం వచ్చేసింది మహావిష్ణువుకి. ముక్కోటి దేవతలు ఈ రకంగా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు.

మీరింతవరకు తులసీ జలంధర హరికథ విన్నారు. కథకులు శ్రీ యమ్మాని వెంకటేశ్వర్లు భాగవతార్, వయోలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 11 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కారం, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్.